ని అన్వేషిస్తూ అశోకవనంలో శిశుపావృక్షం కింద కూర్చుని ఉన్నటువంటి సీతమ్మ తల్లి యొక్క దర్శనాన్ని పొందినటువంటి వారై స్వామి హనుమ ఆమె వైభవాన్ని, ఆమె పాతివ్రత్యాన్ని, ఆమెని అక్కడ నిర్బంధించాను అని అనుకుని ఆవిడ్ని బాధ పెడుతున్నాననుకున్నటువంటి రావణుడు తన మృత్యువుని తాను ఎలా కొని తెచ్చుకుంటున్నాడన్న విషయాన్ని సుందరకాండ మన ముందు ఒక అద్దంలా నిలబడి మన దోషాన్ని మనం గుర్తించి మనని మనం ఎలా సంస్కరించుకోవాలో తెలియ చెప్పేటటువంటి ఒక అపురూపమైన ప్రక్రియతో కూడిన రచనా విధానమని, నిన్నను ఆ సీతమ్మ తల్లి అక్కడ కూర్చుని ఉన్న విశేషాలని మహర్షి వర్ణించిన తీరు గురించి నిన్నను రామచంద్రమూర్తి పలికించినంత మేర నేను మీతో వివరించి ఉన్నాను. ఆ సీతమ్మ తల్లి చుట్టూ పరివేష్టించి ఉన్నటువంటి రాక్షస స్త్రీల గురించి మాట్లాడతారు మహర్షి. వీళ్ళ పేర్లు చాలా విచిత్రంగా ఉంటాయి. ఏకాక్షీమేకకర్ణాంచ కర్ణ ప్రావరణాం తథా అకర్ణాం శంకుకర్ణాంచ మస్తకోచ్ఛాస నాసికాం అతికాయోత్తమాంగీంచ తనుదీర్ఘ శిరోధరాం ధ్వస్తకేశీం తథాకేశీం కేశికంబళధారిణీం లంబకర్ణ లలాటంచ లంబోదర పయోధరాం లంబోష్ఠీం లంబచుబుకాం లంబాస్యాం లంబజానుకాం వికృతాః పింగళాః కాళీః క్రోధనాః కలహప్రియాః హస్తిపాద మహాపాద గోపాదాః పాదచూలికాః అతిమాత్ర శిరోగ్రీవ అతిమాత్ర కుచోదరీః. వాళ్ళ పేర్లు అలా ఉంటాయి. ఇప్పుడు ఆ పేర్లన్నీ చదివితే అది లక్ష్మీ అష్టోత్తరం కాదు, లలితా సహస్రం కాదు, దానివల్ల వచ్చే ప్రయోజనం లేదు. కానీ అందులో ఉండేటటువంటి తత్వాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒక్క కన్ను మాత్రమే కలిగినటువంటిది, ఒక చెవి కలిగినటువంటిది, తల చుట్టూ చెవులు పెరిగినటువంటిది, అంటే ఇక్కడ ఉండవలసినటువంటి చెవి ఈ చెవి ఇక్కడ వరకు, ఈ చెవి ఇక్కడ వరకు పెరిగితే అది చాలా వికృతంగా ఉంటుంది. అలా వికృతంగా పెరిగినటువంటి చెవులు కలిగినటువంటిది, విశేషంగా జుట్టు పెరిగిపోయింది, ఆ పెరిగిపోయినటువంటి జుట్టు జల్లుకుపోయినటువంటిది, పొడవైన నాలుక కలిగినది, గోళ్ళు కలిగినది, పెద్ద ముక్కున్నది, చిన్న ముక్కున్నది, పెద్ద పెద్ద పాదములున్నది, ఏనుగు ముఖం ఉన్నది, గుర్రాలు ఒంటెలు ఏనుగులు వీటి నోళ్ళు ఎలా ఉంటాయో అటువంటి నోళ్ళు కలిగినటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ సీతమ్మ తల్లి చుట్టూ పరివేష్టించి ఉన్నారు. ఎందుకు వీళ్ళని పెట్టడం రావణాసురుడు అంటే ఇందులో రెండు కారణములు శ్రీరామాయణంలో మీకు ప్రస్ఫుటంగా కనపడతాయి. రావణుడు ఎంత వ్యగ్రతతో కూడిన బుద్ధితో అక్కడ ఉంచాడో అంత ప్రసన్నమైనటువంటి మనసు కలిగిన తల్లి సీతమ్మ. దీన్ని మహర్షి నిరూపిస్తారు సుందరకాండలో. అన్నిటికన్నా శక్తివంతమైనటువంటి ఇంద్రియం, నాయకత్వం వహించగలిగినటువంటి ఇంద్రియం నయనం. అందుకే అది మళ్ళీ జ్ఞానేంద్రియాల్లో నాయకత్వ స్థాయిలో ఉంటుంది. అసలు మనసుని ముందు బహిర్ముఖం చేసి ఇంకొక విషయం మీదకి ప్రసరింపచేయగలిగిన శక్తి కలిగినటువంటి ఇంద్రియం నయనమే కన్ను, అదే ముందు తీసుకెడుతుంది. అటువంటి కంటికి మిగిలిన ఇంద్రియాలతో ఒక సంబంధం ఉంటుంది. ఏమా సంబంధం అంటే అసలు నవరసములు ఆవిష్కరించాలంటే శరీరంలో ఏ ఇంద్రియమో ఆవిష్కరించాలి, మీకు ఒక్క కన్ను ద్వారానే ఆవిష్కరించాలి. అందుకు కదా శంకర భగవత్పాదులు శివే శృంగారార్ధ్రా తదితరజనే కుచ్చనపర అంటూ నవరసాలు అమ్మవారివి, అమ్మవారి నేత్రముల ద్వారా ఆవిష్కరింపజేస్తారు, లేదా ఆవిష్కరింపబడిన నవరసములను శంకరులు దర్శనం చేస్తారు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని వింటున్నారనుకోండి, మీరు చూస్తూ వినడం వేరు, చూడకుండా వినడం వేరు. సభలో ముందుకి కూర్చోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏమిటి అలా కూర్చుంటే వచ్చే ప్రయోజనం అంటే ఎవరు చెప్తున్నారో ఉపన్యాసాన్ని ఆయన ముఖాన్ని చూసేటటువంటి అవకాశం ఉంటుంది. ఆయన ముఖాన్ని చూడడానికి ధార్మికోపన్యాసం చేసేటటువంటి వ్యక్తి యొక్క ముఖం, అదేం సినీ కళాకారుడి ముఖం కాదు, ఆయనేం మేకప్ వేసుకురాడు, మరి ఎందుకు చూడడం అంటే మీరు చూస్తూ విన్నటువంటి దాని యొక్క శక్తి వేరు, చూడకుండా విన్న దాని శక్తి వేరు. మీరు ఎప్పుడైనా సరే అది ధార్మికోపన్యాసమే కావక్కర్లేదు, ఒక ఉపాధ్యాయుడు చెప్పేటటువంటి పాఠమైనా సరే,

ఎదురుగుండా మీరు చూస్తూ వింటే తొందరగా మీ మనసు దాన్ని పుచ్చుకుంటుంది. మీరు చూడకుండా కేవలం శబ్దాన్ని వింటూ మాత్రమే గ్రహించాలంటే మీకు దాని యందు నిష్ట ఎక్కువ ఉండాలి. అలా మీ దృష్టిని కేంద్రీకరించగలిగినటువంటి శక్తి కూడా మీకు పటుతరంగా ఉండాలి. చూస్తూ విన్నదానికన్నా చూడకుండా వినడంలో చాలా జారిపోతాయి. ఎందుకనంటే మనసు తొందరగా అటు ఇటు వెడుతుంది. మనసుని కట్టగలిగిన లక్షణం దేనికి ఉంటుందంటే ఆ ముఖాన్ని, ఆ కంటికి ఉంటుంది. ఆ కన్ను మిగిలిన ఇంద్రియాలని తీసుకెళ్ళి కూర్చోబెట్టగలదు. నడిచేటప్పుడు చేతులు ఎందుకు ఊపడం? చేతులు ఊపడం ప్రధానం కాదు, చేతులు ఊపడం వల్ల గమనవేగం పెరుగుతుంది. ఊగుతున్న చేతులు నడకని సులభతరం చేసినట్టే చూస్తూ వినడం వినే శక్తిని పెంచుతుంది. అలాగే మీకు ప్రతికూలమైనటువంటి విషయాన్ని స్థాపించేటప్పుడు మొట్టమొదట మీ కంటికి జుగుప్స కలిగించేది, మీ మనసుకి అప్రీతిని కలిగించేది, అస్తమానం మీ కన్ను చూడవలసి వచ్చింది అనుకోండి, బిగుడు పడుతుంది మనసు. మీరు చూడండి, దేనికి భయపెడతాడంటే మనిషి తాను చూడలేనిది అనుకోండి, తాను చూడలేని దృశ్యం తన కళ్ళ ముందు అలా కనపడుతోంది అనుకోండి, గంట చూస్తాడు, 2 గంటలు చూస్తాడు, 3 గంటలు చూస్తాడు, తర్వాత బిగుడు పడిపోతుంది మనసు. ఈ బిగుడు పడడం అన్నది దేనికి దారి తీస్తుందంటే, అసలు మనకి ఇది కనపడకుండా ఉండాలి అంటే ముందు ఏ పని కోసమని, మీతో ఏది చేయించడం కోసమని అటువంటి దృశ్యాన్ని మీ ముందు పెట్టారో దానికి మీరు వశులవుతారు. ఇక్కడి నుంచి తప్పుకుంటే చాలన్న బుద్ధి ఏర్పడుతుంది. అది చాలా సహజం. భయానకమైనటువంటి విషయాన్ని చూపిస్తున్నారనుకోండి, చిన్నపిల్లలు మనం వెళ్ళిపోదాం అనగారండి, ఇక్కడ వద్దున అనగారండి, సినిమా వద్దున అనగారండి, వెళ్ళిపోదాం అనగారండి అంటారు, లేకపోతే టీవీ కట్టేయండి అనగారండి అంటారు. ముందు అక్కడ కళ్ళ ముందు నుంచి అది వెళ్ళిపోవాలి. అప్పుడు మీరు అయితే రేపు స్కూల్కి కడతావా అని అడిగారనుకోండి, వెళ్ళిపోతాను అనగారండి, కట్టేయండి అంటారు. కళ్ళ ముందు ఏదైనా భయంకరమైంది కనపడడం అనేటటువంటిది మీరు కోరుకున్న కోరికని అంగీకరింప చెయ్యడానికి చేసే ప్రక్రియల్లో ఒక భాగం అయి ఉంటుంది కూడా. ఎందుకంటే అది మనసు మీద తిన్నగా ప్రభావాన్ని చూపించగలదు. అసలు ఆలోచన శక్తిని ఆపు చెయ్యగలిగినటువంటి స్థితి కంటి ముందు కనపడే దృశ్యానికి ఉంటుంది. మీరు చూడండి, ఏదో ఆలోచిస్తూ వెళుతున్నారనుకోండి, హఠాత్తుగా మీ ముందు కారు కింద ఒక పిల్లి పడిపోయింది అనుకోండి, అప్పా అని ఒక్కసారి మీ ఆలోచన స్రవంతంతా ఆగిపోతుంది. కన్ను చూసినటువంటి విషయం ఏదుందో దానికి మనసు తొందరగా స్తబ్దం అవుతుంది. విన్న విషయాన్ని వదలగలరేమో, కానీ కన్ను చూసిన దాన్ని అంత తొందరగా వదలడం కష్టం. అది ముద్ర పడిపోతుంది లోపలికెళ్ళిపోయి. ఆ ముద్ర తీయాలంటే వచ్చే సమస్య ఏమిటంటే, ఒకటి విన్నదాన్ని మర్చిపోవడానికి ఇంకొకటి వింటూ ఉంటే పర్వాలేదు, ఒకటి భయానకమైన విషయం విన్న తర్వాత 10 మంది మధ్యలో కూర్చుంటే పర్వాలేదు, కానీ మీరు వెళ్ళి పడుకున్నా మీ కళ్ళు మూసినా మీ మనసు దాన్ని చూపిస్తుంది, మళ్ళీ చూసిన దాన్ని చూపిస్తుంది. ఇప్పుడు సీతమ్మ యందు ఉన్నటువంటి ప్రజ్ఞ మీరు గమనించవలసి ఉంటుంది. ఆవిడ ఈ బాహ్య నేత్రాన్ని తెరిస్తే భయంకరమైన స్వరూపాలన్నీ ఉన్నాయి. ఈ బాహ్య నేత్రాన్ని మూస్తే పరమ సుకుమారుడు రాశీభూతమైనటువంటి సౌందర్యమూర్తి అయిన రామచంద్రమూర్తిని ఆవిడ దర్శనం చేస్తోంది. అంటే ఆవిడ మనస్సు యొక్క శక్తిని మీరు గమనించవలసి ఉంటుంది. అందుకే శోకధ్యానపరాం దీనాం కృషాం అని ఒకటికి 10 మార్లు అంటారు మహర్షి. అది ధ్యానము చేయగలిగినటువంటి వ్యక్తి యొక్క స్థితి, అతని ఉద్ధరణ ఎలా ఉంటుంది అన్నది, అతను ఏ స్థానాన్ని పొందుతాడు అన్నదానికి పరాకాష్ఠ, అదే పరీక్ష. సుందరకాండలో వేరొకరు పరీక్ష పెట్టి నిర్ణయాలు చేయరు. మీరు అక్కడ ఎలా కూర్చున్నారు, మీరు ప్రతిబంధకాన్ని ఎలా తట్టుకుంటున్నారు అన్నదాన్ని బట్టి మీ అభ్యున్నతి ఉంటుంది అన్నదాన్ని నిరూపణ చేస్తుంటారు. మీరు చాలా జాగ్రత్తగా దీన్ని గమనించగలిగితే అంతర్ముఖత్వము అనేటటువంటిది అలవాటైనటువంటి వాడికి బాహ్యంలో ఉండేటటువంటి ఎంత భయానకమైన పరిస్థితిని నేను కల్పించి దాన్ని ధ్వంసం చెయ్యగలను అనుకున్నవాడైనా విఫలమైపోక తప్పదు. ఎందుచేత అంటే అంతర్ముఖ అమ్మవారు అలాగని అసలు కళ్ళు తెరవలేదని మీరు అనుకుంటున్నారేమో, నిన్ననే చెప్పారు మహర్షి, ఆవిడ కళ్ళు తెరిచి ఉంది, ఆవిడికి చెట్లు కనపట్టలేదు, పువ్వులు కనపట్టలేదు, పళ్ళు కనపట్టలేదని. అంటే ఆవిడ కళ్ళు తెరిచి చూస్తుంది. ఇది

నేను చెప్పినంత తేలిక విషయం కాదు. నేను మీకు బాగా పట్టుకోవడానికి ఒక ఉదాహరణ చెప్తా. మీరు చూడండి, మీరు ఈశ్వరార్చన చేసినటువంటి పువ్వుల వంక చూసి కళ్ళు మూసుకోండి, మీకు ఆ పువ్వులు కనపడాలని ఏం లేదు. వెంకటాచలం వెళ్ళి వెంకటేశ్వర స్వామివారిని దర్శనం చేసి వచ్చి ఏది వెంకటేశ్వరుడు మీ చెప్పండి, ఆపాద మస్తకం చెప్పలేరు. ఒక దీపాన్ని వెలిగించిన తర్వాత మీరు ఆ దీపం వంక అలా చూసి కళ్ళు మూసుకోండి, వెంటనే కదులుతున్న ఆ జ్యోతి మీ కళ్ళల్లో కనపడుతుంది. దీపానికి కంటికున్న శక్తి ఏమిటంటే, ఎదురుగుండా బాగా చూసినది ఏదో కన్ను మూసాక కూడా దాన్ని చూపిస్తుంది. ఇది ఒకనాడు ఉండొచ్చు, రెండు రోజులు ఉండొచ్చు, అలా చూసి కూడా తట్టుకునే శక్తి. కానీ కాలంలో ఏమైపోతుందంటే, కొన్నాళ్ళు కాకపోతే కొన్నాళ్ళు కాకపోతే కొన్నాళ్ళు పోయిన తర్వాత అయినా ఈవిడ జ్ఞానేంద్రియములన్నీ కూడా డసిపోయేటట్టు చేస్తున్నాడు. రావణుని యొక్క రాక్షసత్వం అక్కడ ఉంది. రాక్షసుడు రాక్షసుడని మీరు కేవలం అనడం కాదు, రావణుని యొక్క రాక్షసత్వపు ఉద్ధతి ఎన్ని కోణాలలో ఉంటుందో మీరు చూడగలగాలి. జ్ఞానేంద్రియములు డసిపోయిన వ్యక్తికి పిచ్చి వస్తుంది. తను చూడలేనిది చూసి, తను వినలేనిది విని, తను స్పృశించలేనిది స్పృశించి, తను ఉండలేని చోట ఉండి, ఐదు జ్ఞానేంద్రియములు ఏం చేయాలి, తను వాసన చూడకూడనిది చూసి చెయ్యవలసి వచ్చింది అనుకోండి, కొన్నాళ్ళకి ఏమవుతుందో తెలుసా అండి, చిత్త చాంచల్యం వస్తుంది. ఇది దాని తాలూకా విశేష ఫలితం. ఎందుకంటే నాకు రక్తపు వాసన మాంసపు వాసన పడవనుకోండి, నా ఎదురుగుండా ఇంత దగ్గరగా ఒక 2000 మంది ఒంటి నిండా నెత్తురు పూసుకుని మాంసం తింటూ కూర్చున్నారనుకోండి, ఇప్పుడు నాకు ఆ వాసన ఏం చేస్తుంది, కాసేపటికి కడుపులో తిప్పేస్తుంది. నాకు ఏది అస్సలు ఇష్టం ఉండదో, ఏది నేను పుట్టిన పర్యంతము అటువంటివి చూడలేదో, అవే నా కళ్ళ ముందు కొన్ని నెలలు కనపడుతున్నాయి అనుకోండి, నా కన్ను ఏమైపోతుంది, బడలిపోతుంది. నాకు ఇష్టమైన రామచంద్రమూర్తి గురించి చెప్పడం ఒక్కడూ లేక, రామచంద్రమూర్తికి వ్యతిరేకంగా మాట్లాడడం, నాకు ఇష్టం లేని రావణుణ్ణి స్తోత్రం చేయడం, అదే విందనుకోండి, చెవి ఏమైపోతుంది, బడలిపోతుంది. నేను ఏవి స్పృశిద్దామని కోరుకున్నానో, ఏ రామపాదాలని ప్రతిరోజు ముట్టుకోవాలని కోరుకుంటానో, అంటే మీకు తేలికగా అర్థం అవడానికి నన్ను సీతమ్మగా ఊహించి చెప్తున్నదని మీరు భావించవలసి ఉంటుంది. నేను ఏ రామపాద స్పర్శని నేను అభిలషిస్తానో, ఆ స్పర్శ నాకు దొరకకుండా నేను అక్కడ ఏ వస్తువుని స్పృశించాలన్నా అది ఏ వేషంతో వచ్చి కనపడుతోందో అన్న భయానికి నేను లోనై ఉన్నాననుకోండి, నేనేది స్పృశించలేని స్థితి. ఇప్పుడు 5 జ్ఞానేంద్రియములు బెదిరిపోయి బడలిపోయాయి అనుకోండి, 5 జ్ఞానేంద్రియముల యొక్క కిటికీలతోటే చూడవలసిన మనసు ఏమైపోతుంది, బడలిపోతుంది. అప్పుడు జాగృతిలో ఇవే చూస్తే స్వప్నంలో ఏం చూపిస్తుంది, ఇవే చూపిస్తుంది. అప్పుడు ఇంక సుషుప్తేది బడలిపోయి, అప్పుడు కూడా ఇప్పుడు నిద్దట్లో భయపడి ఉలిక్కి పడితే ఆ ఉలికిపాటుకి ఉపశాంతి కల్పించేది మీకు కనపడాలి కదా, అప్పుడు మీకు ఆ ఉలికిపాటు పోతుంది. నాకు కల్లో ఏదో ఒక భయంకరమైనది కనపడింది అనుకోండి, నేను ఏదో ఒక నదీ తీరంలో నడుస్తుంటే ఆ నదీ తీరంలో పెళ్ళ విరిగి నేను నీటిలో పడిపోయి కొట్టుకుపోతున్నట్టు కలొచ్చింది అనుకోండి, నాకు ఊపిరాడక పెద్ద ప్రవాహంలో నేను కొట్టుకుపోతూ ఈత రాగ కొట్టుకుపోతున్నట్టు కలొస్తే నేను కళ్ళు విప్పేటప్పటికీ ప్రశాంతంగా చక్కగా నా గది గోడల మీద నా ఆరాధ్య దైవం తాలూకా మూర్తులతో చిన్న వెలుతురులో పడక గది ఉందనుకోండి, ఉపశాంతి పొందుతుంది మనసు. ఇంతకన్నా భయంకరమైంది ఏదో నేను కళ్ళు తెరిచేటప్పుడు కనపడుతుంది అనుకోండి, ఇప్పుడు ఈ ఉలికిపాటు ఇంకా పెరిగిపోతుందా, ఉలికిపాటు తగ్గుతుందా, ఇంకా పెరిగిపోతుంది. ఇలా జరిగి జరిగి జరిగి జరిగి శరీరము డసిపోయి, మనసు డసిపోయి, నిస్సత్తువా వచ్చి, నీరసము వచ్చి, తను కోరుకున్న వస్తువు వస్తుందో రాదో తెలియక, అసలు లోకంలో ఏది చూసినా ఒక అనుమానాస్పదమైనటువంటి పరిస్థితి ఏర్పడిపోయి, సన్యాసి కనబడితే సన్యాసం నమ్మచ్చో నమ్మకూడదో తెలియదు, ఒక మృగం కనబడితే అది మృగమో మృగం కాదో తెలియదు, ఇటువంటి బెగుడుతో కూడిన వాతావరణమునందు ఉన్నటువంటి వ్యక్తి 2 పొందాలి. పొందితే అవతలవాడు ఏది కోరి ఇవన్నీ సృష్టించాడో దానికి లొంగిపోవాలి, అయ్య బాబోయ్ ఈ బాధ ఎక్కడ పడతామని. 2,
మీకు

వీటిని దాటగలిగిన శక్తి ఉంటే ఇన్నిటిని చూసి కళ్ళు మూసుకొని కూడా మీరు కోరుకున్న దాన్ని ధ్యానించి మీరు దాని పక్కన మీరు ధ్యానంలో కూర్చొని మీరు మానసిక ఉపశాంతిని పొందగలిగి ఉండాలి. రెండే ఉండాలి. సీతమ్మ ఏ స్థితిలో ఉంది? ఎక్కడన్నా చెప్పారా మహర్షి? బయటవి చెప్తారు, లోపలవి చెప్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇలా ఉందని మాత్రం ఆయన చెప్పారు. అది సుందరకాండ. ఇక్కడ ఈ పరిస్థితిని మీరు చూస్తున్నారు. ఇటువంటి రాక్షస స్త్రీలు ఉన్నారు, ఆవిడలా ఉంది. ఉపవాస కృషాం దీనాం నిశ్వసంతీం పునఃపున దదర్శ శుక్లపక్షాదౌ చంద్రరేఖామివామలాం మంద ప్రఖ్యాయమాణేన రూపేణ రుచిరప్రభాం. బాహ్యంలో ఆవిడ సృష్టించిపోయింది, ఆంతరమునందు ఆవిడ నిర్భయ

ఉండదు. ఇప్పుడు నేను తెల్లవారకట్ట లేచి సంధ్యావందనం చేసుకుందాం అనుకున్నాను అనుకోండి, చక్కగా తెల్లవారుజామున నేను నిద్ర లేచేటప్పటికీ సంతోషంగా నిద్ర లేచి మా ఆవిడ మన్నీళ్ళు పెట్టి నేను వెళ్ళి దావళి కట్టుకుని సంధ్యావందనం చేసుకున్నాను అనుకోండి, ఇప్పుడు ఈశ్వరుడు ఉన్నాడు అని నేను అనవలసిన పని నాకు పెద్ద ఉండదు. లేచాను, హాయిగా అన్నీ అనుకూలంగా ఉన్నాయి, చేసుకున్నాను. నేను నిద్ర లేచేటప్పటికీ ఇవాళ పంపులు రావట్లేదు, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్లో నీళ్లు లేవు అన్నారనుకోండి, పోనీ దగ్గరలో ఎక్కడన్నా నుయ్యి ఉందా అంటే ఈ సందు మొత్తం మీద నుయ్యి ఉండదు అన్నారనుకోండి, ఇప్పుడు సంధ్యావందనం చేయడానికి చుక్క నీరు దొరకని పరిస్థితుల్లో కూడా ఈశ్వరుడు ఉన్నాడు, ఎక్కడో అక్కడ దొరుకుతుంది, ప్రాయశ్చిత్తంతోనైనా ఇవాళ చేయిస్తాడు తప్ప నన్ను కర్మభ్రష్టుణ్ణి చేయించాడు ఈశ్వరుడని నేను అన్నాను అనుకోండి, అది విశ్వాసం కదండి. విశ్వాసము దేని యందు నిలబడాలంటే ప్రతిబంధకమునందు నిలబడాలి. ఆనుకూల్యమునందు నిలబడడం పెద్ద గొప్ప ఏం కాదు, మంచిదే, అది చెడు అని నేను అనను, తప్పని నేను అనను, తక్కువ అని నేను అనను, కానీ తేలికని మాత్రం అంటాను. మా అబ్బాయికి మంచి ఉద్యోగం రావాలి వచ్చేసింది, నేను ఈశ్వరుణ్ణి నమ్మాను, ఏమిటి కష్టం? మా అమ్మాయికి మంచి సంబంధం రావాలి వచ్చేసింది, మంచి అల్లుడు వచ్చేసాడు, మంచి వియ్యాలారు వచ్చేసారు, ఈశ్వరుడికి నమస్కారం చేశాను, ఏమిటి నీ గొప్ప? ఓ ప్రతిబంధకం వచ్చింది, నువ్వు అనుకున్నది ఒకటి జరగట్లేదు, ఈశ్వరుణ్ణే పట్టుకుని ఉన్నాను, వాడు చూపిస్తాడు దారి, వాడు నా కర్మ క్షయం చేస్తున్నాడు ఏదో పాపాన్ని, వాడు నాకు మేలువు మంచి మాట వినిపిస్తాడన్నాను, ఇది భక్తి కదండి. ప్రతిబంధకమునందు ఊంచుకుంటే భక్తి, ఆనుకూల్యమునందు స్మరిస్తే కృతజ్ఞత, స్మరించకపోతే కృతజ్ఞత చూసుమండి. ఇది ఈశ్వరానుగ్రహం అంటేనే ప్రసాదంతో ప్రసాద బుద్ధి, ప్రసాదముగా అనుభవించడం, మీరు అనుభవిస్తున్న దాన్ని ప్రతికూలమునందు విడిచిపెట్టకుండా ఉండాలి. ఇలా విడిచిపెట్టకుండా ఉండగలిగిన ప్రజ్ఞ ఇమ్మని ఈశ్వరుణ్ణి అడగాలి. మీరు ఎప్పుడైనా అడిగితే ఈశ్వర నాకు అన్నీ కలిసి రావాలని అడగకూడదు, అన్నీ కలిసి రావాలని మీరు అడగడానికి మీకు అన్నీ మీరు కోరుకున్నట్టు ఉంటే మీరు సంతోషించి సుఖమును పొందాలంటే మీరు చేసినదంతా పుణ్యమే అయ్యి ఉండాలి. మీరు ఆలోచించండి, అంతా పుణ్యమే అయితే మీరు మనుష్య జన్మలోకి రారు, మీరు దేవతలు అయి ఉంటారు. అంతా పుణ్యమే అయితే దేవతలు అవుతారు, అంతా పాపమే అయితే తిరియక్కులు అవుతారు, పుణ్యము పాపము కూడా ఉంటే మనుష్యుడిగా వస్తారు. ఇవాళ ఏడిస్తే రేపు నవ్వుతారు, చీకటి ఉంటే వెన్నెలు ఉంటుంది, ఎత్తుంటే పల్లం ఉంటుంది. కాబట్టి ఓ కష్టం వచ్చింది, ఓ ఈశ్వర ఉదారుడవు, నా పాపం తీసేస్తున్నావు, కానీ తండ్రి నీ పాదములను పట్టుకోవడంలో వైక్లభ్యం రాకుండా చూడు. ఇది మీరు అడగగలిగారనుకోండి మనుష్య జన్మ యొక్క సార్థకతని పొందినట్టు. ఇది మనుష్య జన్మ యొక్క సార్థకత. అందుకే ధూర్జటి నాకు అందుకే ధూర్జటి పద్యాలంటే అంత ఇష్టం. ఇది ఆవిష్కరిస్తాడు ఆయన, నిన్ను సేవింపగ నాపదల్పొడమని నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని సంసార మోహంబు పైకొనని జ్ఞానముగల్గని గ్రహగతుల్ కుందింపని మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర. పొగడని తెగడని, కలిసి రాని పోని, సుఖమనిపించని దుఃఖమనిపించని, అవన్నీ నాకు భూషణములే అని నేను అనుకోగలిగితే ఆనాడు నేను నీ అనుగ్రహాన్ని పొందినవాడిని ఈశ్వర. తప్ప కలిసి వస్తే నువ్వు ఉన్నావని, కలిసి రాకపోతే నువ్వు లేవని అన్ననాడు నా భక్తి భక్తి కాదు. కాబట్టి నాకొద్దు, ప్రతికూలమైన పరిస్థితిలో పట్టుకోగలిగినటువంటి ప్రజ్ఞ ఉండాలి. దానికి చాలా గొప్ప అధ్యవసాయముతో కూడినటువంటి బుద్ధి ఉండాలి. రామా మీతో వస్తాను, మీరుండగా నాకేమిటి భయం అనడం తేలిక. రామా మీతో వస్తానని తను లక్ష్మణుండందో ఆ పరిస్థితి ఎటువంటిదో, 10 నెలలు గడిచిపోయిందో రాముడు రాలేదు, అయినా రాముడు వస్తాడని ఇన్ని ప్రతికూల పరిస్థితులలో లోపల రాముణ్ణే పట్టుకుంది. ఇది నువ్వు చేయగలవా ఒక్కరోజైనా? నీకో కష్టం వస్తే, నీ కన్నుల నీరు కారుతుంటే, నీ మనసు బాధతో ఉంటే నువ్వు కదిలిపోకుండా నీ పూజామందిరంలోకి వెళ్ళి కూర్చుని సర్వేశ్వరా నువ్వు ఉన్నావు, నన్ను ఒడ్డుకి చేరుస్తావు అని వాళ్ళ కాళ్ళు వీళ్ళు కాళ్ళు పట్టుకునే ముందు వాడి కాళ్ళు పట్టుకోగలవా? వాడి కాళ్ళు వీడి కాళ్ళని ఎందుకంటున్నానో తెలుసా, అసలు పట్టుకోకుండా మనం ఉండలేము. అలా పట్టుకోకుండా ఉంటే శరణాగతి అండి, అది వేరు సిద్ధాంతం. అసలు మీరు ఏ ప్రయత్నం చేయకుండా ఈశ్వరుడి కాళ్ళే పట్టుకుని ఉండిపోయారనుకోండి, అది శరణాగతి. అది నోటితో చెప్పడం కాదు, శ్రీవేంక

నోటితో చెప్పడం శరణాగతి కాదు. మీరు సమస్త ప్రయత్నములను విరమించి ఈశ్వరుడు వచ్చి నన్ను రక్షిస్తాడని మీరు నిలబడిపోగలిగితే అది శరణాగతి. అదేమంత తేలిక, అది నోటిచో చెప్పినంత తేలిక కానిది భక్తిలో ఏదంటే ఒక్క శరణాగతే. జ్ఞానమును పొందడం ఎంత కష్టమో శరణాగతి చేయడం అంత కష్టం. సాధారణంగా ఏం చెప్తుంటారంటే ఈశ్వరుణ్ణి శరణాగతి చేయండి అంటారు. అంత అర్ధరహితమైన మాట ఇంకోటి లేదు. ఈశ్వరుణ్ణి శరణాగతి నువ్వు చెయ్యలేవు. శరణాగతి చేయగలిగినటువంటి ప్రజ్ఞ ఈశ్వరానుగ్రహంగా నువ్వు పొందవలసి ఉంటుంది. అదంత తేలిక కాదండి. ఈశ్వర స్థానాన్ని కదుపుతుంది శరణాగతి, తెలుసా అండి? శరణాగతి చేసినటువంటి వాడి యొక్క ప్రార్థనకి ఈశ్వరుడు ఈయన ఏం చెప్పాడో దాన్ని ఈశ్వరుడు వినవలసి ఉంటుంది. అక్కడే పోతనగారి భాగవతమును సంస్కృత భాగవతము విడిపడ్డాయి. ఈ శరణాగతిని పోతనగారు ఆవిష్కరించినట్టు వ్యాసభాగవతం నిజానికి ఆవిష్కరించలేదు. ఎందుచేత అంటే ఆయన ఒక పెద్ద చిత్రమే చేశారు. పోతనగారు స్వేచ్ఛానువాదం చేస్తూ గజేంద్ర మోక్షణంలో లీలతో నామరాలింపరే మొరగుల మొరలిరుంగుచుతన్ను మొరగువాడు అన్నాడు. భక్తులైనటువంటి వారు శరణాగతి చేసినప్పుడు తనని తాను మరిచిపోయి భక్తులు ఎలా అంటారో అలా వచ్చేటటువంటి వాడు అన్నాడు. ఇప్పుడు నువ్వు రావాలి, రక్షించాలన్నాడు. వెనకనే షష్ఠస్కంధంలో ఉన్నటువంటి ప్రహ్లాదోపాఖ్యానంలో ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు స్తంభంలోంచి వచ్చాడు. ఏ గజేంద్ర మోక్షణంలో నీళ్ళలోంచి రాలేడండి? ఆ నీళ్ళలోంచి రావడం కష్టం ఆయనకి? లేడా నీళ్ళల్లో? ఏం మరి అలా వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధంబుదాపల మందార మనంతరమృతర ప్రాతిందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు ఆపర్ణ ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీయన కుయ్యాళించి సౌరంభియై సిరికింజప్పడు శంఖచక్రయుగముంచేదోజి సంధింపడే పరివారంబును జీర్ణ భ్రగపతిని మన్నింపడు ఆకర్ణకాంతరథం మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి అయి ఎలా రావలసిన అవసరం ఏంటి? పోతనగారు శరణాగతి తత్వాన్ని చాలా వైభవోపేతంగా ఆవిష్కరించారు. భక్తుడు పెట్టినటువంటి నియమాన్ని ఈశ్వరుడు పాటిస్తాడు. ఇంతకుముందు ఏం చేశాడని కూడా చూడకుండా, నువ్వేం చేశావు ఇంతకుముందు నన్ను అలా చెప్పడానికి అని అడగడు. సర్వ ప్రయత్నములు మానేశాడంతే. లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబుల ఠావులు దొప్పెను మూర్చవచ్చే తను ఉండస్యన్ శ్రమంబయ్యడి నీవే తప్ప ఇతప్పరంబిరుగా మన్నింపందగున్ దీనుని రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. మూలస్థానం నుంచి కదిలొచ్చాడు. పెట్టిన తనని తాను మరిచి రావాలన్నాడు. అలా వచ్చాడంతే. తనని తాను మరిచిపోయి ఆఖరికి అమ్మవారి కొంగట్టుకున్నానన్నది కూడా మరిచిపోయి వచ్చాడు. శరణాగతి అంత లోతైనటువంటి విషయం. శరణాగతి ఈశ్వరుడు ముందు నిలబడి 14 శ్లోకాలు చెప్పడం కాదు, నేను మన్నింపబడదను కాక. శరణాగతి భక్తి యందు చాలా తీవ్రమైనటువంటి నిష్ట కలిగినటువంటి వాడు ఈశ్వరుణ్ణి శాసించగలిగినటువంటి స్థితికి పెరిగిపోతే భక్తి చేత అది శరణాగతి. ఇది చిట్ట చివరికి ఎక్కడికి వెళ్ళిపోతుందంటే ఇంచుమించుగా భక్తి యొక్క చిట్ట చివరి స్థితి జ్ఞానస్థితి రెండు ఒక్క చోట కలుసుకుంటాయి. దానికి ఒక్క అడుగు వెనక్కి శరణాగతి వెళ్ళిపోతుంది. అంత తీవ్రమైనటువంటి భక్తి శరణాగతి. ఇప్పుడు ఇంచుమించు అమ్మవారు ఉన్నది ఆ స్థితి. ఆవిడ తనని తాను రక్షించుకోదు. ఎందుకు రక్షించుకోదు? శక్తి లేకనా? కాదు. ఆవిడ తలుచుకుంటే కాల్చేయగలదు. అయోనిజ నరకాంత కాదు, సాక్షాత్ జగన్మాత. ఎందుకు కాల్చదు? ఒక ధర్మాన్ని పట్టుకుని శరణాగతి చేస్తాను. ఏమిటా ధర్మం? ఎందుకంటే శ్రీరామాయణం ధర్మశాస్త్రం. మనుష్యులకి ధర్మాన్ని చెప్పడానికి వచ్చినటువంటి రామాయణం అయోనిజ కనుక ఆమె నరకాంత కాదు కాబట్టి ఏదైనా స్పష్టంగా తెలుస్తోంది కాబట్టి ఆవిడ మాయాస్వరూపం. ఆవిడ మాయాస్వరూపం కనుకనే అయోధ్యని ఆవిడ నిర్వచించింది. పరాత్పరుడు ఎక్కడున్నాడు అన్నది మాయని బట్టే తెలియాలి. ఎవడు మాయని వహించి భరించి ధరించగలడో వాడు పరాత్పరుడు. ఎవడు శివధనస్సుని ఇక్కుపెట్టి సీతమ్మని చేపట్టాడో వాడే పరమేశ్వరుడు. నరుడిగా పుట్టిన పరమేశ్వరుడు ఎవడో ఆవిడ చెప్పింది సీతమ్మ. కాబట్టి ఆవిడే మాయ. మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. ఆవిడ లోకాన్ని తిప్పగలదు.
ఇప్పుడు రావణుని యొక్క

ఇంద్రియములకు లౌల్యము కల్పించి ఆయన మృత్యువు వైపుకు వెళ్ళేటట్టు చేస్తున్నది ఆవిడే. తాను జగన్మాతనని మహాపతివ్రతనని ఆవిడ రామచంద్రమూర్తి ఇల్లాలని ఆవిడ శోకిస్తోందని ఆవిడ అలాగే ఉంటుందన్న బుద్ధి కల్పించి హనుమకి ఎంతసేపు తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం అవ్యక్తరేఖామివ చంద్రరేఖాం పంసు ప్రసిద్ధామివ హేమరేఖాం అలా ఉంటుంది సీతం అనేటట్టుగా బుద్ధిని హనుమకి ప్రచోదనం చేసింది ఆవిడే. బుద్ధి ప్రచోదన శక్తి, శక్తి యొక్క లక్షణం. అందుకు కదండి గాయత్రి చేస్తే ధియో యో న ప్రచోదయాత్ నా బుద్ధిని ప్రచోదనము చేయుగాక అని అడుగుతాం. ఏది కదలినా కదలించినా శక్తి, అన్ని కదలికలు ఆగితే శివుడు. కాబట్టి ఇప్పుడు కదిలిస్తున్నటువంటిది ఎవరు? ఆవిడే. కదిలిస్తున్న ఆవిడ ధర్మము చేత నరకాంత. ఇది సుందరకాంత, అది ఆ సౌందర్యం. ఆవిడే త్రిపుర సుందరి, ఆవిడే ధర్మము చేత నరుని యొక్క ఇల్లాలు, ఒక పురుష ఒక క్షత్రియుని యొక్క ఇల్లాలు. కాబట్టి ఇప్పుడు ఆవిడ తనని తాను రక్షించుకోకూడదు. తనని తాను రక్షించుకోకపోయినా, బాహ్యంలో తన శక్తిని ప్రదర్శించకపోయినా, ఏ శక్తి తనని ముట్టుకోవడానికి అవకాశం ఇవ్వదో, ఏ శక్తి ఎంత బలవంతుడనైనా పడగొట్టేయగలదో, అటువంటి పాతివ్రత్యాన్ని ఆవిడ ఆవిష్కరిస్తోంది. ఇవాళ అటువంటి నరకాంత యొక్క ధర్మాన్ని చూపిస్తోంది. ఒక ఇల్లాలు యొక్క ధర్మం ఎంత గొప్పగా ఉంటుందో. ఇప్పుడు ఆవిడింత శరణాగతి చేసింది కాబట్టి కదలవలసిందే రామచంద్రమూర్తి, కదిలి వచ్చి రక్షించవలసిందే. ఎందుకంటే తన ప్రయత్నం ఏం లేదు ఇంకా ఆవిడికి. ఆవిడ ఏనాడు రావణాసురుడు ఆవిడ్ని అపహరించడం అనేటటువంటి కృత్యాన్ని మొదలుపెట్టాడో ఆనాడే ఆవిడ శరణాగతి అక్కడ మొదలెట్టింది. ఇప్పటికీ ఆ శరణాగతిలోనే ఉంది ఆవిడ. ఇప్పటికీ దాంట్లో బాహ్యమునందు ఇన్ని ప్రతికూలమైనవి, 5 ఇంద్రియములకు ప్రతికూలమైనవి, ఇంద్రియముల చేత కదలవలసినటువంటి మనసుకి ప్రతికూలమైనవి ఉన్నా, తన మనసుకు అనుకూలమైన దానితో పక్కకి చేరి ఇంద్రియములకు ప్రతికూలమైనది చూసి చూడలేదు, విని వినలేదు. ఇది ఆవిడ ప్రజ్ఞ. ఇది ఒక మనుష్య జన్మ ఉద్ధరణకు కారణం. నీవు నీ ఇంద్రియములను మంచిగా ఉపయోగించుకోవాలి. కానీ ఒక్కొక్కప్పుడు నీ ఇంద్రియములు చూడకూడనివి చూసినా నీకు రక్షణ ఏది అంటే, నీ ప్రియమైన వస్తువు నిన్ను ఉద్ధరించగలిగినదై ఉండాలి. నా ప్రియమైన వస్తువు అన్నది నన్ను కిందకి లాగేసేది అనుకోండి. ఒక ఉదాహరణ చెప్పాలంటే, మా ఇంట్లో ఒక కుక్క మీద నాకు చాలా ప్రియమైన వస్తువు అనుకోండి, దాన్ని తలుచుకుంటే నేను ఉపశాంతి పొందుతాను, సేద తీరుతాను. ఒక్కొక్కడికి ఒక్కొక్క పిచ్చి, నాకు ఆ పిచ్చి ఉంటే మీకేం అభ్యంతరం? మా పెట్ డాగ్ అంటుంటారు చూసారా, నాకు ఇష్టమైన కుక్క, వాడు కూడా వెళ్ళాడు వాకింగ్కి, కుక్కతో కలిసే వెళ్తాడు. కాబట్టి ఇంటికి రాగానే భార్య ఏదని అడగాడు, కుక్క ఏదని అడుగుతాడు, అదే ముందు మీద పడి నాకాలి ఒకసారి. కాబట్టి ఇప్పుడు నేను నా కుక్కను తలుచుకున్నాను అనుకోండి, నాకు ఉపశాంతి. ఏమంటే అప్పుడు ఉద్ధరణ కాదా అని మీరు అడిగారనుకోండి, ఒక్కనాటికి కాదు. ఎందుకో తెలుసా అండి? అది కాలంలో పోయేదే. కాలంలో పోయేదాన్ని పట్టుకున్నవాడివి నిన్నే ఉద్ధరిస్తుంది. కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదడం అంటారు చూసారా, తను ములిగిపోయేది మిమ్మల్ని తేలుస్తుంది. కాలములో పుట్టి కాలములో పెరిగి కాలములో పడిపోయేదాన్ని కాలములో పడిపోకుండా ఉంచాలంటే కాలాతీతమైన దాన్నే పట్టుకోవాలి. కాలాతీత పరాత్పర రామ అంటాం. అందుకే పైకి నరుడు కానీ ఈశ్వరుడు కాదు. అలా అయితే ఏమంటే మరి మా ఆయన పాదాలు పట్టుకోవాలంటే మా ఆయన ఈశ్వరుడా? ఒక స్త్రీ ధర్మానికి సంబంధించినంత వరకు పతియే పరమేశ్వరుడు అంతే. ఇంకా దానికి ఏమి ఇతర వ్యాఖ్యానం లేదు. మగవాడికైతే తను ధరించడానికి కాలాతీతమైన వస్తువుని పట్టుకోవాలి, అది కూడా వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి ఒక స్వరూపాన్ని పట్టుకోవాలి, పట్టుకుని ఉద్ధరణ పొందాలి. స్త్రీకి అలా ఏం లేదు. వాడు నీచుడా నీచుడు కాడా, మంచివాడా మంచివాడు కాడా, ఇవేం అక్కర్లేదు. పతిని అనుగమిస్తే చాలు. రావణుడు చెడ్డవాడు, మండోదరి మహాపతివ్రతే, అనుగమించింది పతివ్రతే. తార పతివ్రతే, సీతమ్మ పతివ్రతే. అదేంటండి, మరి సీతమ్మ పాతివ్రత్యానికి ఒక గ్రేడు, మండోదరి పాతివ్రత్యానికి ఒక గ్రేడ్ ఉండవా? ఉండవు.
పతిని అనుగమించడం ప్రధానం. సీతమ్మ ఎలా అనుగమించిందో మండోదరలా అనుగమించింది. పాతివ్రత్యం

సంబంధంగా చెప్పాలంటే శ్రీరామాయణంలో సీతమ్మ తల్లిని తక్కెట్లో ఇటు కూర్చోబెడితే ఎంతో, మండోదరుని అటు కూర్చోబెడితే ఎంతో, అంతకన్నా తేడా ఉంటుందని మీరు చెప్పకూడదు ఇప్పుడు రామాయణంలో. అంతే ధర్మం. వాళ్ళిద్దరూ కాదు, నేను మీ అందరిది అదే స్థాయి అని చెప్తాను తప్ప అంతకన్నా తక్కువ వారు మీరని మాట్లాడే అధికారం రామాయణం నమ్ముకున్న ఎవ్వడికి ఈ దేశంలో లేదు. ఈ జాతిలో పుట్టిన ప్రతి స్త్రీ సీతమ్మయే అని నమ్మినవాడే రామాయణాన్ని నమ్మినవాడు అని లెక్క. కాబట్టి మీ అందరూ కూడా సీతమ్మలే, మీ అందరూ కూడా మీ భర్తని అనుగమించేవారే. పతిని అనుగమించి భార్య ఉద్ధరణ పొందుతుంది, పతి సతిని అనుగమించి పొందలేడు. ఆయన ఈశ్వరుణ్ణి పట్టుకోవాలి, కాలాతీతమైన ఈశ్వరుణ్ణి ఆయన పట్టుకోవాలి. మీరు, మీరంటే భార్య భర్త కాళ్ళు పట్టుకోవాలి, పట్టుకుని ఉద్ధరణ పొందుతారు. ఇది ఎలా ఉంటుందో తెలుసా అండి? సనాతన ధర్మంలో సర్కస్లో చూడండి, ఒక ఆయన ఉయ్యాలా పట్టుకుంటాడు, ఆయన కాళ్ళు కింద ఉంటాయి, ఆ కాళ్ళు ఇంకోడు పట్టుకుంటాడు, ఆ కాళ్ళు పట్టుకుని వేలాడుతున్నవాడి కాళ్ళు ఇంకోడు పట్టుకుంటాడు. ఇప్పుడు మూడోవాడి భద్రత ఎక్కడుంది? పైన పట్టుకున్నవాడు పట్టుకున్న పట్టు మీద ఉంది కదా, వాడు జాగ్రత్తగా పట్టుకున్నాడు అనుకోండి, ఈ కిందవన్నీ కూడా సంతోషంగా ఉంటాయి, అది బాహ్యంలో. కానీ నీకు ఇక్కడికి వచ్చేటప్పటికీ, ఈ అనుగమించడం విషయంలోకి వచ్చేటప్పటికి మొదటివాడు పట్టుకున్న పట్టు వాడికి ఒక్కడికే రక్షణ. కానీ ఆయన వదిలిపెట్టేసిన వాడైనా కూడా ఆయన కాళ్ళు, పతి కాళ్ళు పట్టుకున్న స్త్రీ మాత్రం దెబ్బతిందో. వాడు చెడ్డవాడు కావచ్చు, కానీ భర్తని ఈశ్వరుడిగా ఉపాసన చేసినటువంటి స్త్రీ ఎవరుంటుందో ఆవిడ ఈశ్వరుడికే చేసినట్టు వేస్తుంది. అంతే శాస్త్రం. ఆయనకి ఇడ్లీ చేసి పెట్టింది, ఈశ్వరుడికి బాలభోగం చేసింది. ఆయనకి అన్నం వండి పెట్టింది, ఈశ్వరుడికి మహానైవేద్యం పెట్టింది. నేను మహానైవేద్యం పెడితే ఈశ్వరుడు తినాలి అంటే ఒక నియమం ఉంటుంది, ఏది పెట్టినా తింటాడు. కానీ ఒక్క చిన్న షరతు పెడతాడు, పత్రం పుష్పం ఫలం తోయం ఏదైనా తింటాను. ఎప్పుడు? యోమే భక్త్యా ప్రయచ్చతి, భక్తితో పెడితే తింటాను. అదేగా పెద్ద ఇబ్బంది, అక్కడ వస్తుంది ఇబ్బంది అంతా. అది పురుషుడికి కష్టం.

0: FM 90.4.
1: ఒక మంచి విత్తనాల పాదుని తయారు చేయడంలో కొంత శ్రమ ఉన్నమాట నిజమే, అయినా ఆ శ్రమకి విలువుంది. విత్తనాల పాదు చక్కగా తయారైతే దాదాపు గింజలన్నీ మొలకెత్తుతాయి, మొలకలన్నీ ఒకే సైజులో ఉంటాయి. ఆ విధంగా అటువంటి మొలకల్ని నాటితే మీ పంట ఆరోగ్యంగా మొదలవడమే కాక పురుగులని తెగుళ్ళని అరికట్టగలుగుతుంది. కూరగాయల నాసిరకం విత్తనాలని నాటడానికి అలవాటు పడిన రైతులు నాణ్యమైన విత్తనాలని మొదటిసారి వాడుతున్నప్పుడు ఎక్కువ విత్తనాలని వాడతారు. దాంతో సన్నగా మరీ పొడవుగా ఎదిగిన మొలకలు ఎక్కువగా వచ్చి నాటుతున్నప్పుడు విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. ఇదొక సమస్య. బలమైన ఆరోగ్యవంతమైన మొలకలని ఇవ్వగల మిరప విత్తనాల పాదుని తయారు చేయడాన్ని నేర్చుకుందాం. మంచి విత్తనాల పాదు తయారీ నాణ్యమైన విత్తనాలతో మొదలవుతుంది. రోగ నిరోధక శక్తి గల రకాల విత్తనాలని వాడాలి. ఏ రకాల విత్తనాలని వాడాలని మీ ఎక్స్టెన్షనిస్ట్ ని గాని, మీరు నమ్మే విత్తనాల డీలర్ ని గాని అడగాలి. దక్షిణ బెనిన్లోని గ్రాండ్ పోపోకి చెందిన రీటాగ్నా బడి తన విత్తనాల పాదులోని విత్తనాలని కీటకాలు తినేయకుండా ఏం చేస్తుందో చూద్దాం.
2: బూడిద తీసుకుని మట్టి బెడ్డలు అవి లేకుండా

0: మెత్తటి బూడిద మిగిలేలా బాగా జల్లిస్తాం. దాన్ని విత్తడానికి ముందు విత్తనాలతో కలుపుతాం. ఈ బూడిద విత్తే వరుసల్లో చల్లితే కీటకాలు విత్తనాల్ని తినవు. బూడిద వాసన పురుగుల్ని తరిమివేస్తుంది.
1: మీకు చిన్న పొలం ఉండి అందులో మిరప పంట వేయాలనుకుంటే వ్యవసాయ డీలర్ నుంచి సీడింగ్ ట్రేలని కొనవచ్చు. ఈ ట్రేలని మళ్లీ మళ్లీ వాడుకోవచ్చు. పెద్ద పొలాలకైతే విత్తనాల పాదులు చేసి మిరప విత్తనాలని వాటిలో విత్తడం మంచిది. మొలకలకి నీళ్లు ఎక్కువ కావాలి కాబట్టి విత్తనాల పాదుని నీటి వనరుకి దగ్గరలో ఏర్పాటు చేయాలి. విత్తనాల పాదు మీరు నాట్లు వేయబోతున్న పొలానికి దగ్గరలో ఉంటే నాట్లు వేసే సమయంలో పని తేలికవుతుంది. ఫిలిప్ హౌజ్ వివరిస్తున్నట్టుగా విత్తనాల పాదులు చేయబోతున్న స్థలాన్ని సరిగ్గా శుభ్రం చేయాలి.
2: మట్టిలో ఉండే వేళల్లో వేటిలో నుంచి పరాన బక్కులు వస్తాయో మనం చెప్పలేం. కాబట్టి మట్టిని తిరగదోడితేనే అందులోని వేళ్లన్నీ పోతాయి.
1: విత్తనాల పాదుని మీటర్ వెడల్పున చేస్తే అందులోకి వెళ్లకుండా బయటి నుంచే మొలకలని సరిచేస్తుండవచ్చు. విత్తనాల పాదుని మీకు కావలసినంత పొడవుగా చేసుకోవచ్చు. వర్షపు నీళ్ళకి విత్తనాలు కొట్టుకుపోకుండా పాదుని సమం చేయాలి. ఏటవాలుగా ఉన్న భూముల్లో చిన్న పాదులైతే కొట్టుకుపోవడం తగ్గుతుంది. విత్తే ముందు పాదుని బాగా తడపాలి. నాసిక ఇసుక ఎక్కువగా ఉండే తన పొలంలో విత్తనాల వరుసలు చేసే ముందు ఫిలిప్ కోళ్ల పెంటలని కూడా ఒక పొరగా వేస్తాడు. కోమేకి చెందిన మార్టిన్ సోసూలా, మీరు కూడా కంపోస్ట్ని గాని ఆవు పేడని గాని అలాంటి ఎరువులు ఇంకేవైనా గాని వాడవచ్చు.
2: నేను గబ్బిలాల గొద్దలను వాడతాను. వాటిని విత్తనాలకు పూస్తే మొలకలు బాగా వస్తాయి. గొద్దల్లో పోషకాలు ఎక్కువ కాబట్టి ఆ మొలకలు చాలా బలంగా ఉంటాయి. పైగా ఆ గొద్దల వల్ల పొలంలో కలుపు మొక్కలు పెరగవు. ఆవు పేడలో ఒకసారి ఉండే కలుపు మొక్కల విత్తనాల వల్ల మీరు నాటే విత్తనాలకి సమస్య రావచ్చు. అందుకే గబ్బిలాల గొద్దల కోసం వెతుకుతాను.
1: విత్తనాల పాదులో ఒక కర్రతో తక్కువ లోతు వరుసలు చేయాలి. ఈ వరుసలు పాదు పొట్టి వైపుకి సమాంతరంగా ఉండాలి. వాటి మధ్య 15 సెంటీమీటర్ల ఎడం ఉండాలి. ఒక్కో వరుసలో కొన్ని విత్తనాలు వేయాలి. మంచి విత్తనాలైతే దాదాపు ప్రతి విత్తనము మొలుస్తుంది కాబట్టి వేసిన విత్తనాలకి మధ్య ఎడం ఉండాలి. ఎక్కువ విత్తనాలు వేయవద్దు. వాటి వల్ల పొడవుగా పల్చగా బలహీనంగా ఎదిగే మొలకలు ఎక్కువగా మొలుస్తాయి. కూరగాయల విత్తనాలు చాలా వరకు చిన్నవే ఉంటాయి కాబట్టి వాటిని ఉపరితలానికి దగ్గరలో విత్తాలి. విత్తనాలని కప్పేలా మెత్తటి మట్టిని పైన చల్లాలి. విత్తిన తర్వాత మళ్ళీ నీళ్లు పెట్టాలి. విత్తనాల పాదుని గడ్డితో గాని తాటాకులతో గాని కప్పితే చెమ్మ నిలిచి ఉంటుంది. పెద్దగా వాన కురిసినా సాగునీళ్ల ప్రవాహం వచ్చినా విత్తనాలు
3: కొట్టుకు.
2: నాట్లు వేసే చోట చెదలుంటే గడ్డిని ఆ మట్టి మీద పరవకూడదు. పరిస్తే చెదలు మీ నర్సరీని పాడు చేయగలవు.
1: విత్తనాల పాదుకి రోజుకి 2 సార్లు నీళ్లు పెట్టాలి. దాదాపు 8 రోజుల తర్వాత మిరప మొలకలు వస్తాయి. మొలకలు పెరుకు రాకుండా మల్చిని జాగ్రత్తగా తొలగించాలి. మొలకలు క్రమేపీ ఎండకు తట్టుకునేలా మార్టిన్ ఒక కప్పుని ఏర్పాటు చేస్తాడు. వారానికోసారి కొన్నేసి తాటాకులను తొలగిస్తూ నాట్లు వేసే సమయానికి మొలకలు బలంగా అయ్యేలా చూస్తాడు. వర్షాకాలంలో మిరప మొలకలు 2-3 వారాలవైతే వాటిని నాటవచ్చు. మొలకలు ఎండాకాలంలో ఎక్కువ బాధపడతాయి కాబట్టి 4 వారాల వయసు వచ్చాక నాటాలి. విత్తనాల పాదుని ఎలా తయారు చేయాలో తెలిసింది కాబట్టి చేపట్టవలసిన ఇతర చర్యలేమిటో చూద్దాం. మొలకలని బలంగా చేయడానికి ఫిలిప్స్ వాటి వరుసల మధ్య చిన్న వరుసల్ని తవ్వుతాడు. ఈ చిన్న వరుసల్లో వారానికోసారి కోళ్ల పెంటని చేర్చుతాడు. తాజా పెంట తగిలితే విత్తనాలు మాడిపోవచ్చు కాబట్టి అది విత్తనాలకి తగలకుండా అలా అరికడతాడు. ఇది వరకు మీ పంట నెమటోడ్లు రోగాల బారిన పడి ఉంటే పొలాన్ని శుభ్రం చేయడానికి అనేక పద్ధతులున్నాయి. క్రిముల్ని చంపడానికి చాలా పద్ధతులు వేడిని వాడతాయి. ఎండిన పంట అవశేషాలని విత్తనాల పాదు మీద కాల్చవచ్చు. లేదా గ్రాండ్ పోపోకి చెందిన బాసిల్ అగ్బాగ్లీ చెప్తున్నట్లు ఇంకా సమర్థవంతమైన పద్ధతిని వాడవచ్చు.
2: విత్తనాల పాదుని చేసి ఒక పీపాని కాస్తాం. అందులో ఇసుక ఎరువుని కలిపి వేస్తాం. ఆ మిశ్రమాన్ని కాసేపు వేడెక్కనిచ్చి దాని పాదు మీద జల్లుతాం. విత్తే ముందు నీళ్ళలో
3: తడుపుతాం.
1: మట్టిని అప్పుడప్పుడు తిరగదోడితే వేడి మట్టి లోపలకంతా చేరి క్రిముల్ని చంపుతుంది. మట్టి ముట్టుకోలేనంతగా వేడెక్కాలి. వేడి మట్టిని పాదు మీద పొరగా వేయాలి. దాంతో కిందనున్న మట్టి కూడా వేడెక్కి అందులోని క్రిములన్నీ పోతాయి. అరగంట తర్వాత

కిందనున్న మట్టి చల్లబడిందేమో చూడాలి. వేడికి మిరప విత్తనాలు మాడిపోకుండా ట్రేస్ చేసి విత్తే ముందు పాదుకి నీళ్లు పెట్టాలి. విత్తనాలు అంటుకుపోకుండా బాసిల్ ఒక గిన్నెలో విత్తనాలని అంతే మొత్తంలో జల్లించిన ఇసుకని కలుపుతాడు. విత్తేటప్పుడు అంటుకున్న విత్తనాలని వేరు చేస్తాడు. దానివల్ల ప్రతి విత్తనానికి బలమైన మొలకగా ఎదగడానికి తగినంత ఎడం ఏర్పడుతుంది. విత్తనాల వరుసల మీద శుభ్రపరిచిన మట్టి ఎరువులని పల్చని పొరగా పోయాలి. క్రిములే కాక ఇతర ప్రాణులు కూడా మీ విత్తనాలని నాశనం చేయగలవు. పురుగుల నుంచి, జంతువుల నుంచి విత్తనాలని కాపాడాలి. గొంగలి పురుగులు, గొల్లభామలు, కోళ్లు, మేకలకి మీ విత్తనాల పాదులో మహాప్రీతిగా మేస్తాయి. విత్తనాల పాదుని రోజుకి ఒకసారైనా తనిఖీ చేయాలి. అవి చిన్నవి కాబట్టి కీటకాలని ఒక్కోసారి చేత్తోనే తీసేయవచ్చు. విత్తనాల పాదు మీద ఒక జాలిని కడితే రాత్రి పగలు రక్షణ ఏర్పరిచే సాధనంగా పనికొస్తుంది. ఏవి లోపలికి చొరబడకుండా దాన్ని సరిగ్గా మూయాలి. మనం నేర్చుకున్నది ఒకసారి చూద్దాం. విత్తనాల పాదుని నీళ్ల అందుబాటుకి దగ్గరలో ఏర్పాటు చేసుకోవాలి. నాణ్యమైన విత్తనాలని వాడాలి. మొలకల్ని తేలిగ్గా చేరడానికి వీలయ్యేలా విత్తనాల పాదు వెడల్పు మీటర్ ఉండేలా చూసుకోవాలి. 15 సెంటీమీటర్ల ఎడంలో వరుసలు చేయాలి. దగ్గర దగ్గరగా ఎక్కువ విత్తనాలని నాటవద్దు. దానివల్ల మొలకలు మరీ పొడవుగా బలహీనంగా ఎదిగి నాట్లు వేసినప్పుడు తేలికగా విరిగిపోతాయి. విత్తనాల పాదు మీద గడ్డి కానీ, తాటాకులు కానీ, ఇతర మల్చ్ కానీ పరిస్తే ఎండావానల తాకిడి నుంచి కాపాడవచ్చు. విత్తనాల పాదుకి పైన ఒక జాలీని కట్టి పురుగులు, జంతువుల బారి నుంచి విత్తనాలని కాపాడ సరైన దశలో మొలకల్ని నాటాలి. బలమైన ఆరోగ్యమైన మొలకలే ఆరోగ్యమైన మంచి ఉత్పాదకత గల పంటకి ప్రారంభం.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రెజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
2: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు 0గా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబు, దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజిలీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ 0గా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: చెవిపోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్, భీమవరం.
1: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఇఎన్టి కేర్.

0: శిశు వైద్యులు. మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ MBBS DNB MS న్యూరో సర్జరీ, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి MBBS MS MCH సర్జికల్ ఆంకాలజీ, FI MAS క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.
4: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో, ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: in Vishnu FM 90.4.
1: బాబు, నిన్న నా మేనల్లుడింటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు, అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంతొచ్చిందో తెలుసా? జీరో. నేనడిగితే మేనల్లుడు అన్నాడు,
2: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
1: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేననుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్

0: hr.gov.in
1: हर घर सूर्य घर।
2: हाय हेलो लिसनर्स, वेलकम टू आयुष्मान बाबा। ఈనాటి కార్యక్రమంలో మనం చాలానే విషయాలు మాట్లాడుకోబోతున్నామండి. అవన్నీ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా 100 ఏళ్లకు పైగా జీవిస్తున్న వారు ఎక్కువగా ఉన్న దేశాలేంటంటే జపాన్, ఇటలీ, గ్రీస్. ఇవే మనకు గుర్తొస్తాయి కదండి. వీటిని మనం బ్లూ జోన్స్ అని కూడా పిలుస్తారు. ఇక్కడుండే వారి దృష్టంతా ఆరోగ్యంపై కాకుండా జీవన నాణ్యతపై ఉంటుందటండి. అంటే వీరెవ్వరూ క్యాలరీలు లెక్కించుకొని తినరట. పదే పదే ఆహారపు అలవాట్లు, పద్ధతులు కూడా మార్చుకోరండి. రోజు మనలాగా ఏం తిందామని ఆలోచించకుండా ఆయా సమయాల్లో స్థానికంగా వారికి దొరికే పదార్థాలు బట్టి వాటిని సాంప్రదాయ వంటకాలుగా చేసుకుని తింటూ ఉంటారు. వీరికి ఆహారం అనేది ఆస్వాదనే తప్ప వ్యసనం కాదండి. దీనికి బానిస కూడా కారట. కడుపు నిండే లోపలే తినడం ఆపేస్తారు. అంటే ఏంటనుకుంటున్నారు కదూ, జపాన్లో దీన్ని హరహరబు అంటారు. అంటే 80% కడుపు నిండగానే సంతృప్తి చెందడం అన్నమాట. విటమిన్లు, పోషకాల కోసం సప్లిమెంట్లపై కూడా ఆధారపడరట. ఇక్కడ ప్రజల జీవన శైలిని క్షుణ్ణంగా పరిశీలించిన నిపుణులు ఏం చెప్తున్నారంటే అవన్నీ ఆచరించదగ్గ విషయాలే అంట. అవేంటో ఇప్పుడు చూద్దాం. వాటిల్లో మొదటిది వచ్చేసి బలమైన బంధాలు. ఆత్మీయతలు, అనురాగాలతో కూడిన బలమైన కుటుంబ సంబంధాలు జీవితంపై మరింత ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని ఇస్తున్నాయట. పనిలో తోడుండడం అంటే వయసు మీద పడిందని తిని కూర్చోవడం కాకుండా, లేకపోతే పొద్దుపోవడం లేదని విచారపడడం కాకుండా కుటుంబానికి తమ వంతు సహాయం చేస్తున్నారటండి. కూరలు వండడం, లేకపోతే వంట చేయడం, పిల్లలను కొంచెం కనిపెట్టుకొని ఉండడం, ఇలా ఏదో ఒక పనిలో నిమగ్నం అవుతున్నారట. గాఢమైన నమ్మకాలు కలిగి ఉండడం, మతపరమైనవో లేదో తాత్వికమైనవో ఏవైనా కానీ జీవనంపై సానుకూల దృక్పథాన్ని పెంచే విశ్వాసాలు గాఢంగా కలిగి ఉంటున్నారట. ఈ దృక్పథాలు కల వారిలో దిగులు, నిరాశ తక్కువగా ఉంటాయట. రోగనిరోధక శక్తి కూడా ఎక్కువగా ఉండి గుండె జబ్బులు తక్కువగా వస్తాయటండి. శాకాహారం అంటే వీరు డైటింగ్లు, ఉపవాసాలు చేయడం లేదు. ఖరీదైన పండ్లు కూడా ఎక్కువగా తినడం లేదు. నిత్యం కూరగాయలు లేదా పీచు దండిగా ఉండే చిక్కుళ్ళు, సోయా, బాదం, ఖర్జూరం, ఇలా ఎండు ఫలాలు ఎక్కువగా తింటున్నారట. మాంసాహారం పూర్తిగా మానేయడం లేదు, కానీ మితం పాటిస్తున్నారండి. వారానికి 1-2 సార్లు, లేకపోతే విందు వినోదాలలోనే మాంసం తింటున్నారు. కడుపు కాస్త ఖాళీగా ఉంచడం అంటే ఉదయం పూట దండిగా తిని రోజు ఆరంభించడం, రాత్రిపూట తక్కువగా తినడం వీరిలో కనిపిస్తున్న మరో ప్రత్యేకతట. పొట్టను 3 వంతులతో ఆహారంతో నింపి 1 వంతు మాత్రం ఖాళీగా ఉంచుతున్నారట. చిన్న చిన్న ప్లేట్లలో భోజనం వడ్డించుకోవడం, నెమ్మదిగా నమిలి తినడం, కుటుంబ సభ్యులతో కలిసి కూర్చొని తినడం వంటివి చేస్తూ ఉంటారట. చాలా వరకు ఇంట్లో వండుకున్న ఆహారం మాత్రమే తింటున్నారు. తిరగడం ఇదేంటంటే 100 ఏళ్లు దగ్గర పడుతున్నా కూడా ఎవ్వరూ ఇంటికి, మంచాలకు పరిమితం కావడం లేదు. రోజు ఏదో ఒక వ్యాపకం పట్టుకొని ఊర్లోనో పరిసరాల్లోనో ఎక్కడో చోట తిరుగుతూ ఉంటున్నారు. ఏ పని చేసినా ఏదో ఒక ప్రయోజనం, ఉపయోగం ఉండేలా చూసుకుంటున్నారట. వీరెవ్వర్లేనూ ఒత్తిడి కూడా కనిపించడం లేదట. లిజనర్స్ విన్నారు కదండి. మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు ఒక చక్కటి పాట వినేయండి.

0: Vijay Gastroenterology and Liver Hospital, Bhimavaram. Dr. Vijayanand Kumar Vekiraju, MD DM Gastroenterology Gari Advaryamlo, Anni Rakumula, Jeernakosa, Liver, Gallbladder, Biliary Tract, Pancreas Samasyalaku, Atyuttama Vaidya Sevalu Andistunnaru. Maa Vaddagala Advanced Endoscopy Center Nandu, Rendu Atyadhunika Endoscopic Units Dwara, Endoscopy, Colonoscopy, Double Balloon Endoscopy, Pediatric Endoscopy, ERCP, Cholangioscopy, Fibroscan, High Resolution Manometry, pH Impedance, H. pylori Evolution Kosam, Urea Breath Test, Glucose Breath Test, Inka, Marenno Advanced Test La Saukaryalu Kalavu. Arthikanga, Balahina Vargala Prayojanartham, Memu Andinche Janata Scheme Dwara, Tella Ration Card, Leda, Arogya Mitra Card Galavariki, Endoscopy, Lab Test, Inpatient Charges Lo, Yapai Satam, Raiti Andistunnam. Sampradinchandi, Vijay Gastroenterology and Liver Hospital. Second floor, Access Bank Pakana, JP Road, Bhimavaram 2. Cell 8865-58773.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
3: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ బాబా. మరికొన్ని విషయాలు మాట్లాడుకుందామండి. ఇప్పుడు కొత్త ఏడాదిలో అడుగుపెడుతున్న వేళ మనం కూడా సతాయుష్ కోసం కొన్ని తీర్మానాలు చేసుకుందామా? అవేంటంటే, రోజు 10,000 అడుగులు వేయాలండి. ఖచ్చితంగా ఈ సమయానికి ఇన్ని క్యారీలు డైట్ తీసుకోవాలి, బరువు తగ్గాలి, ఇన్ని రోజుల్లో ఇంత కొవ్వు తగ్గాలి, ఇలా ఆలోచిస్తూ

కూర్చుంటే అదే పనిగా ఆరోగ్యం అంటూ వెంటపడితే అదే ఒత్తిడిగా మారచ్చు. ఆరోగ్యవంతులైన వారు నడుస్తారు, కానీ వ్యాయామం కోసమో లెక్క కోసమో కాదండి. అలాగే తింటారు, కానీ డైట్ ప్లాన్ కోసం మాత్రం కాదు. సమయాన్ని పాటిస్తారు, అలా అని హెల్త్ టిప్స్లో చెప్పారని మాత్రం కాదు. ఇక్కడ ఒకసారి మనం బుద్ధుడి అష్టాంగ మార్గాన్ని గుర్తు చేసుకుందామా? ఈ మార్గం ఏంటంటే, సరైన దృక్పథంతో, సరైన సంకల్పంతో, సరైన క్రియతో, సరైన పనితో, అలాగే సరైన బుద్ధితో మన ఆయుష్ కోసం, ఆరోగ్యం కోసం చేసే యజ్ఞంలా, మన కోసం మనం చేసుకునే ఉత్సవంలా చేస్తే మంచి ఫలితాలు సొంతమవుతాయట. నడకలో భాగంగా మన చుట్టూ ఉన్న ప్రకృతిని, పరిసరాలను ఆస్వాదించండి. చెట్ల మధ్యలో వెళ్ళినప్పుడు అక్కడ పక్షుల కిలకిలలు, ఆకుల రంగులు, మట్టి వాసన అన్నిటినీ గమనిస్తూ వాకింగ్ చేయండి. దీనివల్ల మరింత మంచి ఫలితం కనిపిస్తుందట. మనతో మనమే ప్రేమగా మాట్లాడుకోవడం, అంటే మనసులోని భావాలను కాగితం మీద రాయడం వంటివి చేస్తే మనసు కొంచెం తేలికపడుతుందట. రోజంతా కావాల్సినంత ఉత్సాహాన్ని కూడా ఇస్తుంది. వ్యాయామాన్ని పనిలాగా కాకుండా మంచి ప్రయత్నంగా భావించి చెయ్యాలండి. దీంతో మనసు ఉల్లాసపరిచే ఎండోర్ఫిన్లు రిలీజ్ అవుతాయి. ఇది కోపం, విచారం వంటి భావోద్వేగాలను కూడా తగ్గిస్తాయట. ఆటలు ఆడొచ్చు, తోట పని చేయొచ్చు, ధ్యానమో, యోగా, ప్రాణాయామం వంటివి కూడా మేలే. ఇవి మనసును కుదురుగా ఉంచి అనవసరమైన ఆలోచనలు తలెత్తకుండా చూస్తాయండి. ఇష్టమైన పనులు చేస్తుంటే మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. హాబీలున్న వాళ్ళు తక్కువ ఒత్తిడికి గురవుతారు. వీరిల్లో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుందట, కుంగబాటు కూడా తగ్గుగా ఉంటుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటే మనసుకు కొత్త ఉత్తేజం వస్తుందండి. ఇతరులకు చిన్న సహాయం చేసినా, లేకపోతే నవ్వుతూ పలకరించినా మంచి ఫలితం కనిపిస్తుంది. ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. మద్యం, పొగ తాగడం వంటి వాటితో తాత్కాలిక ఆనందం మాత్రమే దొరుకుతుంది. ఇవేవి భావోద్వేగాలను తగ్గించవు. తగ్గించుకోవడం మాట అటు అయితే పైగా ఇంకా ఎక్కువ చేస్తాయండి. కాబట్టి వాటి జోలికి అస్సలు వెళ్ళొద్దు. ఆలోచనలను, ఆందోళనను దగ్గర వారితో పంచుకోండి. వారితో మాట్లాడడం వల్ల దృక్కోణం, ఆయా పరిస్థితులకు సంబంధించిన భావాలు కూడా మారతాయి. అలాగే ఎదుటి వ్యక్తులతో మంచి సంబంధాలు కూడా ఏర్పడతాయండి. కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులతో కలిసి మంచి బంధాలను ఏర్పరచుకోవాలి. విపత్కర సమయాల్లో వాళ్లే మనకి తోడుగా ఉంటారండి. కష్ట పరిస్థితుల్లో ఆత్మీయులు తోడుంటే ఆ భరోసానే వేరు కదండి. నిద్రలేమితో నిర్ణయాలు తీసుకోవడం, భావోద్వేగాల నియంత్రణ అదుపు తప్పుతున్నాయి. కాబట్టి ఈ రెండిటికి కంటి నిండా నిద్రపోవాలండి. నిరాశ నిస్పృహలకు సూర్యవంశి మంచి విరుగుడట. కళ్ళకు ఎండ వెలుగు తాకినప్పుడు మెదడులో సెరోటిన్ హార్మోన్ విడుదలవుతుంది. దీనివల్ల ఆనందం, సంతోషం కలగజేసే ఎండార్ఫిన్ల స్థాయిలు కూడా పెరుగుతాయి. మనకు ఉల్లాసభరితం అవుతుంది, ఆందోళన తగ్గి మానసిక ప్రశాంతత చేకూరుతుందట, ఏకాగ్రత కూడా మెరుగుపడుతుంది. కాబట్టి నిరాశ చుట్టుముట్టినప్పుడు ఎండలోకి వెళ్ళి వెలుగుల ఉత్సాహంతో నింపుకోండి. లిజనర్స్, మనం చాలానే విషయాలు మాట్లాడుకున్నాం కదండి. మళ్ళీ రేపు వచ్చే ఆయుష్మాన్ బాబా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే అదితి చౌదరి.

0: Vinayaka Multispeciality Hospital, Dr. CBRS Gajapati Raju Sagiraju, PDCC Surgical Gastroenterologist, Laparoscopic Surgeon, Dr. GN Divyateja Sagiraju, MS OBG, Gynec and Laparoscopic Surgeon,
1: Dr. PDM Swaroop, MD General Medicine,
0: Dr. Lakshmi Chandana, Urologist, Urogynecologist, Dr. G. Fanindra Girinath, MD Pediatrics,
1: Dr. S. Purnachand, MD Interventional Pulmonologist, Emergency Critical Care Team,
2: Dr. P. Praveen, MS Orthopedics, Dr. Machavarupu Mahesh, MBBS DNB, MS Neurosurgery, Brain and Spine Surgeon, Dr. N. Madhuri, MBBS MS, MCH Surgical Oncology, FI MAS Cancer Surgeon.
0: Vinayaka Multispeciality Hospital, JP Road, Bhimavaram.
3: Venila Enterprises, Amaron మరియు Luminous, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. Venila Enterprises లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి Venila Enterprises. Opposite Indian Oil Petrol Bunk, Undi Road, Bhimavaram. Cell 9989838444.
4: శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా

0: ఏమైందిరా?
1: బాధగా ఉంది.
0: నాకు లేని బాధ నీకెందుకురా?
1: నీ బాధ నా బాధ కాదా?
2: ఎహరాయే.

ఏం పండు తీసుకొచ్చిందిరా బాయ్? ఎప్పల పండు, నారింజ పండు, బత్తాయి పండు, బొప్పాయి పండు, అనస పండు, పనస పండు, నిమ్మ పండు, దానిమ్మ పండు, మామిడి పండు, అరటి పండు.

0: ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: എഫ്എം 90.4.
1: శ్రోతలకు నమస్కారం. ఈనాటి సూక్తి శుద్ధ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో కొన్ని సూక్తుల యొక్క అర్థాలు తెలుసుకుందాం.

ఒకటే మట్టి వివిధ బాండాది రూపములుగా నగుచున్నది. బంగారు ఒక్కటే వివిధ ఆభరణాలుగా భాసిస్తూ ఉన్నది. ఎన్నో గోవుల నుండి తీసిన పాలు ఒకే రూపాన్ని కలిగి ఉంటాయి. అట్లే అసంఖ్యాక జీవుల దేహాల్లోనున్నట్టి పరంజ్యోతి కూడా ఒక్కటే.

నడవడిక అత్యంత ప్రీతముగా నుండును. వాక్కులు వినయ మధురములు, నియమ పరిమితులు. బుద్ధి నైసర్గికముగానే మంగళకరమైనట్టిది. వారితోటి పరిచయమన్నను ఎట్టి దోషము లేనిది. వారితో పరిచయమగుటకు పూర్వము కాని ఆ తరువాత గాని వారి చరిత్రలో ఎట్టి వైపరీత్యము గాని వైరస్యము గాని వెదుకుదామన్నను కానరాదు. ఆహా, సాధు పురుషు

ఈ అరణ్యము మీకు యథేచ్ఛా భోగ్యము. ఈ దినము నాకు సుదినము. మంచివారికి యోగ్యులతోడి చెలిమి ఏ విధంగా ఉంటుందో పూర్వపుణ్య విశేషము వలననే కలుగుచున్నది. చెట్ల నీడ, మధుర జలములు, తపస్సులకు ఉచితమకు ఆహారము, కందమూల ఫలములు, ఇవన్నీ కూడా సాధుపురుషులకు స్వాధీనములే. వేటికిన్నీ వీరు ఇతరులపై ఆధారపడనక్కర్లేదు.

0: చెవి పూట, ముక్కుదిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్.

0: చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పీసీబోడీ, ఓవరి ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
2: శ్రోతలు వింటున్నారు సూక్తి సుధా కార్యక్రమాన్ని. కార్యక్రమంలో మరికొన్ని సూక్తుల యొక్క భావాలను తెలుసుకుందాం.

పశ్యతి. అన్నయ్యో విచారించిన పండితులు నిశ్చయంగా చెప్పునది ఏమంటే, జీవుడు కామమయుడే అయి ఉంటున్నాడు. ఆ కోరికలెట్టివో జీవుని యత్నములు అట్టి వాటికి అభిముఖములుగానే సాగుతూ ఉన్నాయి. ప్రయత్నములను బట్టి ఏ కర్మలను చేయుచూ ఉన్నాడు. జీవుని కర్మలు ఎట్టివో వాటికి తగిన ఫలాన్ని పొందుచున్నాడు. ఇది సర్వత్రా కాననగుచునే ఉన్నది.

అవిద్యారూపమైన సంసారంలో కొట్టు మిట్టాడుచు ఉన్నారు. తామే ధీరులమని పండితులమని భావిస్తూ జనన మరణ రూపమైన ఈ గొప్ప సుడిలో పడి పరిభ్రమిస్తూ ఉంటారు. గుడ్డివారిచే దారిచూపబడిన గుడ్డివారి వంటివారే వీరు కూడా.

మనుష్య జన్మ, ముముక్షుత్వము, సత్పురుషుల సహవాసము, ఈ మూడు బహు దుర్లభములు. కేవలము ఈశ్వరానుగ్రహము వల్లనే ఎవరికైనా ఇవి లభిస్తాయి. శ్రోతలు, ఇంతవరకు ఈనాటి సూక్తి సుధా కార్యక్రమాన్ని విన్నారు. తిరిగి రేపటి కార్యక్రమంలో మరికొన్ని సూక్తుల యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. నమస్కారాలతో శృతి.

0: హాస్పిటల్స్, భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ EMI వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
3: ఇంటి ఖర్చులకి డబ్బులివ్వండి భర్త గారు.
4: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
3: మరి కరెంటు బిల్లుకు
4: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
3: ఓహో, మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
4: సరే.
5: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు

0: లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
2: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: తమ్మే కూల్ డౌన్. సరే గాని మంచి కాక మీద ఉన్నట్టున్నావు, నీ కోల్ ఏంటో చెప్పు విందాం.
1: మై కోల్ ఆర్ వాట్ ఈస్ ఐఎమ్ సేయింగ్

0: ఎవడి గోళ ఆడదే.
1: ఓకే దేవుడా.
2: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
3: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
3: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
2: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
2: ఫోన్ 7996079666.
4: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
5: డాక్టర్ పీడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
4: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పీడియాట్రిక్స్,
5: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
3: డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ MBBS DNB MS న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి MBBS MS MCH సర్జికల్ ఆంకాలజీ, FI MAS క్యాన్సర్ సర్జన్.
4: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.

0: विष्णु FM 90.4
1: రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఇన్నటి పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా హై స్కూల్ విద్యార్థుల కోసం సైన్స్ లోని ఘన, ద్రవ, వాయు పదార్థాల వ్యాకోచం పాఠం వింటారు.
2: ఏమండి ఇలా రండి. ఈ ప్రెషర్ కుక్కర్ లోపల స్టీల్ ప్లేట్ ఇరుక్కుంది, అది ఎంతకు రావట్లేదు. మీరు కాస్త ప్రయత్నించండి.
3: కుక్కరు వేడిగా ఉందా చల్లగా ఉందా?
2: చల్లగానే ఉందండి.
3: ఇటు బా, నాకు కూడా రావట్లేదే. ఇలా దీని లోపల ఎలా ఇరుక్కుంది? వేడి చేసి తీయడానికి ప్రయత్నించు.
2: అలాగేనండి.
3: ఇప్పుడు చూడు, మూత వచ్చేసింది.
2: వేడి చేశాక మూత వెంటనే వచ్చేసిందండి. వేడి చేయడంలో ఉన్న సీక్రెట్ ఏంటో?
3: అమ్మా, నాకు ఆశ్చర్యమేస్తుంది.

0: నాన్న చెప్పిన దానిలో ఏదైనా సైన్స్ ఉందా అని. లతక్క, కాస్త నీవైనా చెప్పు, వేడి చేయగానే ఈ ప్లేటు త్వరగా ఎలా వచ్చేసింది?
1: వేడి చేయడం వలన మొదట కుక్కర్ వేడెక్కుతుంది, దాని పరిమాణంలో మార్పు వచ్చింది. ఎలాంటి మార్పు వచ్చిందో వివరంగా తెలియాలంటే మన మావయ్యే చెప్పగలడు.
2: ఈరోజు సాయంత్రం మావయ్య మన ఇంటికి వస్తాడు గదా, వచ్చినప్పుడు మీ సందేహాలన్నీ అడిగి సమాధానాలు తెలుసుకోండి.
1: హలో, ఎవరు మాట్లాడేది?
3: నేనే అక్కయ్య, సురేష్ని, సికింద్రాబాద్ నుంచి మాట్లాడుతున్నాను.
1: నేను మావయ్య లతను. అమ్మా, తమ్ముడు, నాన్న, మేమంతా నీ గురించే మాట్లాడుకుంటున్నాం. ఈలోపు మీ ఫోన్ రానే వచ్చింది.
3: ఏం మాట్లాడుకుంటున్నారేంటి?
1: మీరీరోజు మా ఇంటికి వచ్చినప్పుడు సైన్స్లో మాకొచ్చే సందేహాల గురించి తెలుసుకుందామని అనుకుంటున్నాము.
3: ఆహా, అలాగైతే వచ్చేస్తానులే. అమ్మకొసారి ఫోన్ ఇవ్వమ్మా.
2: ఏం తమ్ముడు, ఎలా ఉన్నావు? ఈ మధ్య అస్సలు ఫోన్ చేయడం లేదు, ఎందుకు?
3: అవునక్క, తీరిక దొరకడం లేదు. ఈరోజు మీ ఇంటికొచ్చాక అన్ని విషయాలు చెప్తాను. అక్క, నాకు టైం అవుతోంది, ఉంటాను.
0: అమ్మా, మావయ్య ఏమన్నాడే? ఈరోజు వస్తున్నాడా లేదా మనమే అక్కడికి వెళ్దామా?
2: మావయ్య మన ఇంటికొస్తున్నాడు, రాగానే మీ సందేహాలు అడుగుదురు గాని.
4: టైం అవుతుంది, ఇక మీరు బడికెళ్ళండి.
1: సరే, వెళ్తున్నాం.
0: అక్క అక్క, సైకిల్ ముందు చక్రంలో గాలి పూర్తిగా తగ్గింది, పంచర్ అయినట్టుంది. పోతూ పోతూ సైకిల్ షాప్లో పంచర్ వేయించుకొని వెళ్దామా?
1: సరే, వెళ్దాం పదా.
0: ముందు చక్రానికి పంచర్ అయినట్టుంది, చూడండి.
3: కొత్త పంచర్లు ఏమీ లేవు బాబో, ఇదిగో పాతదే లీక్ అవుతోంది.
0: ఎందుకు లీక్ అవుతుంది?
3: ఎందుకంటే ఇది యాసం కాలం కదా, ఏడికి రబ్బర్ కరిగి లీక్ అవుతోంది బాబు. బాబు, గాలి కొట్టినందుకు 5 రూపాయలు ఇవ్వండి.
0: అమ్మా, మావయ్య వచ్చారు, పండక్కు ఒక రోజు ముందే వచ్చేశారు.
2: తమ్ముడు, ప్రయాణం బాగా జరిగిందా?
3: బాగానే జరిగిందక్క. లత, బాగా పొడుగుదిగావే. ఏం రవి, ఇంకా అక్కతో పోట్లాడుతూనే ఉన్నావా? బావగారు ఎలా ఉన్నారక్క?
4: బాగున్నానయ్యా, ప్రయాణం బాగా జరిగిందా? పిల్లలు నీ గురించే ఇందాక ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.
1: అవును మావయ్య, ఈరోజు మా సందేహాలన్నీ తీర్చేసుకుంటాం. రేపైతే అందరం పండగ హడావిల్లో ఉంటాం కదా.
2: టిఫిన్ రెడీగా ఉంది, అందరూ టిఫిన్కి వచ్చేయండి.
1: అమ్మా, అందరం ఒకేసారి వచ్చేస్తున్నాం.
2: రెండని చెప్పాను కదా.
1: ఇడ్లీ, సాంబార్, చట్నీ అన్నీ బాగున్నాయి.
2: బాగున్నాయి కదా, ఇంకొన్ని వేసుకోండి అందరూ.
3: మరీ ఎక్కువ తింటే నిద్రపోయే ప్రమాదం ఉందక్క.
0: మాయా, ఇక మన సైన్స్ ముచ్చట్లు చెప్పుకుందాం.
1: మాయా, వీడికేదైనా తెలుసుకోవాలనే ఆలోచన వచ్చిందనుకో, తెలుసుకునే వరకు వదలడు.
3: అలాంటి ఆసక్తి ఉండటం మంచిదే కదమ్మా. లత, రవి, మీ సందేహాలను ఒక్కొక్కటి అడగండరా, చెబుతాను.
0: మాయా, ఈరోజు కుక్కర్లో ఉన్న స్టీల్ ప్లేటు ఎంతకీ రాకుంటే అమ్మ నాన్న చెప్పిన సలహా మేరకు వేడి చేసింది, వెంటనే మూత వచ్చేసింది. అక్కను అడిగితే పదార్థాలు వేడి చేస్తే వాటి పరిమాణంలో మార్పు వస్తుందని చెప్పింది.
1: తమ్ముడు సైకిల్ ముందు చక్రంలో గాలి పూర్తిగా తగ్గింది, మెకానిక్ ట్యూబ్ తీసి చూస్తే కొత్త పంక్చర్ ఏమీ లేవు కాని పాతది లీకవుతోందని, వేసవికాలంలో సాధారణంగా లీకవుతాయని చెప్పాడు. తమ్ముడు ఆ రోజు కూడా తన సందేహాన్ని తీర్చమన్నాడు.
3: లత, తమ్ముడికి వచ్చే సందేహాలు చాలా ఆలోచించదగినవి, తెలుసుకోదగినవి కూడా. వేడి వల్ల పదార్థాలలో ఇలాంటి మార్పులు ఎందుకు వస్తాయో వివరంగా చెప్తాను, వినండి.
0: సరే మావయ్య, చెప్పండి.
3: ఎప్పుడైనా మనకు జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా, ఆయన ఉపయోగించే జ్వరమానిని మీరెప్పుడైనా పరిశీలించారా?
1: అవును మావయ్య, దాంట్లో పాదరసం ఉంటుంది. డాక్టర్ గారి చేత్తో పట్టుకుని దాన్నిలా విదిల్చి పేషెంట్ నోట్లో కానీ సంకలో కానీ కొద్దిసేపు ఉంచిన తర్వాత పరిశీలించి చూస్తారు. తర్వాత మన శరీర ఉష్ణోగ్రతను తెలియజేస్తారు.
3: అంటే జ్వరమానిని వేడిగా ఉన్న మన శరీరానికి తాకించినప్పుడు ఈ జ్వరమానినిలోని పాదరస మట్టం పెరుగుతుందని మీకు తెలుసు కదా. ఈ విధంగా పాదరసం మార్పు చెందటానికి కారణం మన శరీర ఉష్ణోగ్రతే. అంటే ఏ పదార్థమైనా సరే వేడిని పొంది మార్పు చెందుతాయి, దీనినే వ్యాకోచం అంటాం. అంటే జ్వరమానిని వేడిగా ఉన్న మన శరీరానికి తాకించినప్పుడు ఈ జ్వరం

0: అర్మానినిలోని పాదరస మట్టం పెరుగుతుందని మీకు తెలుసు కదా. ఈ విధంగా పాదరసం మార్పు చెందటానికి కారణం మన శరీర ఉష్ణోగ్రతే. అంటే ఏ పదార్థమైనా సరే వేడిని పొంది మార్పు చెందుతాయి, దీనినే వ్యాకోచం అని అంటాం.
1: ఎలాంటి మార్పులు చెందుతాయి మావయ్య?
0: పదార్థం యొక్క పొడవు, వైశాల్యం, ఘన పరిమాణాలలో మార్పు వస్తుంది.
1: అంటే వేడి చేస్తే

0: కొంచెం చెందుతాయో చెప్పరా?
1: నేను చెప్తాను మావయ్యా. అదే నిన్న కుక్కర్లో ప్లేటు రాకుంటే వేడి చేసిన వెంటనే వచ్చేసింది చూడు. అంటే అల్యూమినియం పాత్రను వేడి చేసినప్పుడు పాత్ర వ్యాకోచం జరిగింది కాబట్టి వెంటనే స్టీలు ప్లేటు బయటకొచ్చేసింది. ఇది ఘన పదార్థమే కదా మరి.
2: వెరీ గుడ్, చాలా బాగా చెప్పావమ్మా. అదిగో అటువైపు చూడండి, ఆ ఎడ్లబండి చక్రాలను ఒకసారి గమనించండి. చక్రం చుట్టూ ఒక ఇనుప చట్రం ఉంది, గమనించారా? అప్పుడప్పుడు వేసవి కాలంలో ఆ చట్రం బండి చక్రం నుండి బయటికొస్తుంది. ఎందుకో తెలుసా?
0: తెలీదు మావయ్యా, మీరే చెప్పండి.
2: ఎందుకంటే వేసవి కాలంలో బండి చక్రానికి ఉన్న ఇనుప చట్రం వ్యాకోచం చెందుతుంది. వాటి మధ్య ఖాళీ ప్రదేశం ఏర్పడి విడిగా బయటికొస్తుందన్నమాట.
1: రవి, ఆ రోజు మనము బడి నుండి దారిలో వచ్చేటప్పుడు గమనించాం కదా, బండి చక్రాన్ని వడ్రంగి మరికొంతమంది రైతులు ఇనుప చట్రంలోకి తొడుగుతున్నారు. వేడిగా ఉన్నప్పుడు కొంత సాగుతుందన్నమాట.
2: లత, రవి, ఇప్పుడు తెలిసిందిగా ఘన పదార్థాలను వేడి చేస్తే ఏం జరుగుతుంది?
0: వ్యాకోచం చెందుతాయని తెలిసింది మావయ్యా.
1: అవును మావయ్యా, మా సార్ కూడా లోహపు రింగు గోళం ప్రయోగం చేసి చూపించారు. అదే సూత్రాన్ని ఉపయోగించి ఎడ్లబండి చక్రమునకు ఇనుప చట్రాన్ని బిగించడం జరిగింది.
2: మీరొక్కసారి రైలు పట్టాలను గుర్తు తెచ్చుకోండి. రైలు పట్టాల మధ్య ఒకటి లేదా రెండు అంగుళాలు ఖాళీ ప్రదేశాన్ని వదిలి జాయింట్ వేస్తారు. ఎందుకో తెలుసా?
1: నేను చెప్తాను మావయ్యా.
2: చెప్పులత.
1: వేసవి కాలంలో పట్టాలు వ్యాకోచించినప్పుడు ఒకదానిపై ఒకటి రాకుండా ఉండటానికి ఆ ఖాళీ ప్రదేశం వదులుతారు.
0: ఓ, అందుకేనా వేసవి కాలంలో రెండు స్తంభాల మధ్య బిగించబడిన విద్యుత్ వైర్లు, టెలిఫోన్ తీగలు కొంచెం కిందకి వాలి ఉంటాయి, వర్షాకాలంలో తిరిగి యథాస్థాయిలో ఉంటాయి.
1: మావయ్యా, అన్ని ఘన పదార్థాల్లోనూ వ్యాకోచం ఒకే విధంగా ఉంటుందా? పదార్థ స్వభావాన్ని బట్టి మారుతుందా?
2: లత, చాలా మంచి ప్రశ్న అడిగావమ్మా. పదార్థం యొక్క నిర్మాణాన్ని బట్టి మారుతుంది. ఇదిగో నా సెల్ఫోన్లో రికార్డ్ చేసిన ఈ బిట్ వినండి, మీకే అర్థమవుతుంది.
3: అల్యూమినియం, రాగి, ఇనుము, ఇత్తడి, కంచు, స్టీలు తీసుకున్నట్లయితే వీటన్నిటికీ సమాన ఉష్ణోగ్రతను ఇచ్చినప్పటికీ లేదా వేడి చేసినప్పటికీ వాటి యొక్క పదార్థ పరిమాణంలో వచ్చే మార్పులు సమానంగా ఉండవు.
1: బాగుంది మావయ్యా.
0: బాగుంది మావయ్యా, అన్నీ ఘన పదార్థాలే కదా, మరి అన్నింట్లోనూ ఒకే విధమైన వ్యాకోచం ఎందుకుండదు మావయ్యా?
2: పదార్థాల యొక్క నిర్మాణాన్ని బట్టి వ్యాకోచం చెందుతుంటాయి.
1: ఇంతవరకు ఘన పదార్థాల గురించే చెప్పావు కదా, మరి ద్రవ వాయు పదార్థాల వ్యాకోచం ఏ విధంగా ఉంటుందో చెప్పండి మావయ్యా.
2: తప్పకుండా, పదార్థాలన్నీ కూడా వేడి చేస్తే వ్యాకోచం చెందుతాయి. ఘన పదార్థాలతో పోల్చినప్పుడు ద్రవ వాయు పదార్థాలలో ఎక్కువ వ్యాకోచం ఉంటుంది.
0: ఎందుకు మావయ్యా?
2: ఎందుకంటే ఘన పదార్థాలలో అణువులు చాలా దగ్గర దగ్గరగా ఉంటాయి, ద్రవ పదార్థాలలో కొంచెం దూరం దూరంగా, వాయు పదార్థాలలో అయితే చాలా దూరంగా ఉంటాయి. కాబట్టి ద్రవ వాయు పదార్థాలలో వ్యాకోచం ఎక్కువగా ఉంటుందన్నమాట.
4: ద్రవ పదార్థాలలో వ్యాకోచం ఎలా జరుగుతుందో కాస్త చెప్పండి మావయ్యా.
2: ద్రవ వాయు పదార్థాలను ఘన పదార్థాలలాగా సహజంగా వేడి చేయలేం. ద్రవ వాయు పదార్థాలను ఏదైనా పాత్రలోనికి వేసుకుని పాత్రను వేడి చేసినట్లయితే ద్రవ వాయు పదార్థాలు వ్యాకోచం చెందుతాయి. ప్రత్యేకంగా ద్రవ పదార్థాలను తీసుకున్నట్లయితే వీటిలో నిజ వ్యాకోచాలను, దృశ్య వ్యాకోచాలను గమనించవచ్చు.
1: మావయ్యా, ఇంకొంచెం వివరంగా చెప్పండి, దృశ్య వ్యాకోచం, నిజ వ్యాకోచాలంటే ఏమిటో?
2: అలాగా, అయితే మళ్ళీ వినండి, జాగ్రత్తగా వినండి, నా సెల్ఫోన్ ఆన్ చేస్తున్నాను.
3: ఏ పాత్రలోనైతే ద్రవ పదార్థాన్ని వేడి చేస్తామో మొదట పాత్ర వ్యాకోచం చెందుతుంది, వెంటనే ద్రవమట్టం తగ్గుతుంది. దీనినే పాత్ర వ్యాకోచం అంటాం. అదేవిధంగా వేడి చేస్తూ వెళ్ళినట్లయితే క్రమంగా పాత్రలోని ద్రవమట్టం పెరుగుతుంది, దీనినే దృశ్య వ్యాకోచం అంటాం. అందుకే ద్రవనిజ వ్యాకోచాన్ని పాత్ర వ్యాకోచం మరియు దృశ్య వ్యాకోచాల మొత్తంగా తెలుపుతాం.
1: మరి వాయు వ్యాకోచం గురించి కూడా చెప్పండి మావయ్యా.
2: ముందే చెప్పాను కదా, వాయు పదార్థాలలో అణువులు చాలా దూరదూరంగా, స్వేచ్ఛగా ఉంటాయి. కాబట్టి ద్రవ ఘన పదార్థాల మాదిరిగా కాకుండా త్వరగా వ్యాకోచం జరుగుతాయి. దీనినే తేలికగా మనం గమనించవచ్చు.
0: మావయ్యా, వాయువులలో వ్యాకోచం ఏ విధంగా జరుగుతుందో ఇంకొంచెం వివరంగా చెప్పరా?
2: రవి, ఈ గ్లాస్ బీకర్ని చూడు, ఇందులో

0: గాలి ఉంది కదా.
1: ఉంది మాయ.
0: రవి, ఈ బీకరుకున్న రబ్బర్ బెరడా తీసేసి దాని మూతికి ఇదిగో ఈ రబ్బర్ బెలూన్ బిగించు.
1: ఇదిగో రబ్బర్ బెలూన్ కట్టేశాను మాయ.
0: ఈ గ్లాస్ బీకర్లో కొంత గాలి ఉందని ముందే మనం చెప్పుకున్నాం కదా. దీన్ని ఇప్పుడు కొంచెం వేడి చేయి. ఏం జరుగుతుందో జాగ్రత్తగా గమనించండి.
1: బెలూన్ పరిమాణము పెరిగింది మావయ్య.
0: ఎందుకు పెరిగిందో తెలుసా? పాత్రలో ఉన్న వాయువు వ్యాకోచం చెందింది కాబట్టి ఈ బెలూన్ పరిమాణం పెరిగిందన్నమాట.
2: ఇప్పటి వరకు ఘన, ద్రవ మరియు వాయు పదార్థాలను వేడి చేస్తే వ్యాకోచిస్తాయని మంచి ఉదాహరణతో తెలియచేశారు. ఈ వ్యాకోచాలకు సంబంధించిన జ్ఞానము మనకు నిత్య జీవితంలో ఎలాగ ఉపయోగపడుతుందో తెలుసుకోవాలనుంది మావయ్య.
0: అయితే ఆలస్యం ఎందుకు? నా సెల్ఫోన్ ఆన్ చేస్తున్నాను, అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ వినండి.
3: పదార్థాలకు ఉన్న వ్యాకోచ స్వభావాన్ని బట్టి మనకు కావాల్సిన పరికరాలు, పనిముట్లు కావాల్సిన విధంగా తయారు చేసుకోవచ్చు. పదార్థాల యొక్క వ్యాకోచ ధర్మాల ఆధారంగా మనం వాడుకునే వివిధ రకాలైన వంట పాత్రలు, సోలార్ సెల్స్, ఎలక్ట్రానిక్ చిప్స్, సమాచార, పారిశ్రామిక, విద్య, ఆరోగ్య రంగంలో ఉపయోగించే వివిధ రకాలైన మెటీరియల్స్ తయారు చేయటంలో, వాహనాలకు, ఆటోమొబైల్ రంగానికి సంబంధించిన ఒకటేమిటి, నాటి ప్రాచీన మానవుని కాలం నుంచి నేటి అంతరిక్షంలో విహరించే ఆధునిక మానవుని వరకు ప్రతి ఒక్కరమూ కూడా విజ్ఞాన శాస్త్రాన్ని నిత్య జీవితంలో ఉపయోగించుకుంటున్నాం.
4: తమ్ముడు, వీళ్ల సందేహాల చర్చ ఇంకా పూర్తవ్వలేదా? భోజనానికి రండి.
1: అమ్మా, ఈరోజు మావయ్య మాకు వేడి చేసినట్లయితే పదార్థాలు ఎలా వ్యాకోచం చెందుతాయో చాలా చక్కగా అన్ని విషయాలు వివరంగా చెప్పారమ్మా.
4: అవునా? ఏం నేర్చుకున్నారేంటి, నాకు చెప్పు.
1: మన ప్రెజర్ కుక్కర్లో ఇరుక్కుపోయిన స్టీల్ ప్లేటు వేడి చేస్తే ఎలా బయటకు వచ్చిందో మొదలుపెట్టి అంతరిక్షంలో ఉపయోగించే శాస్త్రీయ పరికరాల వరకు వివరంగా పదార్థాలు, వాటి వ్యాకోచం, వాటి యొక్క ధర్మాలు, ఉపయోగాలు, ప్రతి ఒక్కటి చాలా వివరంగా బాగా చెప్పారమ్మా. ఇన్ని విషయాలు తెలియజేసినందుకు మావయ్యకి నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలమ్మా. థ్యాంక్ యూ మావయ్య.
0: సరే, మళ్ళీ వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ శాస్త్రీయ విషయాలు మాట్లాడుకుందాం. అమ్మ పిలుస్తోంది కదా, భోజనానికి వెళ్దాం పదండి.
5: మీరింతవరకు హై స్కూల్ విద్యార్థుల కోసం సైన్స్లోని ఘన, ద్రవ, వాయు పదార్థాల వ్యాకోచం పాఠం విన్నారు. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం. హై స్కూల్ విద్యార్థుల కోసం సైన్స్లోని తరగని శక్తి వనరులు, తరిగిపోయే శక్తి వనరులు అనే పాఠం వింటారు.
4: ఏంటమ్మా స్వాతి, మొహం నిండా ఆ చెమటలేంటి? ఎందుకు ఎంత లేట్ అయింది? ఏం జరిగింది? బండి మీదే వచ్చావుగా.
6: లేదమ్మా, ఈరోజు సాయంత్రం కాలేజీ నుండి వచ్చేటప్పుడు పెట్రోల్ అయిపోయింది. పోయిద్దామంటే పెట్రోల్ బంకు దగ్గర పెద్ద క్యూలో నుంచాల్సి వచ్చింది. అయినా పెట్రోల్ దొరక్క ఇంత దూరం తోసుకుంటూ వచ్చా.
4: రోజు పెట్రోల్ బాగానే దొరుకుతుందిగా, ఈరోజేంటి? మీ నాన్నని పంపించు.
6: వద్దులేమ్మా, నాన్నగారు వెళ్ళినా దొరకదు. రేపటి నుండి పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయట, అందుకే ఈరోజు రాత్రి నుండి పెట్రోల్ బంకులన్నీ బంద్.
4: బస్సులో వెళ్లమని చాలా రోజుల నుండి చెప్తున్నా, అయినా నువ్వు వినిపించుకోవట్లేదు. ప్రాక్టికల్సు, రికార్డులు, సెమినార్లు అంటూ మధ్య మధ్యలో ఫ్రెండ్స్ అంటూ వెళ్తావు. కాలేజీ బస్సులో వెళ్తే ఈ బాధలు ఉండవుగా.
0: ఏంటి, తల్లి కూతుళ్ళిద్దరూ ఏదో విషయం మీద సీరియస్గా చర్చించుకుంటున్నారు?
6: చూడండి నాన్న, రేపటి నుంచి కాలేజీకి బండిపైన వద్దు, బస్సులో వెళ్ళు అంటోందమ్మా.
0: నిజమేనమ్మా, పెట్రోలు, డీజలు, బొగ్గు, గ్యాస్, కిరోసిన్ మొదలైన వాటికన్నిటికీ రేట్లు పెరిగిపోతున్నాయి కదా, అందుకేలేమ్మా.
4: ఎందుకో ఏమో ఈ రేట్లు ఇలా పెరిగిపోతున్నాయి.
6: ఎందుకంటే ఇవి రోజురోజుకు తరిగిపోతున్నాయి కదా.
0: అవునవును, ఈ శక్తి వనరుల వాడకం బాగా పెరిగిపోతుంది.
1: నాన్నా, అమ్మని డైవర్ట్ చేయాలంటే శక్తి వనరుల గురించి చెప్పాలి.
0: ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఉష్ణరూపంలో శక్తినిచ్చే వనరులను శక్తి వనరులు అంటారు. శక్తి వనరులను మనం ఇంధనాలుగా ఉపయోగించుకుంటున్నాం. వీటిలో పెట్రోలు, బొగ్గు, డీజెల్, కిరోసిన్, గ్యాస్ వాడిన కొద్దీ తరిగిపోతాయి. కాబట్టి వీటిని తరిగిపోయే శక్తి వనరులు అంటారు.
1: ఇవన్నీ ఎక్కడ లభిస్తాయి నాన్న?
0: ఇవన్నీ భూమి పొరల్లో లభిస్తాయి. కార్బోనిఫైయింగ్ బ్యాక్టీరియా

0: క్రియ జంతు వృక్ష కళేబరాలను విచ్ఛిన్నం చేస్తూ జీవక్రియలు జరపడం వల్లే పెట్రోలియం తయారవుతోంది. ఈ ప్రక్రియ జరపడానికి లక్షల సంవత్సరాలు పడుతుంది. ఈ పెట్రోలియం యథాతథంగా ఇంధనంగా ఉపయోగపడదు. దీన్ని ఆంశిక స్వేదనం చేసి 5 లక్షల వరకు మనకు ఉపయోగపడే పదార్థాలను తయారు చేస్తున్నారు. ఈ పదార్థాల్లో పెట్రోలు, డీజిల్, కిరోసిన్ మొదలైన ఇంధనాలతో పాటు మైనం, నూనె మొదలైనవి కూడా తయారవుతున్నాయన్నమాట.
1: ఆంశిక స్వేదనం అంటే ఏమిటి నాన్నా?
0: ఆంశిక స్వేదనం అంటే పెట్రోలియంలోని భిన్న ఘటకాలను నిర్దిష్టంగా వేరువేరు ఉష్ణోగ్రతల వద్ద వేరు చేయడాన్ని ఆంశిక స్వేదనం అంటారు. ఈ విధంగా తయారైన పెట్రోల్, డీజిల్, గ్యాస్ వాహనాలు నడపడానికి వాడతారు.
2: మరి నగరాల్లో సిఎన్జి బస్సులు తిరుగుతున్నాయని పేపర్లో రాశారు, సిఎన్జి అంటే ఏమిటో చెప్పండి నాన్న.
0: మంచి విషయం గుర్తు చేశావు. సిఎన్జి అంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్, అంటే ద్రవీకృత సహజవాయువు అని అర్థం. బస్సులు, కార్లు మొదలైన వాహనాలలో దీనిని ఇంధనంగా వాడటం వల్ల పర్యావరణ సమస్యలు తగ్గుతాయి.
1: నాకో డౌటు, మన దేశంలో రైళ్లు బొగ్గుతో నడిచేవని తాతయ్య అన్నారు, నిజమేనా నాన్న?
0: నిజమే. ఈ బొగ్గు నేలబొగ్గు, కర్రబొగ్గు అని 2 రకాలుగా చెప్పుకోవచ్చు. నేలబొగ్గు గురించి చెప్పుకోవాలంటే దాదాపు 300 మిలియన్ల సంవత్సరాల క్రితం వివిధ కారణాల వల్ల భూమి పొరల్లో నిక్షిప్తమైన జంతు వృక్ష కళేబరాల నుండి దాదాపు 173.8 బిలియన్ మెట్రిక్ టన్నుల నేలబొగ్గు నిక్షేపాలు అప్పుడు ఏర్పడి ఉండవచ్చని అంచనా వేయబడింది.
3: మరి మన ఇంట్లో ఉన్న ఇస్త్రీపెట్టెలో వాడేది కూడా నేలబొగ్గేనా?
0: కాదు, మన ఇళ్లల్లో వాడేది కర్రబొగ్గు. ఈ కర్రబొగ్గును తగినంత గాలి లేని చోట కట్టెలు మండించటం వల్ల ఏర్పడుతుంది. కర్రబొగ్గు తయారీలో 1 కిలోగ్రాం కట్టెలు మండిస్తే 250 గ్రాముల కర్రబొగ్గు తయారవుతుంది.
1: అంటే 10 కేజీల కర్ర మండిస్తే 2 కేజీల 500 గ్రాముల కర్రబొగ్గు మాత్రమే వస్తుందా? అంటే 7 కేజీల 500 గ్రాముల కట్టెలు వృధా అవుతున్నాయా? ఇలా అందరూ కర్రబొగ్గు వాడితే అడవులు తొందరగా క్షీణించిపోతాయన్నమాట.
0: అవును రాము, అడవులు తొందరగా తరిగిపోవడం మాత్రమే కాదు, పర్యావరణం ఎక్కువగా ప్రభావితం కావడం, వరదలు, కరువు కాటకాలు రావడం, భూమి ఎడారులుగా మారడం తొందర తొందరగా జరిగిపోతుంది.
2: అమ్మో, ఇంత నష్టముందా? అయితే మనం బొగ్గును వాడకపోవడం మంచిదన్నమాట.
3: నిజమే, బొగ్గు, పెట్రోలు, కిరోసిన్ వంటి వాటి వాడకం ఎంత తగ్గించగలిగితే అంత మంచిది. వాటిని తరిగిపోకుండా నివారించవచ్చు.
1: పెట్రోల్, డీజిల్, బొగ్గు వాడకం వల్ల చాలా నష్టాలున్నాయన్నారుగా. వాడితే తరిగిపోతాయంటున్నారు. నేను పెద్దవాణ్ణయ్యాక కారు నడపడానికి ఏమీ ఉండవేమో.
0: నువ్వు పెద్దవాడి అయ్యేసరికి వాహనాలు నడపడానికి కొత్త శక్తి వనరులు ఉపయోగించాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది.
1: కొత్త శక్తి వనరులు అంటే ఏమిటి నాన్నా?
0: తరగని శక్తి వనరులు, అంటే వాడుతున్నా తిరిగి ఉత్పత్తి చేయగలిగినవి. ఇవి ముఖ్యంగా సౌరశక్తి, పవనశక్తి, జలశక్తి, అలల శక్తి, సముద్ర ఉష్ణమార్పిడి శక్తి, భూఉష్ణశక్తి, గార్బేజీ శక్తి, కేంద్రక శక్తి మొదలైనవి.
2: ఇన్ని శక్తి వనరులున్నాయా?
0: అవును మధు.
2: వీటన్నిటినీ మనం ఉపయోగిస్తున్నామా?
0: సౌరశక్తి ఎంత వాడినా తిరిగి ఉత్పత్తి అవుతూనే ఉంటుంది.
1: మొక్కలు ఆహారం తయారు చేసుకోవడానికి సూర్యుడి నుండి వచ్చే శక్తే కదా మూలం.
0: బాగా చెప్పావురాము. ఆహారం తయారీకే కాదు, భూమి మీద పవనాలు వీయడానికి, జలచక్రం ఏర్పడడానికి, జీవుల మనుగడ మొదలైన ఎన్నో క్రియలకు సూర్యుడి శక్తి అవసరం. సూర్యుడి నుండి ఒక్కరోజులో భూమికి చేరే సౌరశక్తి 1 సంవత్సరకాలంలో అన్ని దేశాలలో వినియోగించే శక్తికి 50,000 రెట్లు ఎక్కువగా ఉంటుందంటే ఆశ్చర్యం కలగట్లేదు?
1: అబ్బా, ఇంత శక్తి వస్తుందా? ఇదంతా ఉపయోగించగలిగితే మనం విద్యుత్తును తక్కువ ఖర్చుతో వాడుకోవచ్చు కదా.
0: అన్ని దేశాలలో కూడా సౌరశక్తి ఉపయోగించే సౌరశక్తి ఫలకాలు, సోలార్ కుక్కర్లు, సోలార్ డ్రయర్లు, సోలార్ దీపాలు, సోలార్ వాటర్ హీటర్లు మొదలైనవి బాగా వాడుకలోకి వచ్చేశాయిగా.
2: నాన్నా, మనందరం ఈ సౌరశక్తి పరికరాలు వాడి ఇంధన వనరుల్ని ఆదా చేయొచ్చు కదా.
0: మధు, సౌరశక్తితో వాడే పరికరాలకు కూడా పరిమితి ఉంది. వీటి ఖరీదు ఎక్కువగా

0: ఉండటం, ఉత్పత్తి చేయడం కూడా చాలా కష్టంగా ఉండటంతో ఎక్కువ వినియోగించుకోలేకపోతున్నాం.
1: నా ఫ్రెండ్ రఘు వాళ్ళ ఇంట్లో బయోగ్యాస్ వాడతారట, మరి బయోగ్యాస్ ఎలా తయారు చేస్తారు నాన్న?
0: చెప్తాను రాము. బయోగ్యాస్ తయారీకి ప్రధానంగా పశువుల పేడ, మురుగునీరు, పంటల అవశేషాలు, కూరగాయల వ్యర్థ పదార్థాలు, నీటి మొక్కలు, పౌల్ట్రీ వ్యర్థ పదార్థాలు, పందుల ఎరువులు వాడతారు.
1: మరి గృహ వ్యర్థ పదార్థాల నుండి శక్తి ఎలా తయారు చేస్తారు నాన్న?
0: గృహ వ్యర్థ పదార్థాలు అంటే గార్బేజీని కొన్ని ప్రక్రియలకు లోనుచేసి చమురు తయారు చేయడానికి, ఉష్ణం ఉత్పత్తి చేసి విద్యుదుత్పత్తిలో కూడా వాడతారు.
2: గార్బేజీ శక్తి వల్ల ప్రయోజనాలు ఇంకా ఏమైనా ఉన్నాయా నాన్న?
0: ఎందుకులేవు మధు. ఇళ్లలోని వ్యర్థ పదార్థాలు తొలగించే సమస్య తీరుతుంది, వాతావరణ కాలుష్యం, జల కాలుష్యం లేకుండా చేస్తుంది, అనేక మందికి జీవనోపాధి కూడా కలుగుతుంది.
3: సూర్యుడిలో కేంద్రక సంలీనం వలనే కదా ఉష్ణం, కాంతి విడుదలవుతోంది అంటారు.
0: నిజమేనమ్మా. సూర్యుడు, నక్షత్రాల్లోనూ హైడ్రోజన్ పరమాణువులు నిరంతరంగా సంలీనం చెంది హీలియం అణువులుగా ఏర్పడ్డాన్నే కేంద్రక సంలీనం అంటారు.
1: మరైతే మనం కూడా కేంద్రక చర్యల వల్ల కృత్రిమంగా శక్తిని సృష్టించగలమా నాన్న?
0: ఎందుకు సృష్టించలేం? మనం కూడా కేంద్రక విచ్ఛిత్తి ద్వారా శక్తిని సృష్టించగలం. అంటే ఒక భార కేంద్రకాన్ని రెండు సమాన భాగాలుగా విడగొట్టి హెచ్చు పరిమాణంలో శక్తిని విడుదల చేసే చర్య. దీనిలో విడుదలయ్యే ఉష్ణంతో నీటిని ఆవిరిగా మార్చి విద్యుదుత్పత్తి చేస్తారు. ప్రపంచం మొత్తం మీద అనేక వందల శక్తి కేంద్రాలు విద్యుత్ను న్యూక్లియర్ రియాక్టర్ల ద్వారా ఉత్పత్తి చేస్తున్నారు. అర్థమైందా? ఇవే కాక మరింకేమైనా ఉన్నాయా నీకు తెలుసారాము?
1: తుఫాను గాల్లకు పెద్ద పెద్ద వృక్షాలు, ఇళ్ళు కూలిపోతున్నాయి కదా. ఇలా జరగడం గాలికి గల శక్తి వల్లే కదా. గాలికి అంత శక్తి ఉంటే గాలిశక్తిని మనం ఉపయోగించుకోలేమన్నా?
0: ఈ గాలిశక్తినే మనం పవనశక్తి అని కూడా అంటాం. గాలిమరల్ని తయారుచేసి స్థిరమైన పవనాలుండే ప్రాంతాల్లో విద్యుచ్ఛక్తి తయారీకి ఉపయోగిస్తున్నారు తెలుసా?
2: మన దేశంలో ఈ పవనశక్తిని ఉపయోగించడం లేదా నాన్న?
0: ఎందుకులేవు మధు. ఉన్నాయి. తమిళనాడు దక్షిణ తీరంలో, గుజరాత్ పోర్బందర్లో 50 గాలిమరల్ని 200 హెక్టార్లలో నెలకొల్పి 2,000 మిలియన్ల యూనిట్లను ఒక సంవత్సరంలో ఉత్పత్తి చేస్తున్నారు. పిల్లలు, మరింకేమైనా శక్తి వనరులున్నాయేమో ఆలోచించి చెప్పండి.
3: జలశక్తి కూడా ఉచితంగా లభించే తరగని శక్తి వనరే కదా. వాతావరణ కాలుష్యం కూడా ఉండదు. వీటిని ఎక్కువగా మనం వాడుకోవచ్చు కదా.
0: అవునమ్మా. ఆనకట్టల్లో నీటిని నిల్వచేసి ఎక్కువ ఎత్తునుండి పడేటట్లు చేసి టర్బైన్లు తిప్పి విద్యుత్ను తయారు చేస్తున్నారు కదా. నీటి శక్తి వల్ల పనిచేసే పవర్ స్టేషన్లను హైడల్ పవర్ స్టేషన్లని కూడా అంటారు.
1: అలల శక్తి, సముద్ర ఉష్ణ మార్పిడి శక్తి, భూ ఉష్ణ శక్తి ఉపయోగించుకోవడం లేదా నాన్న?
0: ఎందుకు లేదు? ప్రపంచంలో చాలా దేశాలు అలల శక్తి, సముద్ర ఉష్ణమార్పిడి శక్తి, భూ ఉష్ణ శక్తి ఉత్పత్తిలో ప్రాథమిక దశలోనే ఉండగా ఐస్లాండ్, ఇటలీ, న్యూజిలాండ్ దేశాలలో భూమికి లోతుగా రంధ్రాలు చేసి నీటిని పంపి ఆవిరిగా మార్చి టర్బైన్లు తిప్పడం ద్వారా విద్యుచ్ఛక్తి తయారీకి ప్రయత్నాలు చేస్తున్నారు. జపాన్లో అలల శక్తిని ఉపయోగించి 60 కిలోవాట్ల విద్యుచ్ఛక్తి తయారు చేస్తున్నారు.
2: తరగని శక్తి వనరులు ఉపయోగించవలసినవి చాలా ఉన్నాయి కదా. వాటిని మనం ఉపయోగించుకోగలిగితే మన శక్తి అవసరాలు చాలా వరకు తీరడమే కాక భావితరాల వారికి కాలుష్యం లేని వాతావరణం అందించగలుగుతాం కదా నాన్న?
0: అవును మధు. మనం అలాంటి పర్యావరణాన్ని అందించగలిగితే ఈ భూమి 10 కాలాల పాటు చల్లగా ఉంటుంది కదా.
1: అవునాన్న, చాలా మంచి విషయాలు చెప్పారు.
3: నిజమే నాన్న, చాలా విషయాలు తెలుసుకున్నాం.
0: వెరీ గుడ్. పిల్లలు, ఇప్పటి వరకు మీరు తరగని శక్తి వనరులు, తరిగిపోయే శక్తి వనరుల గురించి నేర్చుకున్నారు కదా. ఇప్పుడు వీటి గురించి ఇంకొకసారి వినండి.
4: తరగని శక్తి వనరులు. తరిగిపోయి తిరిగి పునరుత్పత్తి చేయగలిగే శక్తి వనరులను తరగని శక్తి వనరులు అంటారు. ఉదాహరణకు సౌరశక్తి, గార్బేజీ శక్తి, భూ ఉష్ణశక్తి, పవనశక్తి, జలశక్తి, అలల శక్తి, బయోగ్యాస్, కేంద్రక శక్తి. తరిగిపోయే శక్తి వనరులు. తరిగిపోయి తిరిగి పునరుత్పత్తి చేయలేని శక్తి వనరులను తరిగి

0: పోయే శక్తి వనరులు అంటారు. ఉదాహరణకు పెట్రోల్, డీజిల్, కిరోసిన్, గ్యాస్, బొగ్గు మొదలైనవి.
1: మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా హైస్కూల్ విద్యార్థుల కోసం సైన్స్లోని ఘన, ద్రవ, వాయు పదార్థాల వ్యాకోచం మరియు తరగని శక్తి వనరులు, తరిగిపోయే శక్తి వనరులు అనే పాఠాలు విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
2: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
3: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
2: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
2: ఫోన్ 7738351695.
4: నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో 0 మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే 0 కరెంటు బిల్లు ఎలా సాధ్యం? అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

0: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం అండి. నేనండి మీ ప్రసాద్.
1: నేను మీ విజయ. లిజనర్స్, మరి ఈరోజు మన కాలచక్రం July 31 గడప దక్కింది. మరి నెల ఆఖరి రోజున కాలం మనకు అందించే చారిత్రక పరిణామాలు, సాంస్కృతిక విశేషాలు వివరంగా తెలుసుకుందాం. మరి జూలై నెలకు విడుకోలు పలుకుతున్న ఈ 31వ తేదీకి అంతర్జాతీయంగా మరియు జాతీయంగా అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. పర్యావరణ పరిరక్షణలో మరియు అటవీ ప్రాంతాల సంరక్షణలో తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవలందించే అటవీ రక్షకుల త్యాగాలను స్మరించుకోవడానికి ప్రతి ఏటా July 31 అంతర్జాతీయ రేంజర్ దినోత్సవంగా పాటిస్తూ ఉంటారు. ప్రకృతి సంపదను, అడవులను, వన్యప్రాణులను అక్రమ వేటగాళ్ల నుండి కాపాడుతూ విధుల నిర్వహణలో ప్రాణాలు అర్పించిన వీరుల స్మృత్యర్థం ఈ రోజును కేటాయించారు.
0: అలాగే ఈ July 31 దేశంలో ఒక విప్లవాత్మకమైన మార్పు చోటు చేసుకుంది. 1995 July 31 భారతదేశంలో మొట్టమొదటి మొబైల్ ఫోన్ కాల్ నమోదైంది. నాటి కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి సుఖరాం మరియు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతి బసుల మధ్య కలకత్తా నుండి ఢిల్లీకి మాట్లాడిన ఆ ఒక్క కాల్ మన దేశ డిజిటల్ సమాచార విప్లవానికి నాంది పలికింది అని చెప్పుకోవచ్చు.
1: ఇక మన భారతదేశ ప్రజా రవాణా రంగానికి పునాది పడిన చారిత్రక పరిణామం విషయానికొస్తే 1948 July 31 కలకత్తా రాష్ట్ర రవాణా వ్యవస్థ అధికారికంగా ప్రారంభమైంది. మన దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక ప్రభుత్వ ఆధ్వర్యంలో సమర్థవంతమైన ప్రజా రవాణా కార్పొరేషన్ గా ఇది ఏర్పాటు చేయబడింది. నాటి పట్టణ రవాణా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చి దేశంలోని ఇతర రాష్ట్రాలలో రవాణా సంస్థల స్థాపనకు ఇది ఒక ఆదర్శవంతమైన మార్గదర్శిగా నిలిచింది.
0: ఇక అంతర్జాతీయ పర్వతారోహణ చరిత్రలో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఎవరెస్ట్ తర్వాత రెండవ ఎత్తైన పర్వత శిఖరం గాడ్విన్ ఆస్టిన్, అంటే మన

0: అందరికి తెలిసిన K2 శిఖరాగ్రంపై మానవుడు తొలిసారిగా కాలు మోపిన రోజు 1954 జూలై 31వ తేదీ. ఆర్డీతో డిసియో నాయకత్వంలోని ఇటలీకి చెందిన ప్రముఖ పర్వతారోహకుల బృందం అత్యంత ప్రాణాంతకమైన ప్రతికూల వాతావరణాన్ని అధిగమించి ఈ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించింది. అంతర్జాతీయ సాహస రంగానికి, పర్వతారోహణ చరిత్రకి ఈ విజయం ఒక నూతన ఉత్తేజాన్ని ఇచ్చి మైలురాయిగా నిలిచింది.
1: ఇక అలానే చంద్రమండల ప్రయోగాల్లో అమెరికా స్పేస్ ఏజెన్సీ సాధించిన అపూర్వ విజయం 1964 జులై 31న నమోదైంది. అమెరికా పంపిన రేంజర్ 7 అనే రోదసి నౌక చంద్రుడి ఉపరితలానికి అత్యంత సమీపంగా వెళ్లి స్పష్టమైన ఛాయాచిత్రాలను తీసి భూమికి విజయవంతంగా పంపించింది. చంద్రుని ఉపరితలంపై మానవుడి ల్యాండింగ్ కు అవసరమైన శాస్త్రీయ ఆధారాలను, సమాచారాన్ని సేకరించడంలో ఈ ప్రయోగం అంతరిక్ష చరిత్రలోని అత్యంత కీలకమైన తిరుగులేని మైలురాయిగా నిలిచింది.
0: ఇక ప్రపంచ వేదికపై మహోన్నత గౌరవం దక్కిన రోజు 2007 జూలై 31. భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలలో ఉన్న పేదరికం, రైతుల సమస్యలు మరియు సామాజిక అసమానతలపై పదునైన కథనాలు అందించిన ప్రముఖ పాత్రికేయుడు పాలగుమ్మి సాయినాథ్ గారికి ఆసియా నోబెల్ బహుమతిగా భావించే ప్రతిష్టాత్మకమైన రామన్ మెగసెసే అవార్డు లభించింది. పత్రికా రంగాన్ని వ్యాపార దృక్పథంతో కాకుండా సామాజిక శ్రేయస్సుకి, అణగారిన వర్గాల గొంతుకకు ఉపయోగించిన ఆయన కృషికి అంతర్జాతీయ స్థాయిలో దక్కిన అరుదైన పురస్కారం ఇది.
1: ఇక అలానే భారతీయ నవలా సాహిత్య రంగానికి ఉపన్యాస సామ్రాట్గా పేరుగాంచిన ప్రసిద్ధ హిందీ ఉర్దూ రచయిత మున్షి ప్రేమ్చంద్ గారి విషయానికొస్తే, ఆయన 1880 జులై 31న జన్మించారు. ఆయన గోదాన్, గబన్, సేవా సదన్ వంటి అద్భుతమైన నవలలు, వందలాది కథల ద్వారా గ్రామీణ భారతీయ జీవితాన్ని, పేదల వేదనలను అత్యంత సహజంగా ఆవిష్కరించారు. సమాజంలోని రుగ్మతలను, అసమానతలను తన కలంతో ఎండగట్టి ఆధునిక భారతీయ కథా సాహిత్యానికి దిశానిర్దేశనం చేసిన మహోన్నత కవి ఆయన.
0: ఇక అంతర్జాతీయ ఆర్థిక రంగానికి స్వేచ్ఛ విపణి సిద్ధాంతాలకు విశేష సేవలు అందించిన అమెరికన్ ఆర్థికవేత్త మిల్టన్ ఫ్రీడ్మన్ గారు 1912 జూలై 31న జన్మించారు. ఆయన ద్రవ్యోల్బణం, వినియోగ విశ్లేషణ మరియు ద్రవ్య నియంత్రణ విధానాలపై చేసిన అద్భుత పరిశోధనలకు గాను 1976 నోబెల్ బహుమతిని అందుకున్నారు. 21వ శతాబ్దపు ప్రపంచ ఆర్థిక విధానాల్ని, వివిధ దేశాల ద్రవ్య సమతుల్యతలను ప్రభావితం చేసిన మహోన్నత ఆర్థికవేత్త ఆయన.
1: అలానే తెలుగు పత్రికా రంగానికి, హాస్య సాహిత్యానికి తనదైన శైలిలో వన్నె తెచ్చిన ప్రముఖ రచయిత పాత్రికేయులు నండూరి పార్థసారథి గారు 1939 జులై 31న జన్మించారు. ఆయన రాంబాబు డైరీ, సాహిత్య హింసావలోకనం వంటి విశిష్టమైన గ్రంథాలను అందించి తెలుగు పాఠకులను ఎంతగానో అలరించారు. ఆంధ్రప్రభ, విశాలాంధ్ర వంటి పత్రికల్లో సుదీర్ఘకాలం సేవలందిస్తూ పదునైన శైలితో సామాజిక అంశాలపై విశ్లేషణలు అందించిన ప్రముఖ రచయిత ఆయన.
0: ఇక గుజరాత్ రాజకీయ చరిత్రలో ప్రముఖ నాయకుడిగా, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా సేవలందించిన అమర్సింహ్ చౌదరి గారు 1941 జూలై 31న జన్మించారు. ఆయన గుజరాత్లో గిరిజన వర్గానికి చెందిన మొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి వెనుకబడిన వర్గాల సంక్షేమానికి ఎంతో కృషి చేశారు. రాష్ట్రంలో నీటి పారుదల, నీటి సరఫరా మరియు మౌలిక వసతుల కల్పనకి తన పాలనాకాలంలో విశేష ప్రాధాన్యత ఇచ్చిన ధీర నాయకుడు ఆయన.
1: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో దర్శకుడిగా, అభ్యుదయ భావాలు కలిగిన చిత్ర నిర్మాతగా గుర్తింపు పొందిన తమ్మారెడ్డి లెనిన్ బాబు 1946 జులై 31న జన్మించారు. ఆయన సమాజంలో సమానత్వం, కార్మిక వర్గాల హక్కులను ప్రతిబింబించి అనేక చైతన్యవంతమైన చిత్రాలను తెరకెక్కించి సినీ ప్రేమికుల ప్రశంసలు అందుకున్నారు. నిర్భయమైన కథాంశాలతో చిత్రాలు నిర్మిస్తూ తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికై తనవంతు విశేష కృషి చేసిన కళాకారుడు ఆయన.
0: అలాగే తెలుగు, తమిళ, కన్నడ చిత్రసీమలో తనదైన రాచరికపు గాంభీర్యం, సున్నితమైన నటనతో అలరించిన ప్రముఖ నటుడు శరత్ బాబు గారు 1951 జూలై 31న జన్మించారు. ఆయన నిజం, మూడు ముళ్ళు, కన్యాశుల్కం, సాగర్ సంగమం, స్వాతిముత్యం వంటి చిత్రాలలో నటుడిగా మెప్పించి అనేక నంది పురస్కారాల్ని అందుకున్నారు. అందమైన రూపం, ప్రశాంతమైన కంఠస్వరంతో దక్షిణ భారత చిత్రసీమలో కొన్ని దశాబ్దాల పాటు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన విలక్షణ నటుడు ఆయన.
1: ఇకలని తెలుగు తమిళ చలనచిత్ర రంగాన దర్శకుడిగా, నటుడిగా, కథారచయితగా బహుముఖ ప్రజ్ఞాపాఠవల్ని

0: చాటుకున్న కళాకారుడు మణివన్నన్ 1953 జూలై 31న జన్మించారు. ఆయన నటుడిగా వందలాది చిత్రాల్లో విలక్షణమైన హాస్య ప్రతినాయక పాత్రల్లో మెప్పించడమే కాకుండా దర్శకుడిగా అనేక హిట్ చిత్రాలను తెరకెక్కించారు. తన నటనలో ప్రత్యేకమైన విటకారాన్ని హావభావాలను ప్రదర్శిస్తూ దక్షిణ భారత వీక్షకులను విశేషంగా అలరించిన అద్భుత నటుడు ఆయన.
1: ఇక భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో తనదైన మధురమైన గాత్రంతో కోట్లాది మంది హృదయాలను దోచుకున్న అమర గాయకుడు మహమ్మద్ రఫీ 1980 జూలై 31న కాలం చేశారు. ఆయన హిందీ, ఉర్దూ, మరాఠీ, తెలుగుతో పాటు అనేక భాషల్లో వేలాది పాటలు ఆలపించి జాతీయ చలనచిత్ర పురస్కారం పద్మశ్రీ బిరుదల్ని అందుకున్నారు. శాస్త్రీయ, భక్తి, హాస్య, శృంగార గీతాలు ఏదైనా తనదైన విలక్షణ స్వరంతో ప్రాణం పోసి భారతీయ సంగీత ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచిపోయిన అఖండ గాన గంధర్వుడు ఆయన.
0: ఇకలనే కర్ణాటక శాస్త్రీయ సంగీత లోకాన స్వరకర్తగా, గొప్ప వాగ్గేయకారుడిగా ప్రసిద్ధి చెందిన పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ గారు 1902 జూలై 31న మనకి దూరమయ్యారు. ఆయన త్యాగరాజస్వామి శిష్య పరంపరకు చెందిన విద్వాంసుడిగా ఎన్నో అద్భుతమైన వర్ణాలు, కృతులను రచించి సంగీత ప్రపంచానికి అందించారు. పట్నం అనే బిరుదుతో ప్రసిద్ధులై ఎందరో ప్రముఖ సంగీత విద్వాంసులను తీర్చిదిద్ది దక్షిణ భారత శాస్త్రీయ సంగీత వికాసానికి అమూల్యమైన పునాదులు వేసిన మహనీయుడే ఆయన.
1: ఇక తెలుగు చలనచిత్ర రంగాన హాస్యానికి కొత్త అర్థాన్నిస్తూ నటనలో తనదైన విలక్షణ శైలితో 1000కి పైగా చిత్రాలలో అలరించిన హాస్యనట చక్రవర్తి అల్లు రామలింగయ్య గారు 2004 జూలై 31న భౌతికంగా దూరమయ్యారు. ఆయన హోమియోపతి వైద్యుడిగా, స్వాతంత్ర సమరయోధుడిగా సేవలందిస్తూనే రంగస్థలం నుంచి వెండి తెరకు వచ్చి పద్మశ్రీ పురస్కారాన్ని దక్కించుకున్నారు. పాత్ర ఏదైనా తన హావభావాలు, మాటల తీరుతో దశాబ్దాల పాటు తెలుగు ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించిన మహోన్నత కళాకారుడు ఆయన.
0: ఇకలనే తెలుగు చిత్రసీమలో డాన్స్ మాస్టర్గా, ఫైటర్గా, విలక్షణ నటుడిగా బహుముఖ ప్రజ్ఞను చాటుకున్న నటుడు బుక్కురాజు గారు 2014 జూలై 31న ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. ఆయన ఆర్ నారాయణ మిత్ర చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి నంది పురస్కారాన్ని అందుకుని సినీ ప్రియుల ప్రశంసలు పొందారు. డాన్స్ విభాగంలో నృత్య దర్శకుడిగా పనిచేస్తూనే స్వయం కృషితో నటుడిగా ఎదిగి అనేక ప్రజాదరణ పొందిన చిత్రాల్లో నటించిన బహుముఖ కళాకారుడు ఆయన.
1: లిజనర్స్, జూలై 31వ తేదీకి సంబంధించిన ఎన్నో సంఘటనలు, ఎంతో మంది జననాలు, మరణాలు, ఎన్నో విశేషాలు తెలుసుకున్నాం కదండి. మరి ఈరోజు టాపిక్ మాట్లాడుకోబోయే ముందు శ్రోతలందరికీ ఒక మంచి పాట వినిపిద్దామా?
0: తప్పకుండా. రీజనర్స్, మరి ఇంకెందుకు ఆలస్యం? మీకోసం ఒక చక్కని పాటని అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీఓడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
2: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్
3: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్ బన్స్ రస్క్ కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
2: మీకు నచ్చే మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
2: ఫోన్ 7738351695.
4: ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ 0 అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.
5: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. మరి ఈ రోజు మనం ఏం టాపిక్ మాట్లాడుకోబోతున్నాం మన శ్రోతలకి నాకు కూడా చెప్తామమ్మా.
6: తప్పకుండానయ్యా. మరి మనసు బరువుగా ఉన్నప్పుడు, కంటల్లో దుఃఖం అడ్డుపడినప్పుడు లోకం చెప్పే ఓదార్పు మాటలు కూడా ఒకసారి మనకి చిరాకును తెప్పిస్తూ ఉంటాయి. మరి అలాంటప్పుడు లోకంతో సంబంధం తెంచేసుకుని మనల్ని మనం దాచుకుని ఆ కంఫర్ట్ జోన్ నిజంగానే ఒక దివ్య ఔషధం లాంటిది. మరది కొందరికి గదిమూలన కూర్చుని చీకటిని ఆస్వాదించడం కావచ్చు. మరి కొందరికి వర్షం పడుతుంటే కప్పు కాఫీ చేతిలో పట్టుకుని కిటికీలోంచి పడే బొట్లను చూడటం కావచ్చు. ఆ క్షణంలో అక్కడ మనతో మనం మాత్రమే ఉంటాం. మన కన్నీళ్లను ఎవరికీ సమాధానం చెప్పుకోకుండా హాయిగా కార్చొచ్చు.
5: ఆ టైంలో ఎలాంటి ముసుగులు వేసుకోవాల్సిన అవసరం ఉండదమ్మా. సమాజం కోసం కుటుంబం కోసం నవ్వే ఆ నకిలీ నవ్వుల్ని పక్కన పెట్టి మన లోపలున్న అసలైన మనంతో ప్రశాంతంగా మాట్లాడుకోవడానికి దొరికే ఏకైక ఆశ్రయం ఆ చిన్న సేఫ్ జోన్. అక్కడ మనల్ని ఎవ్వరూ జడ్జి చేయరు, మన తప్పుల్ని ఎత్తిచూపరు. ఆ నిశ్శబ్దంలోనే మన మనసు తన గాయాల్ని తాను మాన్పుకుంటూ మళ్ళీ లోకాన్ని ఎదుర్కొనే కొండంత ధైర్యం

0: ఆనందాన్ని పుంజుకుంటుంది. అందుకే మన మనసు ప్రశాంతంగా ఉండడానికి, మళ్ళీ సంతోషంగా ముందడుగు వేయడానికి ప్రతి ఒక్కరి జీవితంలోనూ అలాంటి ఒక కంఫర్ట్ జోన్, ఒక ప్రైవసీ ఖచ్చితంగా ఉండి తీరాలి. మనసు గాయపడినప్పుడు ఓదార్చే ఏకాంతం మళ్ళీ నవ్వడానికి ఇచ్చే ఒక కొత్త ఊపిరి లాంటిది. మనల్ని మనకు తిరిగి ఇచ్చే సేఫ్ జోన్, ప్రతి మనసుకి దొరికే ప్రశాంతమైన ఆశ్రయం లాంటిది.
1: అవునన్నయ్య, మరి ఏకాంతం గురించి మాట్లాడుకున్నాం కదా, కానీ ఇక్కడ ప్రతి ఒక్కరి మనసులో మెదిలి ఒక పెద్ద సందేహం ఏంటంటే, అసలు ఒక మనిషికి ఇలాంటి కంఫర్ట్ జోన్ లేదా సొంత ప్రశాంతత ఎందుకు అంత అవసరం? అసలు ఎవరైనా ప్రశాంతంగా ఒంటరిగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. మరి బయట ప్రపంచంలో మనం ప్రొద్దుట నుంచి సాయంత్రం దాకా ఎన్నో పాత్రలు పోషిస్తూ ఉంటాం. ఆఫీస్లో బాస్ ముందు ఒకలా, ఇంట్లో కుటుంబం ముందు ఒకలా, సమాజంలో నలుగురి ముందు ఇంకోలా నడుచుకోవలసి వస్తుంది. పైగా మనలోని బాధను, భయాన్ని లేదా కోపాన్ని బయటకు చూపించకుండా నిరంతరం నటిస్తూ నియంత్రించుకుంటూ ఉంటాం. ఆ మానసిక అలసటంతా పేరుకుపోయినప్పుడు ఇక నా వల్ల కాదు, నాలోని అసలైన నాతో నేను గడపాలి అని మనసు కోరుకుంటుంది. అందుకే ఆ కంఫర్ట్ జోన్, ఆ ఒంటరితనం మనిషికి చాలా అవసరం.
0: నిజమేనమ్మా, మన ఫోన్ రోజంతా వాడితే బ్యాటరీ డ్రై అయిపోయి రీఛార్జ్ పెట్టాల్సి వస్తుంది. అలాగే రోజంతా లోకంతో పోరాడే మన మనసుకి కూడా ఆ ఏకాంతం అనేది ఒక మానసిక రీఛార్జ్ లాంటిది. అసలు ఎవరెవరు ఇలాంటి ఒంటరితనాన్ని ఎక్కువగా కోరుకుంటారో తెలుసా? ఎవరైతే భావోద్వేగాలను లోపలే దాచుకుని ఎదుటి వాళ్ళకి ఏమీ చెప్పలేరు, ఎవరైతే నలుగురిలో ఉన్నా తమ భావాల్ని అర్థం చేసుకునేవారు లేరని భావిస్తారో వాళ్ళు తమ సేఫ్ జోన్లోకి వెళ్ళిపోవాలని చూస్తూ ఉంటారు.
1: అవునన్నయ్య, మరి ఎవరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేని ప్రదేశం అది. అక్కడ తప్పు ఒప్పుల విశ్లేషణలుండవు, ఎవరు మనల్ని తక్కువ చేసి చూడరు. కొందరికి ఇది కేవలం ఓదార్పు కోసమైతే, మరికొందరికి తమ ఆలోచనలు సరిచేసుకోవడానికి, కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి ఈ ప్రశాంతమైన సమయం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది పిరికితనం కానీ కాదు, ఇది మనల్ని మనం మళ్లీ సిద్ధం చేసుకునే ఒక గొప్ప శక్తి. ఒంటరిగా ఉండటం అంటే లోకానికి దూరం అవడం కాదు, మనల్ని మనం తిరిగి కనుక్కోవడం. ఆ కంఫర్ట్ జోన్ మనకిచ్చే బలం ముందర ఎంతటి కష్టమైనా తలవంచాల్సింది. మనసు రీఛార్జ్ అయితే చాలు, ఎలాంటి సవాలునైనా మళ్లీ చిరునవ్వుతో ఎదుర్కోవచ్చు. ఏకాంతం, మానసిక ప్రశాంతత గురించి మనం ఎంత ఆలోచిస్తున్నా సమాజంలో ఎంతో మంది మనసుల్లో మెదిలే మరొక అంతర్గత ప్రశ్న ఏంటో తెలుసా?
0: అసలు ప్రతిరోజు పదుల సంఖ్యలో మనుషులతో చుట్టుముట్టబడి ఉన్నా, సోషల్ మీడియాలో వేల మంది ఫ్రెండ్స్ ఉన్నా, అంతటి కోలాహలంలో కూడా మనిషి మనసు లోపల ఏకాంతాన్ని ఎందుకు వెతుక్కుంటుంది? చుట్టూ అందరూ ఉన్నా కూడా ఒక్కోసారి మనసు ఎందుకు ఒంటరిగా అనుభూతి చెందుతుంది అని ఆలోచిస్తే, బాహ్య ప్రపంచంలో ఎంతమందితో ఉన్నా మన భయాలు, మన ఆశయాలు, మన బాధలు కేవలం మన అంతరంగానికి మాత్రమే సొంతం. పైకి ఎంత గట్టిగా నవ్వుతున్నా లోపల ఏదో తెలియని అలజడి ఉన్నప్పుడు ఆ నలుగురి కోలాహలం మనకి ఇంకా నరకంగా అనిపిస్తుంది. ఆ సమయంలో మనసు కోరుకునేది మనుషుల సమూహాన్ని మాత్రం కాదు, మానసిక ప్రశాంతతని. ఆ మానసిక ప్రశాంతత కోసం మనిషి వెతుక్కునే ప్రయాణమే ఈ ఏకాంతం.
1: మన పెద్దలు, ఆధ్యాత్మిక వేత్తలు కూడా అందుకే ఏకాంతానికి అంత గొప్ప స్థానాన్ని ఇచ్చారు. ఏకాంతం అంటే మన అంతరంగంతో మనం సంభాషించుకోవడం. ఏకాంతంలో ఉన్నప్పుడే మనిషి తప్పొప్పులను నిష్పక్షపాతంగా బెరీచి వేసుకోగలడు, తన నైజం ఏంటో తెలుసుకోగలడు. మన సృజనాత్మకత, కొత్త ఆలోచనలు, జీవితానికి సరైన దిశ నిర్దేశనం, ఇవన్నీ మనిషి ప్రశాంతంగా ఏకాంతంలో గడిపినప్పుడే బయటపడతాయి.
0: కోపం వచ్చినప్పుడు లేదంటే మనసు విరిగిపోయినప్పుడు తొందరపడి వేసే అడుగుల్ని, మాట్లాడే నిందల్ని ఆపే ఏకైక శక్తులు ఈ ఏకాంతం, మానసిక ప్రశాంతత. ప్రతి మనిషి రోజూ కనీసం ఒక 10 నిమిషాలైనా ఏకాంతంలో కూర్చుని, ఈరోజు నేను ఏం చేశాను, నా మనసు నిజంగా సంతోషంగా ఉందా అని ప్రశ్నించుకుంటే సగం మానసిక ఒత్తిళ్లు, అనవసరమైన గొడవలు మాయమైపోతాయి. ఏకాంతం మనల్ని బలహీనుల్ని చేయదు, మనలోని సహనానికి, ధైర్యానికి నూతన బలాన్ని ఇస్తుంది.
1: బాహ్య ప్రపంచపు శబ్దాల మధ్య మన అంతరంగ చెప్పుడు మనకి వినపడదు. ఆ అంతరంగ గొంతును వినాలన్నా, నిజమైన మానసిక ప్రశాంతతను పొందాలన్నా ఏకాంతం అనే అమృత క్షణాలు ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఉండాల్సిందే. ఏకాంతాన్ని ప్రేమించిన రోజున మనిషికి మానసిక ప్రశాంతత సొంతమవుతుంది. ఏకాంతం మనకిచ్చే ధైర్యం మానసిక ప్రశాంతతకు అమూల్యమైన మార్గం.
0: అవునమ్మా, కానీ ఈనాడు సమాజాన్ని చూస్తుంటే ఒక పెద్ద అనుమానం, ఆందోళన కలుగుతూ ఉన్నాయి. అసలు ఈ రోజుల్లో మనుషులు ఎలా ఉన్నారు? వారి

0: మానసిక స్థితి ఎలా ఉంది? చిన్న చిన్న విషయాలకే ఎందుకంత విపరీతమైన కోపాలు ఆవేశాలు? ప్రశాంతంగా కూర్చుని మాట్లాడి పరిష్కరించుకోవాల్సిన సమస్యలకు కూడా అంత కఠోరమైన కఠినమైన నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారు?
1: ప్రతి ఒక్కరి ఇంట్లోనూ చుట్టుప్రక్కల రోజు చూస్తున్న చేదు నిజం. మరి రోజుల్లో మనుషుల పరిస్థితి ఎలా ఉందంటే పైకి చూస్తే చాలా ఆడంబరంగా హాయిగా ఉన్నట్టు కనిపిస్తారు, కానీ లోపల ప్రశాంతత లేక నలిగిపోతూ ఉంటారు. దీనికి ముఖ్యమైన కారణం ఓపిక, సహనం నశించిపోవడం. ఒకప్పుడు మనకి ఏదైనా కావాలంటే నిరీక్షించే ఓపిక ఉండేది, కానీ ఇప్పుడంతా ఇన్స్టెంట్ యుగం అయిపోయింది. క్షణాల్లో రిజల్ట్ రాకపోతే తట్టుకోలేకపోతున్నారు. ఆ సహనమే మనుషుల యొక్క మానసిక స్థితిని దెబ్బతీసి క్షణికావేశంలో విపరీతమైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తోంది.
0: అవునమ్మా, సాంకేతికత పెరిగిపోయి ప్రపంచం వేగంగా పరిగెడుతోంది, కానీ మనుషుల మనసులు మాత్రం రోజురోజుకి బలహీన పడిపోతున్నాయి. చిన్నప్పుడే పిల్లలకి పోటీ ప్రపంచంలో గెలవాలి అని నేర్పుతున్నాం తప్ప కష్టం వస్తే ఎలా తట్టుకోవాలో, ఓటమిని ఎలా తీసుకోవాలో నేర్పడం లేదు. జీవితంలో చిన్న ఒడిదుడుకు ఎదురైనా లేదంటే అనుకున్నది జరగకపోయినా ఇక నా జీవితం అయిపోయింది అనుకుని కఠినమైన నిర్ణయాలు తీసేసుకుంటూ ఉన్నారు. పక్కన చేరదీసి ఓదార్చే మనుషులు తగ్గడం, ఒంటరితనం పెరిగిపోవడం కూడా దీనికి ప్రధాన కారణం అనే చెప్పుకోవాలి.
1: ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే సోషల్ మీడియా చూసి ఎదుటివారి నకిలీ జీవితాలతో మనల్ని మనం పోల్చుకోవడం. అందరూ సంతోషంగా ఉన్నారు, నేను మాత్రమే కష్టాల్లో ఉన్నాను అనే భావన మనసును పట్టిపీడిస్తుంది. కోపం, బాధ, ఒత్తిడి వచ్చినప్పుడు కాస్త ఆగి ఆలోచించే సమయం ఇవ్వకుండా గొడవ పడటము లేదా బంధాలను తెంచేసుకోవడము చేసేస్తున్నారు. కోపంలో తీసుకునే ఏ నిర్ణయమైనా జీవితాంతం పశ్చాత్తాప పడేలా చేస్తుందనే విషయాన్ని మనుషులు మర్చిపోతున్నారు. మనిషికి ఎంత డబ్బు, హోదా ఉన్నా మనశ్శాంతి లేకపోతే అదంతా వ్యర్థమే. కష్టం వచ్చినా కోపం వచ్చినా ఒక్క క్షణం ప్రశాంతంగా ఆలోచించడం, ఇంట్లో మన వాళ్లతో మనసు విప్పి మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. సమస్యల కంటే మనుషులు, మన జీవితాలు చాలా గొప్పవని ప్రతి ఒక్కరూ గుర్తించాలి.
0: అవునమ్మా, ఇక్కడ అసలైన ప్రశ్న ఏంటంటే ఈ సమస్యపై సమాజంలో ముఖ్యంగా నేటి తరుణంలో ఏ విధంగా అవగాహన కల్పించాలి? అంతేకాదు, ఈ రోజుల్లో చాలా మంది బాధ్యతలు పక్కన పెట్టి పరిమితులు లేని అతి స్వేచ్ఛ కోరుకోవడం, అతి స్వేచ్ఛను కోరుకోవడం కూడా ఎన్నో అనర్థాలకి, దారి తప్పే నిర్ణయాలకి కారణమవుతుంది కదా. మరి దీనిపై నీ అభిప్రాయం ఏంటంటావు?
1: మరి అతి స్వేచ్ఛ అనేది సరిహద్దు లేని ప్రవాహం లాంటిది. నదికి గట్లు ఎంత ముఖ్యమో స్వేచ్ఛకు బాధ్యత, స్వయం నియంత్రణ కూడా అంతే ముఖ్యం. మరి రోజుల్లో స్వేచ్ఛ అంటే ఏది తోస్తే అది చేయడం, ఎవరిని లెక్క చేయకపోవడం అనే పొరపాటు భావన పెరిగిపోతుంది. స్వేచ్ఛ అనేది మన ఎదుగుదల కోసం ఉపయోగపడాలి, కానీ బంధాలను తెంచుకోవడానికి లేదా ఇతరులను గాయపరచడానికి కాదు. ఈ వ్యత్యాసాన్ని నేటి తరానికి చిన్నతనం నుంచి అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. కేవలం పెద్ద పెద్ద ప్రసంగాలిస్తే లేదా క్లాసులో పాఠాలు చెబితే ఈనాటి తరం వినే పరిస్థితి లేదు. పాఠశాలలు, కళాశాల స్థాయి నుంచి జీవిత నైపుణ్యాలు, భావోద్వేగాల నిర్వహణ వీటిపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలి. మరి కష్టం వచ్చినప్పుడు లేదా ఓటమి ఎదురైనప్పుడు అధైర్యపడకుండా ఎలా ఎదుర్కోవాలో చెప్పే ప్రాక్టికల్ కౌన్సిలింగ్ సెషన్స్ పెట్టాలి. ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలకు స్వేచ్ఛ ఇచ్చేటప్పుడే దానికి తోడుగా ఉండే బాధ్యతలను, హద్దులను కూడా స్నేహపూర్వకంగా అర్థమయ్యేలా వివరించాలి.
0: చాలా బాగా చెప్పావమ్మా. వీటన్నిటితో పాటు నాటకాలు, సినిమాలు, సామాజిక మాధ్యమాలు, మన రేడియో వంటి ప్రసార సాధనాల ద్వారా నిజ జీవిత కథల్ని, అనుభవాల్ని సమాజానికి చేరవేయాలి. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆవేశపడకుండా కౌన్సిలర్లు, మానసిక నిపుణులు, ఇంట్లో ఉన్న పెద్దల సహాయం తీసుకోవడం ఎంత అవసరమో విస్తృతంగా ప్రచారం చేసి చెప్పాలి. స్వేచ్ఛ అనే వెలుగు పరిమితి దాటితే సమాజాన్ని, జీవితాన్ని కాల్చేసే మంటగా మారుతుందనే సత్యాన్ని అందరూ గ్రహించాలి. బాధ్యతతో కూడిన స్వేచ్ఛ, నిగ్రహం, ఓపిక ఉన్నప్పుడే మానసిక ఆరోగ్యంతో పాటు అందమైన సమాజం నిర్మితం అవుతుంది. సో లిజనర్స్, ఇవాళ మనం మానసిక ఏకాంతం గురించి, అదేవిధంగా మన కంఫర్ట్ జోన్ గురించిన విశేషాలు ఎన్నో మాట్లాడుకుంటూ ఉన్నాం కదండి. మరి మరిన్ని విషయాలు మాట్లాడుకోబోయే ముందు మీ అందరి కోసం ఒక చక్కని పాట వస్తుంది, విని ఆనందించండి.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడ పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ నోటి దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి.

0: లక్ష్మీ హాస్పిటల్స్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అహుజా ఆదరేజ్ షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9867425.
2: ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి.
3: ఈ రోజుల్లో మనం తరచుగా వినే మరో ప్రధానమైన మాట ఏంటంటే, నాకు అసలు మానసిక ప్రశాంతత లేదు, కాసేపు నన్ను ఒంటరిగా వదిలేండి, నాకు కొంచెం ప్రైవసీ కావాలి, నాతో ఎవరు మాట్లాడకండి అని ఇళ్లల్లోనూ ఆఫీసుల్లోనూ చాలా మంది అనడం మనం చూస్తూనే ఉంటాం.
2: అక్షరాల నిజమమ్మా. ఒకప్పుడు ఇంట్లో అందరూ కలిసి కూర్చుని కష్ట సుఖాలు మాట్లాడుకునేవారు, కానీ ఇప్పుడు చిన్న చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరి నోట నాకు ప్రశాంతత లేదు, నా ప్రైవసీలోకి రావద్దు అనే మాటే ఎక్కువగా వినిపిస్తోంది. అసలు మనుషులు ఎందుకంత మానసిక ఒత్తిడికి గురవుతున్నారు? అంతలా నన్ను ఒంటరిగా వదిలేయండి అని అరవడానికి, అడగడానికి గల అసలు కారణాలేంటో ఆలోచిస్తే చాలా విషయాలు బయటపడతాయి కదా.
3: అవునన్నయ్యా, ప్రైవసీ, మానసిక ప్రశాంతత కోరడం తప్పు కానే కాదు, కానీ రోజంతా ఆఫీస్ ఒత్తిళ్లు, చదువుల భారం, ఫోన్లలో వచ్చే సమాచార ప్రవాహం వల్ల మనిషి నాడీ వ్యవస్థ తీవ్రంగా అలసిపోతుంది. ఆ సమయంలో కాసేపు విశ్రాంతి కోసం లేదా తమ ఆలోచనల్ని సర్దుకోవడానికి ప్రైవసీ అడగడం సహజమే. కానీ సమస్య ఎక్కడొస్తోంది అంటే, ఆ పేరుతో బంధాలకు, కుటుంబ సభ్యులకు పూర్తిగా దూరమైపోవడం, గోడలు కట్టేసుకోవడం, ప్రశాంతత కోరడం వేరు, అందరినీ పరాయి వారిగా చూసి దూరం పెట్టడం వేరు.
2: కరెక్ట్ అమ్మా. ప్రశాంతత కావాలని కోరుకునే వాళ్ళు కూడా ఒకటి ఆలోచించాలి, నన్ను ఒంటరిగా వదిలేయండి అని కోపంగా అనడం కంటే, ఈ రోజు రోజంతా చాలా అలసిపోయాను, నా మనసు కాస్త ప్రశాంతంగా ఉండడానికి ఒక అరగంట ఒంటరిగా ఉంటాను అని ఆత్మీయంగా సర్ది చెప్పడం నేర్చుకోవాలి. అలాగే ఎదుటివారు ప్రశాంతత, ప్రైవసీ అడిగినప్పుడు వీరికేదో పొగరు, మనల్ని పక్కన పెట్టేశారు అని అనుకోకుండా వారి భావోద్వేగాన్ని అర్థం చేసుకుని కాసేపు ఆ స్పేస్ ఇవ్వడం కూడా కుటుంబంలో అందరూ అలవాటు చేసుకోవాలి.
3: అవునన్నయ్య, మానసిక ప్రశాంతత అనేది కేవలం ఒంటరిగా ప్రైవసీ గదిలో కూర్చుంటేనే రాదు. మన మనసులోని భారాన్ని సరైన వ్యక్తితో పంచుకున్నప్పుడు, స్పష్టమైన సంభాషణలు ఉన్నప్పుడు లభిస్తుంది. ప్రైవసీ పేరుతో మానసికంగా ఒంటరిగా మారిపోకుండా సమతుల్యతను కాపాడుకోవడమే అందమైన జీవితానికి మార్గం. అర్థం చేసుకునే మనసులున్న చోట ప్రశాంతత అనేది దానంతట అదే లభిస్తుంది.
2: కరెక్ట్ అమ్మా. నాకు ప్రశాంతత లేదు, నా ప్రైవసీలోకి రావద్దు అని మనుషులు పడే ఆవేదన గురించి మాట్లాడుకున్నాం, కానీ అసలు ఈ విషయం గురించి డాక్టర్లు, సైకాలజిస్టులు, నరాల వ్యాధి నిపుణులు, శాస్త్రవేత్తలు ఏమంటున్నారో శాస్త్రీయంగా విశ్లేషిస్తే ఎన్నో ఆసక్తికరమైన, ఆశ్చర్యపరిచే విషయాలు వెలుగులోకి వస్తాయి కదా.
3: అవునన్నయ్య, మరి నిపుణులు చెప్పే శాస్త్రీయ దృక్పథం వింటే మనుషుల ప్రవర్తన వెనుక ఉన్న అసలు కారణాలు సులభంగా అర్థమవుతాయి. మరి సైకాలజిస్టులు దీన్ని ఎమోషనల్ బర్న్అవుట్ లేదా సోషల్ సాచురేషన్ అంటారు. ఇక రోజంతా ఆఫీస్ పనులు, ఫోన్ నోటిఫికేషన్స్తో, లోకంతో నిరంతర సంభాషణల వల్ల మన మెదడులోని ఫ్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అనే భాగం విపరీతంగా అలసిపోతుంది. ఆ భాగం అలసిపోయినప్పుడు మెదడు మనకిచ్చే అలారమే ఇక చాలు, దాన్ని కాసేపు ఒంటరిగా వదిలేయండి అనే సంకేతం అని సైకాలజిస్టులు చెప్తున్నారు.
2: దీనికి తోడు మెడికల్ డాక్టర్లు, న్యూరో శాస్త్రవేత్తలు జీవశాస్త్రపరంగా ఇంకో విశ్లేషణ కూడా ఇస్తూ ఉన్నారు. మనుషులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైనప్పుడు వారి శరీరంలో కార్టిజోల్ అనే స్ట్రెస్ హార్మోన్ స్థాయిలు విపరీతంగా పెరుగుతాయట. ఈ హార్మోన్ పెరిగినప్పుడు శరీరం ఫైట్ లేదా ఫ్లైట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఎదుట వారితో గొడవ పడడం, లేదంటే ఆ ప్రదేశం నుంచి పారిపోయి ఏకాంతంలోకి వెళ్ళిపోవడం. అందుకే ప్రైవసీ అడిగే వ్యక్తి ప్రవర్తనలో ఆ సమయంలో అంత కోపం, విసుగు కనిపిస్తాయని వైద్యులు స్పష్టంగా చెప్పారు.
3: అయితే సైకాలజిస్టులు ఇక్కడ ఒక ముఖ్యమైన హెచ్చరిక కూడా చేస్తున్నారు. కాసేపు ప్రైవసీ లేదా ఏకాంతం కోరడం మెదడు ఆరోగ్యానికి, శక్తిని పెంచుకోవడానికి చాలా మంచిది. కానీ ఆ ప్రైవసీ అనేది గంటలు, రోజులు దాటిపోయి మనిషి శాశ్వతంగా గడికే పరిమితమైపోతే అది డిప్రెషన్, సామాజిక ఐసోలేషన్ కు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. కాసేపు ఒంటరిగా ఉండి శక్తి తెచ్చుకోవడం ఆరోగ్యకరమైన ఏకాంతం. అయితే అందరినీ దూరం పెట్టి లోపలే నలిగిపోవడం మానసిక జబ్బు అని చాలా స్పష్టంగా తేల్చి చెప్పారు.
2: అవునమ్మా, మన శరీరం మెదడు ఇచ్చే ఈ సైంటిఫిక్ సంకేతాలని కుటుంబ సభ్యులు కూడా అర్థం చేసుకోవాలి. ఒకరు అలసిపోయి ప్రైవసీ అడిగినప్పుడు వారికి ఆ సమయం ఇవ్వాలి. అదే సమయంలో ప్రైవసీ

0: కోరుకునే వాళ్ళు కూడా ప్రశాంతత లభించాక మళ్లీ కుటుంబంతో కలిసిపోయి ఆప్యాయతల్ని పంచుకోవాలి. సైన్స్ చెప్పే ఈ బ్యాలెన్స్ సంతోషకరమైన జీవితానికి ఒక సూత్రం లాంటిది.
1: ఇక్కడ మనం ఆలోచించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఉంది. మనసు ప్రశాంతంగా ఉండటానికి లేదా అలసట తీర్చుకోవడానికి గది తలుపులు వేసుకుని నన్ను ఒంటరిగా వదిలేయండి అని చీకట్లో కూర్చోవడం ఒక్కటే మార్గమా? అంతకంటే ఆరోగ్యకరమైన మనసు

0: చెట్ల మధ్య గాలి పీల్చడం లేదా సూర్యాస్తమయాన్ని చూడటం వల్ల మెదడులో సెరోటోనిన్ అనే ఆనంద హార్మోన్ విడుదలవుతుంది. ఇక గదిలో కూర్చోవడం కంటే 10 రెట్లు ఎక్కువ ప్రశాంతతను ఇస్తుంది. కాసేపు సైక్లింగ్ చేయడం, ఈత కొట్టడం, యోగా చేయడం వల్ల ఒత్తిడిని కలిగించే హార్మోన్లు తగ్గిపోయి శరీరం తేలిక పడుతుంది.
1: చాలా బాగా చెప్పావమ్మా. ఇవే కాకుండా మనసులోని భారం అంతా దిగిపోవడానికి మరికొన్ని ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఉన్నాయని డాక్టర్లు చెప్తున్నారు. మనసు బాగోలేనప్పుడు ఆలోచనలు లోపలే తొక్కి పెట్టకుండా పాటలు వినడం, పెయింటింగ్ వేయడం, లేదంటే ఏదైనా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయడం లాంటివి చేస్తే మనసులోని బాధ అంతా ఆ కళ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. నాతో ఎవ్వరూ మాట్లాడకండి అనుకున్నప్పుడు మన మనసులోని అశాంతతని, కోపాన్ని ఒక కాగితం మీద రాసి పక్కన పెట్టేయాలి. దాన్ని చదివినప్పుడు మన సమస్య ఎంత చిన్నదో మనకే అర్థమవుతుంది. కాసేపు ప్రశాంతంగా కూర్చుని గట్టిగా శ్వాస తీసుకోవడం వల్ల మెదడుకి ఆక్సిజన్ సరఫరా పెరిగి క్షణాల్లో మానసిక ఒత్తిడి, ఆవేశం మాయమవుతాయి.
0: ఇక అలానే చీకటి గదిలో కూర్చుని ఆలోచనలతో సతమతమవడం వల్ల ఒంటరితనం, మానసిక కుంగుబాటు ఇంకా పెరుగుతాయి. కానీ ఇలా ప్రకృతితో సమయం గడపడం, వ్యాయామం చేయడం లేదా నచ్చిన పని చేయడం వల్ల మనసులోని ఆలోచనలకు ఒక సరైన దిశ దొరుకుతుంది. ప్రశాంతత అంటే మనుషులకు దూరంగా పారిపోవడం కాదు, మనలోని పాజిటివ్ ఎనర్జీని తిరిగి పుంజుకోవడం. సమస్య వచ్చినప్పుడు 4 గోడల మధ్య దాక్కోకుండా ఇలాంటి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటే మానసిక ఆరోగ్యం పదిలంగా ఉంటుంది, మన జీవితం కూడా ఉత్సాహంగా సాగుతుంది.
1: కరెక్ట్ అమ్మా. ఏకాంతంలో మనుషులు తమకు నచ్చిన వ్యాపకాల ద్వారా మనశ్శాంతిని పొందే విధానం గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే ఈ రోజుల్లో కొందరు ఈ ఏకాంతాన్ని, ప్రైవసీని కేవలం తమ సొంత పనులకి ఒక సాకుగా వాడుకుంటూ బంధాలకి దూరం అవుతున్న తీరును చూస్తే కాస్త ఆందోళనగా కూడా అనిపిస్తూ ఉంటుంది. మనుషుల మధ్య అనుబంధాలు బలహీన పడ్డానికి కూడా ఈ అతిగా కోరుకునే ఏకాంతమే కారణం అవుతోందా అనే సందేహం కూడా కలుగుతోంది.
0: ఏకాంతం అనేది మన మనసును రీఛార్జ్ చేసుకోవడానికి ఒక సాధనం మాత్రమే తప్ప అది మనల్ని సమాజం నుంచి, కంటికి రెప్పలా చూసుకునే కుటుంబం నుంచి వేరు చేసే గోడ కాకూడదు. ప్రైవసీ పేరుతో ఇళ్లలో గదుల తలుపులే కాదు, హృదయాల తలుపులు కూడా మూసేసుకోవడం వల్ల ఆప్యాయతలు తగ్గిపోతున్నాయి. ఒకప్పుడు సాయంత్రం వేళల్లో అందరూ కలిసి కూర్చుని కష్టసుఖాలు మాట్లాడుకునే చోట ఇప్పుడు ఆ స్థానాన్ని డిజిటల్ తెరలు, ఒంటరి కథలు ఆక్రమించేశాయి.
1: మనం ఏకాంతాన్ని ఎలా వాడుకుంటున్నాం అనే దానిపైన మన జీవిత ఆనందం ఆధారపడి ఉంటుంది. మనసులోని మాటల్ని వ్యక్తపరచడానికి భాష చాలినప్పుడు రంగులు, బ్రష్లు మాట్లాడతాయి. బొమ్మలు వేసేటప్పుడు మెదడులోని ఆలోచనలన్నీ ఆ కాగితం మీద కొంచెం స్పర్శగా మారతాయి. ఇది ఒక రకమైన ఆర్ట్ థెరపీ. మనసు బరువుగా ఉన్నప్పుడు ఆహ్లాదకరమైన స్వరాలు వినడం వల్ల మెదడులో డోపమైన్ ప్రసారమై ఒత్తిడి క్షణాల్లో మాయమవుతుంది. పాటల రాగాలు హృదయ స్పందన్ని క్రమబద్ధీకరించి ప్రశాంతతని ఇస్తాయి.
0: ఇక మట్టిని తాకడం, చిన్న చిన్న మొక్కలను నాటడం, వాటికి నీళ్లు పోయడం వల్ల మనిషికి ప్రకృతితో ఒక ఆత్మీయ బంధం ఏర్పడుతుంది. మట్టిలో ఉండే కొన్ని రకాల మేలు చేసే బ్యాక్టీరియా మనుషుల్లో ఒత్తిడిని తగ్గించి మానసిక ఆహ్లాదాన్ని ఇస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. వంట చేయడం అనేది ఒక గొప్ప ధ్యానం లాంటిది. రకరకాల దినుసులు కలపడం, కొత్త కొత్త రుచులను సృష్టించడం వల్ల దృష్టంతా ఆ పని మీదనే కేంద్రీకృతమై మానసిక అలసట అనేది మాయమవుతుంది. మరి వీటన్నింటికీ మించి పెంపుడు జంతువులతో సమయం గడపడం. ఈ బంధం ఎంతో అద్భుతమైంది. పెంపుడు కుక్కలు లేదా పిల్లుల్ని నిమిషాల పాటు నిమరడం వల్ల మనుషుల్లో రక్తపోటు తగ్గి ఆందోళన అనేది మాయమవుతుంది. ఎలాంటి షరతులు లేని ఆ నిష్కల్మషమైన ప్రేమ మనసులోని గాయాలను మార్పుతుంది. ఏకాంతంలో ఇన్ని రకాల సృజనాత్మక పనుల్లో మునిగిపోవడం వల్ల మనిషి ఒంటరితనాన్ని మరచిపోయి తన అంతరంగాన్ని కొత్తదనంతో నింపుకుంటాడు.
1: అవునమ్మా, ఇప్పటిదాకా మనసు అనుభవించే ఏకాంతం, మానసిక ప్రశాంతత, నేటి తరం ఆలోచన విధానాలు, సైంటిఫిక్ కారణాలు, అంతేకాకుండా సృజనాత్మక వ్యాపకాల వరకు ఎన్నో విలువైన విషయాల్ని పంచుకున్నాం. అసలు జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితిని అర్థం చేసుకుంటూ ముందడుగు వేయడమే అసలైన జీవన ప్రయాణం అని మనకి మరోసారి గుర్తు చేశాయి. మనసు గాయపడినప్పుడు ఏకాంతంలో సేద తీరడం ఎంత ముఖ్యమో, ఆ ప్రశాంతత దొరికాక మళ్ళీ ఆప్యాయంగా మన వాళ్లను చేరుకోవడం కూడా అంతే ముఖ్యం. జీవితంలో సమస్యలు, ఒత్తిళ్లు రావడం సహజం, కానీ వాటికి ఆవేశంతో కాకుండా ఓపికతో, పరిపక్వతతో పరిష్కారాలు వెతుక్కున్నప్పుడే మన జీవితం సంతోషమయం అవుతుంది.
0: అవునన్నయ్య, మనసుని ప్రశాంతంగా ఉంచుకుందాం, కష్టంలో తోడయ్యే స్నేహ బంధాలను కాపాడుకుందాం, కుటుంబంలో ఆప్యాయతలను పంచుకుందాం. ఆత్మీయమైన ఆలోచనలే ఆనందకరమైన సమాజానికి

0: శక్తి. లిజనర్స్, మరింత వరకు రేడియో విష్ణు 90.4 MHz పై ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమంలో మరి మానసిక ప్రశాంతత, మరి కంఫర్ట్ జోన్ గురించి చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం కదండి. తిరిగి రేపు ప్రసారమయ్యే ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమంలో వెడగలుగుతాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ,
1: మీ ప్రశాంత్.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
3: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
4: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
5: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
4: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
6: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
7: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: ఒక మాట చెప్పన, ఇప్పుడే వేసవి మొదలయ్యింది, పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది, ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారైతే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: హాయ్ లిస్నెస్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సరదాగా కాసేపు. లిస్నెస్ మరీనాటి మనందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు. కార్యక్రమంలో మంచి మంచి మాటలు, చక్కటి పాటలు మరి వినడానికి రెడీగా ఉన్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈనాడు మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుగా ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వింటూనే ఉండండి రెడి విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
3: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు 0గా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబూ దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజిలీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ 0గా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
0: ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిజినెస్ మరి ఎప్పట్లని ఈరోజు కూడా ఒక మంచి మాటతో, మంచి మాట కాదండి ఒక మంచి శ్లోకంతో ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దాం. మరి ఆ శ్లోకం ఏంటో తెలుసుకుందామా? వని రణి శత్రు జలాగ్ని మధ్య మహార్నవి పర్వత మస్తకే సుప్తం ప్రమత్తం విషమస్థితం వా రక్షంతి పుణ్యాని పురాకృతాని కదండి. అంటే వని రణి శత్రు జలాగ్ని మధ్య మహార్నవి పర్వత మస్తకేవా సుప్తం ప్రమత్తం విషమస్థితం వా రక్షంతి పుణ్యాని పురాకృతాని. మరి ఆ శ్లోకం చదివితే ఏమీ అర్థం కాదు. మరి దీనికి గల తాత్పర్యం అర్థం కూడా తెలుసుకుంటే బాగుంటుంది కదండి. అంటే దీనికి గల అర్థం ఏంటంటే, మనిషి త్రోవ తెలియక అంటే దారి తెలియక భయంకరమైన కీకారణ్యంలో క్రూర మృగాల మధ్య చిక్కుకుని ఉన్నా, యుద్ధంలో శత్రువులు చుట్టిముట్టి ఉన్నా, ఉప్పెనలా ముంచెత్తే నీటిలో వరదల్లో మహాసముద్రాల్లో మునిగిపోతున్నా, అగ్ని జ్వాలల మధ్య చిక్కుకుపోయినా, గాఢ నిద్రలో ఉన్నప్పుడు, పర్వతాల్లో చిక్కిపోయినప్పుడు, స్పృహ తప్పి పడిపోయినప్పుడు మనకు ప్రాణాపాయం కలగకుండా ఒక అదృశ్య శక్తి అనేది ఏదో ఒక రూపంలో వచ్చి మనల్ని కాపాడుతుంది. మరి తట్టి లేపి అక్కడి నుండి మనల్ని పంపిస్తూ ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం కరెక్ట్గా, మనం వెహికల్ అక్కడే పెడతాం, అప్పుడు దాకా అక్కడే నుంచుంటాం. ఆ వెహికల్ తీసుకుని కొంచెం మనం అలా ఎదురికి వెళ్ళామో లేదో చెట్టు పడిపోతుంది, లేకపోతే రోడ్డు కుంగిపోతుంది. అలా ఏదో ఒకటి ప్రమాదాలు చుట్టుముడుతూ ఉంటాయి. అంటే ఏదో ఒక రూపంలో వచ్చి మనల్ని కాపాడుతుంది అనమాట. అంటే తట్టి లేపి లేరా బాబు అని చెప్పి అక్కడి నుండి పంపిస్తుంది. మరి ఆ దృశ్య శక్తి మరెవరో కాదు, మన పూర్వజన్మ పుణ్యమే. అంటే మనం చేసుకున్న పూర్వజన్మలో మనం చేసుకున్న ఆ పుణ్యమే ఈరోజు మనల్ని ఇలా వచ్చి కాపాడుతూ ఉంటుంది అనమాట. మనం ఏదైనా ఆపదల్లో ఉన్నప్పుడు, మరి అంటే త్రోవ తెలియక భయంకరమైన అడవుల్లో చాలామంది పాపం దారి తప్పిపోతూ ఉంటారు కదండి అడవులకు వెళ్ళినప్పుడు, అలాగే క్రూర మృగాల మధ్య చిక్కుకున్న, యుద్ధంలో శత్రువులు చుట్టిముట్టున్న, ఉప్పెనలా ముంచెత్తే నీటిలో అంటే వరదల్లో సముద్రాల్లో మునిగిపోతున్న, అగ్నిజ్వాలల మధ్య చిక్కుకుపోయినా, మరి ఒక్కొక్కసారి గాఢ నిద్రలో ఉన్నప్పుడు, పర్వతాల్లో చిక్కుపోయిన,

అప్పుడు స్పృహ తప్పి పడిపోయినప్పుడు, అంటే మనకి ప్రాణాప్రాయం కలగకుండా ఒక అదృశ్య శక్తి అనేది ఏదో రూపంలో వచ్చి మనల్ని కాపాడుతూ ఉంటుంది. మనం అనుకుంటూ ఉంటాం కదా, ఆ భగవంతుడు ఈ రూపంలో వచ్చి కాపాడాడు అని చెప్పి అనుకుంటూ ఉంటాం కదా, అంటే తట్టు లేపి అక్కడి నుండి పంపించేస్తుంది. ఆ అదృశ్య శక్తి అనేది మరెవరో కాదనమాట, మనం చేసుకున్న పూర్వజన్మ పుణ్యమే. ఒక లిజినెస్ మనకు చక్కని మాట అయితే తెలుసుకున్నాం కదా. ఇక అలానే ఈ నడపడి కార్యక్రమానికి ముందుగా మనకి ఎస్ఎంఎస్ చేశారు ఎవరంటే, మరి హైదరాబాద్ వనస్థలిపురం నుండి దోర్నాల బాలరాజు గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి శుభోదయం రేడియో విష్ణు యాజమాన్యం వారికి అంటున్నారు, శుభోదయం అండి. మరి అలానే అభిమాన ఆర్జే విజయ మేడంకి నా ప్రణామాలు అంటున్నారు. మరి మేడం ఎలా ఉన్నారు, బాగున్నారా, శుభ శుక్రవారం అంటున్నారు. శుభ శుక్రవారం అండి. మరి అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనసారా కోరుకుంటున్నాం అంటున్నారు, తప్పకుండానండి. మరి అలానే ఈరోజు సినీ నటుడు శరత్ బాబు గారి జయంతి, వారికి శుభాకాంక్షలు. మరి అలానే అలనాటి సినీ నటుడు, తన హాస్యంతో అలానే విలక్షణమైన పాత్రలు పోషించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య గారి పుణ్యతిథి అనగా వారి వర్తంతి. అలానే అలనాటి టాప్ సింగర్ బాలీవుడ్ మధుర గాయకుడు మహమ్మద్ రఫీ గారి పుణ్యతిథి ఉన్నందున మరి వీరిరువురికి కూడా నివాళులు ఆత్మీయంగా సమర్పించుకుంటున్నా, స్మరించుకుంటున్నామంటున్నారు. ఈ సందర్భంగా ఒక అమృతం చింతించి ఒక మధురమైన పాట భలే తమ్ముడు చిత్రం నుండి మరి మహమ్మద్ రఫీ గారు, సుశీల్ గారు వారి గళ నుండి జాలువారిన పాట నేడే ఈనాడు కరుణించి నన్ను చెలికాడే, ఈ చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. అలానే మా అభిమాన మిత్రులు కడప ప్రొద్దుటూరు దస్తగిరి గారికి, అలానే పెడన నరసన్న గారికి కూడా హాయ్ చెప్తూ ఈ చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి వీరికి కూడా పెద్ద హాయ్. అలానే మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్. మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా నేను నడిపిన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబేమో. మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. ఈరోజు ఫ్రైడే, శుక్రవారం కదా, అమ్మవారికి సంబంధించి ఏదైనా ఒక చక్కని టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మరి రీసెంట్గా మరి అమ్మవారిని శాకంబరి అమ్మవారిగా అలంకరణ అనేది చేస్తూ ఉంటారు ఆషాఢ మాసంలో కదా. కాబట్టి మరి రీసెంట్గా విజయవాడలో కనక దుర్గమ్మ తల్లికి కూడా మరి శాకంబరిగా మరి అలంకరణ చేస్తూ ఉన్నారు కదండి. కాబట్టి ఒక చక్కని టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మరి రామాయణంలో శ్రీరాముడు మరి రావణాసురుణ్ణి ఓడించడం కోసం పరాశక్తిని అంటే దుర్గాదేవిని పూజించిన ఈ ఘట్టాన్ని అకాల బోధన అని పిలుస్తూ ఉంటారటండి. మరి దీనికి సంబంధించిన ఆసక్తికరమైన కథ ఒకటి తెలుసుకుందాం. అంటే ఈ దుర్గా పూజ వెనుక ఉన్న కథ ఏంటంటే, మరి రావణాసురుడు గొప్ప శివభక్తుడే కాకుండా చండీ ఉపాసకుడు కూడా. మరి యుద్ధ సమయంలో రావణాసురుడికి దేవి రక్షణ ఉండడంతో శ్రీరామచంద్రుడు అతడిని ఓడించడం కష్టమవుతుంది. అప్పుడు బ్రహ్మదేవుడి సూచన మేరకు శ్రీరామచంద్రుడు విజయదశమికి ముందు దేవిని ప్రసన్నం చేసుకోవడానికి అకాల బోధన చేసి పూజ ప్రారంభిస్తాడు. అకాల బోధన అంటే సమయం కాని సమయంలో మేల్కొల్పడం అనట. అంటే సమయం కాని సమయంలో మేల్కొల్పడం. మరి 108 నీలోత్పాలు రాముడు దేవిని అర్చించడానికి 108 అరుదైన నీలి తామర పువ్వులను సేకరిస్తాడనమాట. మరి పూజ చివరి దశకు చేరుకున్నప్పుడు రాముడి భక్తిని పరీక్షించడానికి అమ్మవారు మాయతో ఒక పువ్వును దాచేస్తుంది. మరి చివరికి రాముడు లెక్కించగా ఒక పువ్వు తక్కువవుతుంది. సంకల్పం నెరవేరాలంటే 108 పువ్వులు ఖచ్చితంగా ఉండాలి. మరి ఆ సమయంలో శ్రీరామచంద్రుడు ఆందోళన చెందకుండా ఇలా ఆలోచిస్తాడట, మరి నన్నందరూ కూడా రాజీవ లోచనుడు అంటే తామర పువ్వుల వంటి కన్నులు కలవాడు అని పిలుస్తూ ఉంటారు కదా, కాబట్టి నా కన్నులే తామర పువ్వులతో సమానం అని చెప్పి అనుకుంటాడు. అనుకుని వెంటనే శ్రీరామచంద్రుడు తన బాణాన్ని తీసుకుని తక్కువైన ఆ ఒక్క పువ్వుకు బదులుగా తన కంటిని పెరికి అమ్మవారి పాదాల చెంత సమర్పించడానికి సిద్ధపడతాడు. మరి రాముడి అచంచలమైన భక్తికి త్యాగానికి మెచ్చిన పరాశక్తి వెంటనే ప్రత్యక్షమై రాముడి చేతిని పట్టుకుని ఆపుతుందన్నమాట. మరి దేవి రాముడి అజేయమైన శక్తిని విజయాన్ని ప్రసాదిస్తుంది. ఈ పూజ తర్వాతే మరి శ్రీరామచంద్రుడు రావణాసురుణ్ణి సంహరిస్తాడనమాట. ఈ కథ ప్రధానంగా మనకి వాల్మీకి రామాయణంలో కంటే మరి కృత్తివాస రామాయణం అంటే బెంగాలీ మరియు ఇతర పురాణ గాథల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. అంటే రాముడి పట్టుదలకు ధర్మాచరణకు ఈ కథ అనేది ఒక గొప్ప నిదర్శనంగా కనిపిస్తూ ఉంటుంది. ఏమంటారు ఒక లిజినెస్? మరొక చక్కని స్టోరీ అయితే తెలుసుకున్నాం కదా. ఇకలా నేను నడిపిన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, గనగల విలేజ్ నుండి లక్ష్మమ్మ గారు, కిషోర్ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే మేడం అంటున్నారు. నమస్తే అండి, హ్యాపీ ఫ్రైడే అంటున్నారు. ప్రతిరోజు ప్రోగ్రామ్ వింటున్నాము అంటున్నారు. అలానే ఈరోజు మా కోసం రావణుడే రాముడైతే ఈ చిత్రం నుండి రవివర్మకి అందని ఒకే ఒక అందానివ్వు అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజ్నెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక్కడ నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబేముందు మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. మరి ధర్మం, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగాల్లో మరి వరుసగా 4, 3, 2, 1 పాదం మీద నడిచింది అంటారు కదండి. అంటే కృతయుగం 4 పాదాలు, త్రేతాయుగం 3 పాదాలు, ద్వాపరయుగం 2 పాదాలు, మరి కలియుగం 1 పాదం మీద నడుస్తోంది అని చెప్పి అంటూ ఉంటారు. అంటే కృతయుగంలో విష్ణువు 1 పాదం తీసేసి 3 చేసి, త్రేతాయుగంలో రాముడు 1 పాదం తీసేసి మిగిలిన 2 పాదాల్లో కృష్ణుడు 1 పాదం తీసేసి కలియుగం వచ్చేనాటికి ధర్మానికి 1 పాదం మిగిల్చాడా? ఇదే ధర్మ సంస్థాపన అంటారు. అంతే కదండి, అంటే ఇదేనా ధర్మ సంస్థాపన అనేది అని చెప్పి చాలామంది అనుకోవచ్చు. మరి ఈ పాదాలు తగ్గుతూ పోవడానికి కారణం ఆయా యుగ ధర్మాలలో ఆధ్యాత్మిక సాధనకు అన్వయం చేసుకోవాలి. మరి కృతయుగంలో యజ్ఞ యాగాది క్రతువులు ఆచరించారు, అది నడక రాని బాల్య వ్యవస్థ. అంటే 2 చేతుల్ని పాదాలుగా ఉపయోగించుకుంటాడు, అప్పుడు ధర్మం 4 పాదాల మీద నడిచింది కదండి. అంటే కృతయుగంలో ఏంటంటే యజ్ఞ యాగాది క్రతువులు ఆచరించారు కదా, అంటే అది నడక రాని బాల్యావస్థ. మరి చూడండి, చిన్నపిల్లలు 2 చేతుల్ని కూడా 2 కాళ్ళలాగా పెట్టి పాకుతూ ఉంటారు కదా, అంటే 2 చేతుల్ని పాదాలుగా ఉపయోగించుకుంటూ ఉంటారు. కాబట్టి అప్పుడు ధర్మం అనేది 4

పాదాల మీద నడిచింది. ఇక త్రేతాయుగంలో యజ్ఞ యాగాదులు చెయ్యలేని సామాన్య మానవులు జప తపాదుల ద్వారా సాధన చేసిన సులభ మార్గం. అంటే బిడ్డ తల్లి చెయ్యి పట్టుకుని నడిచే మూడు పాదాల దశ అనమాట. అంటే పిల్లలు చూడండి, మరి చిన్నప్పుడు నడిచేటప్పుడు ఎక్కడ పడిపోతాడో అని చెప్పి తల్లి చేత్తో పట్టుకుంటుంది. అంటే తన రెండు పాదాలతో పాటు తన తల్లి చెయ్యి కూడా పట్టుకుంటుంది కదా, అదనమాట. అంటే బిడ్డ తల్లి చెయ్యి పట్టుకుని నడిచే మూడు పాదాల దశ. ఇక ద్వాపర యుగంలో యజ్ఞ యాగాదులు జపతపాలు చెయ్యలేని సామాన్య మానవులకి పూజలు, పుణ్యక్షేత్ర దర్శనాలు, వ్రతాలు వంటి సులభ మార్గం దొరికింది. అంటే అది రెండు పాదాల మీద నిలబడి తప్పటడుగులు వేసే స్థితి అనమాట. అంటే తల్లి ఆసరా కూడా లేకుండా తన రెండు పాదాల మీద తను నిలబడగలిగే ఉండే స్థితి అనమాట. ఇక కలియుగంలో ఆధ్యాత్మిక సాధన అత్యంత సులభమైంది. అది మనిషి చకచకా నడిచి దైవానుగ్రహం అనే గమ్యాన్ని చేరే స్థితి. అంటే ఒక పాదం తీసి ఒక పాదం వేస్తూ నడిచే నడకది కదండి. మన రెండు కాళ్ళు ఒక్కసారి నడవం కదా, ఒక పాదం ముందుకి ఒక పాదం వెనక్కి ఉంటుంది. ఇది తీసి అది, అది తీసి ఇది వేస్తూ ఉంటాం. అంటే ఒక పాదం తీసి ఒక పాదం వేస్తూ నడిచే నడకది. కాబట్టి సామాన్య మానవునికి భగవన్నామ స్మరణను మించిన సాధన లేదు. మరి ఈ కలియుగంలో అందరూ కూడా నామస్మరణతో తరించాలి. మరి యాంత్రికంగా కాకుండా హృదయపూర్వకంగా భక్తి విశ్వాసాలతో నామస్మరణ, నామ సంకీర్తనం చేస్తే ఆ భావ తరంగాల వల్ల సద్గుణ సంపత్తి దానికదే సమకూరుతుందన్నమాట. లిజినెస్ మరి అర్థమైంది కదండి. ఏంటండి కృతయుగంలో నాలుగు పాదాల మీద నడవడం ఏంటి, మరి అలానే త్రేతాయుగంలో మూడు పాదాల మీద నడవడం ఏంటి, ద్వాపర యుగంలో రెండు పాదాల మీద నడవడం ఏంటి, ఇక కలియుగం వచ్చేసరికి మరి ఒక పాదం మీదే నిలబడటం ఏంటి, నడవడం ఏంటి అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు కదా. దానికి గల అర్థం అన్నమాట, అంటే చిన్నప్పుడు మనం బాల్యావస్థలు ఉన్నప్పుడు చక్కగా నా రెండు చేతుల్ని కూడా కాళ్ళలా పెట్టి నాలుగు కాళ్ళ మీద పాదం నిలబడింది. తర్వాత మన తల్లి చేయూత అందించింది కాబట్టి మూడు పాదాల మీద నిలబడింది. తర్వాత మనంతటా మనం రెండు కాళ్ళ మీద నిలబడగలిగాం. తర్వాత ఒక పాదం తీసి ఒక పాదం వేస్తూ ఉంటాం కాబట్టి ఈ కలియుగంలో ఒక పాదం మీద నడుస్తుంది అదనమాట. ఓకే లిజినెస్, మరొక చక్కని టాపిక్ గురించి అయితే తెలుసుకున్నాం కదండి. ఇక ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే విజయవాడ నుండి హిమవంత్ కుమార్ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ విజయ మ్యామ్ అంటున్నారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మరి చాలా చక్కని విషయాలు తెలియజేస్తున్నారు, అందరికీ కూడా శుక్రవారం అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలానే మరి ఈరోజు మా కోసం ఒక చక్కని పాటని అయితే ప్రసారం చేయండి అంటున్నారు. తప్పకుండా అండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటని అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి. జరుగుతున్న

పురాతనపు పురాణ వర్ణన పైకి కనబడుతున్న కథనం నిత్య జీవన సత్యమని భాగవత లీలల అంతరార్థం. జరుగుతున్నది జగన్నాటకం. జరుగుతున్నది జగన్నాటకం.

లిజనర్స్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక్కడ ఇప్పుడు మనం మరొక చక్కని స్టోరీ అయితే తెలుసుకుందామండి. మరి విలువ కట్టలేని అమ్మ త్యాగం. ఎవరు ఎన్నిసార్లు చెప్పినా నిర్వచనం లేని ఓ అమ్మ కథ. మరి హృదయాన్ని తాకి ఈ కథ గురించి తెలుసుకుందాం. అమ్మ ఒకరోజు సెలవు తీసుకుంటే ఈరోజు కొడుకేదో అల్లరి చేసుంటాడు. మరి ప్రిన్సిపల్ హఠాత్తుగా ఒక తల్లిని తన స్కూల్కి పిలిపించి చెప్పారు, మీ అబ్బాయి ఈరోజు నా అమ్మ ఒకరోజు సెలవు తీసుకుంటే అనే టాపిక్ మీద ఒక వ్యాసం రాశాడు. దాన్ని చదివి మొత్తం స్టాఫ్ రూమ్లో నిశ్శబ్దం అలముకుంది. మరి మొదట అందరూ నవ్వారు, ఇక తర్వాత అందరూ కూడా ఏడ్చారు అని చెప్తున్నారు. తల్లి భయంగా కుర్చీలో కూర్చుంది. కొడుకు ఏదో పెద్ద అల్లరి చేసి ఉంటాడేమో అనిపించింది. ఇక ప్రిన్సిపల్ నవ్వుతూ కాపీని ఆమె వేయించి చెప్పారు, దీన్ని ఇంటికి వెళ్ళి చదవద్దు, ఇక్కడే చదవండి అని చెప్పాను. మరి కాపీ మొదటి పేజీలో ఇలా రాసింది, మా అమ్మ ఒక్కరోజు సెలవు తీసుకుంటే ముందు నాకు అనిపించేది మా అమ్మ ప్రపంచంలోని అత్యంత కోపిష్టి మనిషి అని. ఉదయం 5 గంటలకే లేపి చదివించేస్తుంది, టిఫిన్ అంతా తినకపోతే తిడుతుంది, ఎక్కువసేపు మొబైల్ ఆడితే లాక్కుంటుంది, సెలవు రోజు కూడా గది శుభ్రం చేయని చెప్తుంది. అయ్యో మా అమ్మ ఒకరోజు ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగుంటుంది కదా అనుకునేవాడిని. తర్వాత గత సోమవారం అమ్మకి జబ్బు చేసింది, డాక్టర్ పూర్తిగా విశ్రాంతి తీసుకోండి అని చెప్పారు. ఇక ఆ రోజు మొదటిసారి అమ్మ నిజంగా మంచం మీద నుండి లేవలేదు. ఉదయం అలారం మోగింది, కానీ ఎవరూ కూడా నా తల నిమిరి బాబు స్కూల్కి వెళ్ళాలి కదా అని చెప్పలేదు. నేను ఆలస్యంగా లేచా, యూనిఫామ్ ఇస్త్రీ చేయలేదు, సాక్స్ ఒక గదిలో, షూ ఇంకో గదిలో, టిఫిన్ బాక్స్ ఖాళీగా ఉంది. నాన్న వంటగదిలో నిలబడి ఉన్నారు. ఆయన మొదటిసారి రొట్టె చేయడానికి ప్రయత్నించారు. ఇక రొట్టె అనేది గుండ్రంగా లేదు, భారతదేశపు మ్యాప్ అయ్యింది. ఇక ఆ రోజు మొదటిసారి అమ్మ ఒకేసారి ఎన్ని పనులు చేస్తుందో నాకు అర్థమైంది. మరి స్కూల్ నుండి వచ్చేసరికి గుమ్మంలో ఎవ్వరూ ఎదురు చూడలేదు. అమ్మ మంచం మీద పడుంది. ఆయన నవ్వుతూ అడిగింది, మరి నా రాజా వచ్చాడా అని. నేను అన్నా, అమ్మా ఆకలేస్తోంది అని. ఆమె లేవడానికి ప్రయత్నించింది, కానీ నొప్పితో మూలుగుతూ మళ్ళీ పడుకుంది. ఇక ఆ రోజు మొదటిసారి నేనే నాకు అన్నం పెట్టుకున్నా. అన్నం చల్లగా ఉంది, కానీ దానికంటే చల్లగా ఉంది ఇల్లు. రాత్రి అమ్మకి జ్వరం ఎక్కువగా ఉంది, అయినా ఆమె నాన్నని అడుగుతోంది, బాబు పాలు తాగాడా, హోంవర్క్ చేశాడా, రేపు వాడి డ్రాయింగ్ కాపీ పెట్టడం మర్చిపోకండి. తన మాత్ర కంటే నా గురించి ఆమెకి ఎక్కువ ఆలోచన. మరుసటి రోజు నేను అమ్మ మొబైల్ తీసుకున్నా. అందులో గేమ్స్ ఉంటాయేమో అనుకున్నా, కానీ అందులో ఎక్కువ ఫోటోలు నావే ఉన్నాయి. మొదటిసారి స్కూల్కి వెళ్ళినప్పుడు నా ఫోటో.

మొదటిసారి సైకిల్ తొక్కినప్పుడు నా ఫోటో, నాకు జ్వరం వచ్చినప్పుడు నా ఫోటో, అమ్మ మొబైల్లో ఆమెది మంచి ఒక్క ఫోటో కూడా లేదు, ఉన్నవన్నీ నావే. ఆ రోజు నాకు అర్థమైంది, అమ్మ తన జీవితం బతకదు, మన జీవితాన్ని బతుకుతుంది. మూడో రోజు నేను అమ్మ కాళ్ళు వెత్తా. ఆమె నవ్వుతూ అడిగింది, ఈరోజు సూర్యుడు పడమర నుండి ఉదయించాడా అని. నేను నవ్వినా, కళ్ళల్లో నీళ్లున్నాయి. ఎన్నిసార్లు ఆమెతో అన్నాను, మీకేం రాదు, మీరు ఎప్పుడు తిడుతూనే ఉంటారు అని. కానీ నిజం ఏంటంటే నాకే ఏమీ రాదు. నా షర్ట్ అల్మారాకి తనంతట తాను వెళ్ళదు, టిఫిన్ తనంతట తాను నిండదు, మంచం తనంతట తాను సర్దుకోదు, నాకు ఇష్టమైన వంట తనంతట తాను అవదు అని తెలియదు. ఇవన్నీ వెనుక అమ్మ నిద్ర, ఆమె సమయం మరియు ఆమె మొత్తం జీవితం ఉంటుంది. ఇప్పుడు దేవుడు నన్ను అడిగితే ప్రపంచంలోనే అత్యంత కష్టమైన పని ఏంటని నేను చెప్తా, అమ్మగా ఉండడం. ఎందుకంటే అమ్మ సెలవు తీసుకోలేదు, ఆమెకి జ్వరం ఉన్నా ఇల్లు నడుస్తుంది, నొప్పున్నా పిల్లల గురించే ఆలోచన, ఏడవాలనిపించినా నవ్వుతూ అన్నం వడ్డిస్తుంది. ఇప్పుడు నేను దేవుణ్ణి ఎప్పుడు అడగను, నా అమ్మ ఒకరోజు ఎక్కడికైనా వెళ్ళిపోని అని. నేను ఇలా అడుగుతాను, మరి దేవుడా నా ఆయుష్ కూడా మా అమ్మకి ఇవ్వు అని. ఎందుకంటే అమ్మ ఇంట్లో ఉంటే చిన్న ఇల్లు కూడా స్వర్గంలా కనిపిస్తుంది. మరి ఇక్కడితో వ్యాసం అయిపోయింది. కాపీని పట్టుకునేటప్పుడు తల్లి చేతులు వణికాయి, కన్నీళ్లు పేజీల మీద పట్టాయి. గత నెల కొడుకు కోపంగా అన్నది గుర్తొచ్చింది, మీకు తిట్టడం తప్ప ఏమీ రాదు అని. ఆ రోజు ఆమె రాత్రంతా ఏడ్చింది. కానీ ఈరోజు అదే కొడుకు ఎవరూ చెప్పకుండా ఆమె మొత్తం జీవితాన్ని చదివాడు. ప్రిన్సిపల్ నెమ్మదిగా అన్నారు, పిల్లలు మన మాటల్ని కాదు మన త్యాగాన్ని చదువుతారు, దాన్ని అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది అని. తల్లి ఇంటికి వచ్చింది. కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చి కౌగిలించుకున్నాడు. ఈసారి అతను ఏమీ మాట్లాడలేదు, ఊరికే అమ్మని గట్టిగా హత్తుకున్నాడు. అమ్మ అతని తల నిమిరింది. ఇద్దరూ మౌనంగా ఉన్నారు. కానీ ఆ మౌనంలో 1000 మాటలున్నాయి. ఆ రోజు మొదటిసారి కొడుకే తన ప్లేట్ ఎత్తిపెట్టాడు, తన షూ తనే తుడుచుకున్నాడు, పడుకోబోయే ముందు అమ్మ దగ్గరికి వచ్చి అన్నాడు, అమ్మ ఈరోజు నుండి మీకు సెలవివ్వను కానీ పనిలో ఒంటరిగా వదిలిపెట్టను అని. అమ్మ నవ్వింది. ఆమె అలసటంతా ఒక్క మాటతో పోయింది. కాబట్టి గుర్తుంచుకోండి అందరూ, పిల్లలు తల్లిదండ్రుల విలువ వాళ్ళు అన్నీ చేస్తున్నప్పుడు అర్థం చేసుకోరు, ఆ చేతులు ఒకరోజు అలసిపోయినప్పుడు అర్థమవుతుంది. కాబట్టి ఆక్కండి, ఈరోజే మీ అమ్మ నాన్న దగ్గరకు వచ్చి వాళ్ళ చేయి పట్టుకుని చెప్పండి, మీరున్నారు అందుకే నా ప్రపంచం ఉంది అని. చదివి మనసు అనేది నిండిపోయింది. మనిషి తనకున్న కోపంతో ఇతరుల యొక్క మంచితనాన్ని సేవలను గుర్తించలేకపోవడం జరుగుతూ ఉంటుంది. కానీ జీవితంలో ప్రతి ఒక్కరూ తమ కుటుంబం కోసం ఎంతో పాటు పడుతూ ఉంటారు. అటువంటి నిస్వార్థ పరులందరికీ కూడా నమస్కారం. ఏమంటారు ఓకే లిజినెస్, మరి తల్లి ప్రేమ గురించి చక్కని స్టోరీ అయితే తెలుసుకున్నాం కదా. ఇక్కడ నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పదలకూరు మండలం తాటిపత్తి గ్రామం నుండి సోమనాథం జనార్దనరావు గారు, వనజమ్మ వెంకట భావన మనకి ఎస్ఎంఎస్ చేశారు. మన నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ విజయ మ్యామ్ అంటున్నారు, నమస్తే అండి, సరదాగా కాసేపు కార్యక్రమానికి స్వాగతం అంటున్నారు. మరి అలానే మీరు చెప్పే మంచి మంచి మాటలు, కథలు, ఆధ్యాత్మిక పురాణ గాథలు, రియల్ స్టోరీలు చాలా చక్కగా ఉంటున్నాయి, మాకు ఎంతగానో నచ్చుతున్నాయి. మరి ఇంత చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న విష్ణు ఎఫ్ఎం వారికి ధన్యవాదాలు అంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. అలానే ధర్మం గురించి, మరి త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో, కలియుగంలో మరి ఎన్ని పాదాలు నడిచిందో చక్కగా వివరించి తెలియజేశారు, ధన్యవాదాలు అంటున్నారు. అలానే ఒక చక్కని పాటను దేవుళ్ళు చిత్రం నుండి మరి చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిస్నర్స్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలే ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి భీమవరం నుండి పిన్ని గారు బాబాయ్ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి శుభోదయం, శుభ మధ్యాహ్నం విజయమ్మ అంటున్నారు. శుభోదయం అండి, శుభ మధ్యాహ్నం. మరి పిన్ని గారు బాబాయ్ గారు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి ఈరోజు శుక్రవారం, మరి అమ్మవారి గురించి పాటలు చాలా చక్కని పాటలు అయితే ప్లే చేస్తున్నాం. అలానే అమ్మ గురించి కూడా చాలా చక్కని స్టోరీ అయితే తెలియజేసావు, చాలా చాలా సంతోషం అంటున్నారు. అలానే మరి అమ్మ రాజీనామా చిత్రం నుండి ఒక చక్కని పాటను అయితే మాకోసం ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ.

తంత్రాలు ఎన్నో, సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించి

నిన్ను సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ.

లిజినెస్. మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక అలా నేను నడుపుని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి బెంగళూరు నుండి సంజయ్, స్వాతి, భరత్ అలానే వారి ఫ్రెండ్స్ అంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ మార్నింగ్ మ్యామ్ అంటున్నారు. గుడ్ మార్నింగ్ అండి, మరి ప్రోగ్రామ్ అయితే వింటున్నాం. అలానే ఈరోజు మా కోసం రౌడీ అల్లుడు చిత్రం నుండి చిలుక క్షేమమా అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటని అయితే ప్లే చేసే ముందు మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి పెత్తనపల్లి నుండి, కర్ణాటక పెత్తనపల్లి నుండి సుబ్రహ్మణ్య గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే మేడం అంటున్నారు. నమస్తే అండి. మరి యుగాలు మరియు ధర్మాల గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలు అని చెప్పి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే నంద్యాల జిల్లా బానుముక్కల గ్రామం నుండి మరి ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు కూడా మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి దారిలో ఉన్న ముళ్ళు లేదా రాయిని పక్కకు తీసివేయడం కూడా అల్లాహకు వచ్చే ఒక గొప్ప సదక అని చెప్పేసి అని అంటున్నారు. అలానే మరి చెప్పిన విషయాలు చాలా చాలా బాగున్నాయని చెప్పేసి అని అంటున్నారు. అలానే మరి సోమనాథన్ జనార్దన్ రావు గారు మరొక ఎస్ఎంఎస్ చేశారు. మరి ధర్మం గురించి త్రేతాయుగంలో

సూపర్ యుగంలో కలియుగంలో మరి ధర్మం ఎన్ని పాదాలు నడిచిందో చాలా చక్కటి విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలు అంటున్నారు. అలానే తిరుమతులు గుప్తా గారు కూడా మనకి ఎస్ఎంఎస్ చేశారు, తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి. మరి అమ్మ యొక్క ఔన్నత్యం కోసం తెలియపరిచినటువంటి విషయాలు చాలా చాలా అద్భుతంగా ఉన్నాయమ్మా అంటున్నారు. అందుకే అమ్మ మన తొలి గురువు అంటారు. ఆది నుండి అనంతం వరకు అందరికీ కూడా ఆ లోకపావనియకు అమ్మవారి కరుణాకటాక్షాలు, అమ్మ యొక్క ఆదరాభిమానాలు, సహాయ సహకారాలు తప్పకుండా ఉండాలి. అవి లేనిదే మనం మన మనుగడను కొనసాగించలేము అని చెప్పేసారు అంటున్నారు. మరి కుదిరితే ఏదైనా టైం ఉంటే ఒక చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి లిజనర్స్. మరి విన్నారు కదా ఇదండి ఈనాటి మన సరదాగా కాసేపు కార్యక్రమం. మరి చాలా చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు కూడా విన్నాం కదా. తిరిగి ప్రసారం ఈ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో మళ్ళీ వేషం పోయింది. కథ వింటారు. ఏ పని చేసినా సింగినాదానికి విడిసి కొడుతోంది. ఏదో వేషం వేద్దామని షూటింగ్కి వెళ్లిన సింగినాదం

హిందీ హీరోయిన్లా చలామణి అవుతున్నది తెలుగమ్మయ్యరని తెలుసుకున్నాడు. సదుద్దేశంతోనే మీడియా వాళ్ళకు కూడా ఉప్పందించాడు. అది కాస్త దర్శకుడి చెవిలో పడి సింగినాదాన్ని గెంటేసినంత పనిచేశాడు. తర్వాత ఏమైందో ఇప్పుడు మనం విద్దాం. మధ్యాహ్నం 1 గంటం పోకి మేకప్ రూమ్లోంచి డైరెక్టర్ అండ్ బృందం బయటకొచ్చారు. నేను ఆ రూమ్కి దగ్గరలోనే నిలబడ్డా. వాళ్ళకి కనబడకుండా జాగ్రత్త పడ్డా. అయినా అసిస్టెంట్ డైరెక్టర్ నన్ను గమనించినట్టున్నాడు. నా దగ్గరకు చెప్పాడు, నీ వేషం ఈవేళ వచ్చేయట్లేదు, ఎప్పుడొస్తుందో నేను తర్వాత చెప్తాను. అదేంటి, ఈవేళ సాయంత్రం వస్తుందని ఉదయం చెప్పారుగా, రావడం లేదని ఇప్పుడు చెప్తున్నాగా. అయితే నా ఫోన్ నంబర్ ఇస్తాను. వద్దులే, జగ్గారావు నంబర్ నా దగ్గరుంది, నేను ఫోన్ చేసి చెప్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. అది లంచ్ టైం అయినా భోంచేసి వెళ్ళమని చెప్పలేదు. జరిగిన ఆర్గ్యుమెంట్ వల్ల నాకు ఆకలిగలేదు. భోజనం చేయకుండానే రూమ్కొచ్చి పడుకున్నాను. నాకు వేషం లేనట్టేనా అనే ప్రశ్న నా కళ్ళ ముందు రెపరెపలాడుతోంది. అంతే తప్ప సమాధానం మాత్రం దొరకడం లేదు. ఫిబ్రవరి 14, మర్నాడు జగ్గారావు వచ్చాడు. చాలాసేపు మౌనంగానే కూర్చున్నాక మెల్లగా మాట్లాడారంభించాడు. నువ్వొక్కడివే హైదరాబాద్ వచ్చావా, లేక నీతో పాటు మరెవరినైనా తీసుకొచ్చావా అని అడిగాడు. నేనొక్కడే వచ్చాను. ఏం అలా అడిగావు? ఆహా, మరేం లేదు, నీతో పాటు శనీశ్వరుడికి కూడా టిక్కెట్ కొన్నావేమోనని. లేకపోతే ఏంటయ్యా, నేను అక్కడా ఇక్కడా తిరిగి వాళ్ళని వీళ్ళని కాళ్ళు గడ్డాలు పట్టుకుని బ్రతిమలాడి అవకాశాన్ని తీసుకురావడం, నువ్వేమో నీ బుద్ధి తక్కువతనంతో అదృష్టాన్ని కాలితో తన్నేయడం. ఏంటిదంతా, ఒకసారా రెండుసార్లా, ఇప్పటికిది 3వ సారి. ఇప్పుడు వేషం పోయిందా? పోయినందుకు కాదు, నిన్ను తన్నకుండా వదిలేసినందుకు సంతోషించు. నేనేం తప్పు చేయలేదు, పళ్ళు రాలగొడతాను. నువ్వు చేసినంత తప్పే. ఓ తెలుగమ్మాయిని హిందీ అమ్మాయిని చెప్పి వాళ్ళేదో మంచి పని చేశారు. బిజినెస్ దెబ్బతింటాదని ఆ సంగతి దాచిపెడితే ఈవేళ నువ్వు వెళ్ళి ఆ సంగతి బయట చెప్పేస్తావా? అది ఎవరికి చెప్పావు? టీవీ వాళ్ళకి చెప్పావు. నిన్న రాత్రి టీవీలో ఆ మ్యాటర్ 1-4 సార్లు చెప్పారు, నువ్వు చూడలేదా? అందువల్ల బిజినెస్ దెబ్బతినేస్తుంది. ప్రొడ్యూసర్ దృష్టిలో ఆ డైరెక్టర్ బ్యాడ్ అయిపోయాడు. నువ్వు ఇలాంటి పిడత పని చేయడం వల్ల నాకు బ్యాడ్ నేమ్ వచ్చేసి నాకు వేషాలు ఇవ్వద్దని డైరెక్టర్ చెప్పాట. కూసే గాడిదొచ్చి మేసే గాడిదని చెడగొట్టిందని సామెత చెప్తారే, నువ్వు చేసింది అక్షరాలా అదే. నువ్వు హీరో వేషం కాదు, సొంతంగా ఓ చిన్న వేషం సంపాదించుకుంటే ఆ కష్టం ఏంటని తెలిసేది అంటూ చాలాసేపు బాధగా ఆవేశంగా మాట్లాడి వెళ్ళిపోతుంటే నాకు వచ్చిన డౌట్ అడిగేశాను. ఆ హీరోయిన్ అన్నయ్య వేషాన్ని ఎవరికైనా ఇచ్చేశారా? ఇంకెవరికి, నీకు వేషం ఇస్తానన్నా? అసిస్టెంట్ డైరెక్టర్ చేతే చేయించేశారు. అతను బాగా చేశాడని మెచ్చుకుని నెక్స్ట్ పిక్చర్లో అంతకంటే మంచి వేషం ఇస్తానట్ట డైరెక్టర్. నువ్వు అతి తెలివి వాడటం వల్ల నువ్వు తప్ప అందరూ బెనిఫిట్ అయిపోతున్నారు. అది వాళ్ల గొప్పదాం అనడం కంటే 100 వంతులు నీ చేతకానితనమే అని నేను చెప్తున్నాను అని ఆవేశంగా వెళ్ళిపోయాడు. నాకు వేషం పోవడం ఇది 3వ సారి. నాకు పోయినందుకు కలిగిన బాధ కంటే నా వల్ల జగ్గారావుకి రావాల్సిన వేషం కూడా పోయిందన్న బాధే నాకు ఎక్కువ కలిగించింది. నా భారమంతా జగ్గారావు మీదే పెట్టేయకుండా నేను కొంతమంది టచ్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాను. ఇక మీదట నా చుట్టూ ఏం జరిగినా నేను పట్టించుకోకూడదని నిర్ణయించుకోవడమైంది. అది ఫిబ్రవరి 27. జగ్గారావు ఆనాటి నుంచి నా రూమ్కి రావడం లేదు, ఫోన్ కూడా చేయలేదు. అలాంటప్పుడు నేనే అతనింటికెళ్ళాలి, లేదా కనీసం ఫోన్ చేయాలి. కానీ నేనే కావాలని వెళ్ళలేదు. నా ఓన్ టాలెంట్తో నేను వేషం వేశాక అతన్ని కలవటం బెటర్ అనిపించి నేనే ఆగిపోయా. ఆ రోజు మధ్యాహ్నం బస్సులో భోంచేస్తుంటే ఓ 40 ఏళ్ల వ్యక్తి కూడా భోజనానికి వచ్చి, ఏవాయ్ బాగున్నావా అని పలకరించి నా పక్కనే కూర్చున్నాడు. అతనిది తెలిసిన ముఖమే గాని ఎక్కడ చూశానో మాత్రం గుర్తులేదు. నేనయ్యా పైడిరాజ్ని, నువ్వు ఉషశ్రీ గారి దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తున్నప్పుడు నేను అసిస్టెంట్ ప్రొడక్షన్ మేనేజర్గా చేశానుగా. ఇప్పుడు అక్కడ

చేయటం లేదులే. ఇప్పుడు గుర్తొచ్చి నమస్కారం చేశాను. ఇప్పుడేం చేస్తున్నావు అని అడిగాడు. ఎక్కడా లేదండి, నేను ఆర్టిస్ట్ని, వేషాల కోసం ట్రై చేస్తున్నాను అన్నాను. భోజనాలు అయ్యాక, మా పిక్చర్లో ఓ వేషం ఉంది, చేస్తావా అని అడిగాడు. నా గురించి జగ్గారావు తర్వాత ఇంట్రెస్ట్ చూపిస్తున్నది ఇతని అని నమ్మకం వచ్చింది. ఏం వేషం వివరాలు నాకు తెలియదు, మొత్తం మీద హీరో గారితో డైరెక్ట్ కాంబినేషన్ ఉన్న వేషం అని మాత్రమే తెలుసు. అలాంటి హీరోలతో నీలాంటి వాళ్ళు టచ్లో ఉంటే వాళ్ళు వేసే సినిమాలో నీ చేత వేషం వేయించేస్తుంటారు. నీ మీటర్ రన్నింగ్ అయిపోతుంది. అది ఎలాంటి వేషం, ఎంతసేపు ఉంటుంది అని నేను ఆలోచించలేదు. డైరెక్ట్గా పెద్ద హీరో కాంబినేషన్ అనే మాటే నేను అండర్లైన్ చేసుకున్నాను. రేపటితో షూటింగ్ దాదాపుగా పూర్తయిపోతుంది. ఇప్పుడు జరుగుతున్నది ప్యాచ్ వర్క్ అంటూ రేపొద్దున బంజారా హిల్స్లో ఎక్కడ జరిగేది చెప్పి అక్కడికి 7 గంటలకల్లా వచ్చేయమన్నాడు. జగ్గారావుకి ఫోన్ చేసి, నేను స్వయం కృషితో ఓ వేషం వేయబోతున్నాను అని చెప్దామనుకున్నాను, కానీ వేస్తున్నాను అని చెప్పడం కంటే వేసేశానని చెప్పడమే మంచిదని తమాయించుకుని ఆగిపోయాను. అది 28 ఫిబ్రవరి. ఈరోజు ఉదయం 7 గంటలకి బంజారా హిల్స్లోని ఓ పెద్ద బిల్డింగ్ దగ్గరికి వెళ్ళాను. అదే షూటింగ్ స్పాట్. పైడిరాజు ఆల్రెడీ అక్కడే ఉన్నాడు. ఆ రోజు కేవలం ప్యాచ్ వర్క్ కాబట్టి అందులోనూ హీరో ఒక్కడే పాల్గొంటున్నాడు కాబట్టి అక్కడ ఎక్కువ మంది జనం లేరు. అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి పైడిరాజు నా గురించి చెప్పాడు. అసిస్టెంట్ ఓ కాస్ట్యూమర్ని పిలిచి, ఇతనికి డ్రైవర్ యూనిఫామ్ తొడగండి అని ఆర్డర్ ఇచ్చాడు. అతని గబగబా వెళ్ళి డ్రెస్ తీసుకొచ్చాడు. నేను వేస్తున్నది డ్రైవర్ వేషమని నాకు అర్థమైంది, కానీ నాకు డ్రైవింగ్ రాదు. అసలు నా జీవితంలో నేను కారు ఎక్కడమే 2-3 సార్లు జరిగింది. నేను కారు నడపాలా సార్ భయపడుతూనే అడిగాను. డ్రైవర్ అన్నాక కారు నడపకుండా గాడిదలు కాస్తాడా? అదిగో చూడు, ఆ జంక్షన్ దగ్గర కారు స్టార్ట్ చేసి నేను ఇక్కడి నుంచి ఈ రుమాలు తీసి గాల్లో ఊపగాని నువ్వు స్పీడ్గా నడుపుకుంటూ రావాలి. దారిలో ఎవ్వరూ అడ్డుపడరు కాబట్టి నువ్వెంత స్పీడ్గా వచ్చినా పర్వాలేదు. అలా నడుపుకొచ్చాక ఇదిగో ఇక్కడ ఈ స్పాట్ దగ్గర టక్కుమని బ్రేక్ కొట్టి గబగబ కారు దిగెళ్ళి బ్యాక్ డోర్ ఓపెన్ చేయాలి. అందులో నుంచి హీరోగారు దిగి ముందుకు దూసుకువెళ్తాడు. దేశాన్ని రక్షించే ఓ గొప్ప సాహస కార్యానికి పంపించే క్యారెక్టర్ ఇది. హీరోగారు మాకు ఇచ్చిందే 1 గంట టైం, అంచేత అంతా కూడా టకటకా జరిగిపోవాలి అన్నాడు అసిస్టెంట్. హీరోగారిని దేశరక్షణ కోసం ముందుకు పంపించే క్యారెక్టర్ అంటే దేశభక్తికి సంబంధించిన ఉద్రేకమైన డైలాగులు చెప్పాలి, అది కూడా 3 కోట్లు తీసుకుని హీరోతో. కానీ కారులో ఉండేది కూడా హీరోయే. కాళ్ళు గడగడా ఉనికాయి. నాకు డ్రైవింగ్ రాజ్ సార్ అన్నాను. ఇలాంటి వాడిని ఎందుకు తీసుకొచ్చావయ్యా అని పైడిరాజు మీద ఎగురుతుండగాని డైరెక్టర్ గారు వచ్చారు కారులో. అసిస్టెంట్ అతనితో ఏదో చెప్తున్నాడు. కాస్ట్యూమర్ నాకు డ్రైవర్ యూనిఫామ్ వేసేశాడు. డైరెక్టర్ ఏదో సెషన్ ఇచ్చాడు అసిస్టెంట్కి. హీరో ఇచ్చింది 1 గంట టైం కాబట్టి 2 కెమెరాలు డిఫరెంట్ పొజిషన్స్లో పెట్టారు. హీరోగారు రాగానే డైరెక్ట్గా షూటింగ్లోకి దిగిపోయారు. ఇక షాట్లో ఉపయోగించిన కారుని డైరెక్టర్ గారి పర్సనల్ డ్రైవర్ స్పీడ్గా నడుపుకుంటూ వచ్చి కారు ఆపి దిగిపోయాడు. ఆ షాట్లో డ్రైవింగ్ సీట్లో ఎవరున్నారో కెమెరాలో కనిపించదట. ఇక కారు ఆగ్గానే నన్ను డ్రైవింగ్ సీట్లో కూర్చోబెట్టారు. ఇప్పుడు 2వ కెమెరాని ఆన్ చేశారు. డైరెక్టర్ గారు యాక్షన్ చెప్పగానే నేను గబగబా కారు దిగి ఇంకా గబగబా వెళ్ళి బ్యాక్ డోర్ ఓపెన్ చేశాను. హీరో కారు దిగి ముందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. షాట్ ఓకే అని చెప్పగాని హీరోగారు వెళ్ళిపోయారు. ఇంక నువ్వు డ్రెస్ ఇప్పాయి అన్నాడు అసిస్టెంట్ డైరెక్టర్. నేను ఆశ్చర్యపోయి, నేను చెప్పాల్సిన దేశభక్తి డైలాగులు అల్లూరి సీతారామరాజు, వీరపాండ్య, కట్టబ్రహ్మణ లెవెల్లో చెప్పాల్సిన డైలాగులు ఉన్నాయి కదండి అన్నాను నేను. అసిస్టెంట్ నన్ను వెర్రి వెదవలా చూసి, ఎవరితో చెప్తావు

0: హీరో గారు ఇంటికి వెళ్ళిపోయారుగా. అయినా నువ్వు కట్టబ్రహ్మణలాగా సీతారామరాజులాగా డైలాగులు కొడతానంటున్నావు, నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నిజంగా అలాంటి డైలాగులే ఉంటే ఆ వేషానికి నిన్నెందుకు పెట్టుకుంటాం అన్నాడు. అది కాదు సార్, దేశాన్ని రక్షించే ఓ గొప్ప సాహస కార్యానికి నేనే అతన్ని పంపిస్తానని మీరు చెప్పారుగా. అవునయ్యా, నువ్వే కదా కారు డోర్ తెరిచావు. నువ్వు డోర్ తెరిస్తే తప్ప అతను ముందుకెళ్ళి ఆ సాహస కార్యాన్ని చేయలేడు. అంచేత నువ్వే పంపించినట్టు అవుతుంది. నేను చెప్పింది అదే. నాకు బాధ కలిగింది. మీరు కంగారులో నా ముఖానికి మేకప్ కూడా వేయడం మర్చిపోయారు. మేకప్ ఎందుకయ్యా? నువ్వు డోర్ తీసే షాట్లో నీ భుజమే కనిపిస్తుంది తప్ప నీ ముఖం కనిపించదుగా అన్నాడు అసిస్టెంట్. శ్రోతలు, ఇంతవరకు రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై కథానిక కార్యక్రమంలో మళ్ళీ వేషం పోయింది కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రేడియో విష్ణు 90.4. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ MBBS MD పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
2: వినండి, మీరు పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన గురించి విన్నారా?
3: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
2: దీంతో మీ ఇల్లు సూర్య ఘర్ అవుతుంది, అంటే కరెంటు బిల్ 0. ఇంకా ఎక్కువ కరెంటు ఉత్పత్తి అయితే విద్యుత్ గ్రేడ్ కు అమ్మి డబ్బు సంపాదించవచ్చు. అయితే ఎందుకు ఆలస్యం? ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి పిఎం సూర్య ఘర్ .gov.in లో.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: అరే రీమా, సోలార్ ప్యానెల్ పెట్టించు, సోలార్ ప్యానెల్ పెట్టించు. మా స్నేహితులు ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ నేను ప్రధాన మంత్రి గారు చెప్పినప్పుడు నమ్మాను.
3: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
2: ప్రధాన మంత్రి గారు చెప్పటం వల్ల సోలార్ ప్యానెల్ పెట్టించాను, నా కరెంట్ బిల్ జీరో వచ్చింది. మీరు కూడా పెట్టించండి.
4: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. pmsuryaghar.gov.in.
0: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ టైమ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. సకాలంలో వర్షాలు కురవాలని, అనావృష్టి తొలగాలని కోరుతూ వరుణ జపం, పర్జన్య పారాయణ మౌళ్ళమ్మ సన్నిధిలో గురువారం ప్రారంభించారు. వచ్చే నెల 1వ తేదీ శనివారం వరకు ప్రధాన అర్చకుడు మల్లికార్జున శర్మ వేద పండితులు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారి నగేష్ తెలిపారు. నీటి పారుదల విషయంలో అధికారుల తీరుపై ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ నాగరాణి అధ్యక్షతన గురువారం కలెక్టరేట్ లో నిర్వహించిన నీటి పారుదల సలహా మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. గుత్తేదారులు పనులు చేస్తూ ఉంటే అధికారుల పర్యవేక్షణ ఏదని ప్రశ్నించారు. కాలువ పనులు నీటి సంఘాలు చూసుకుంటాయనే నిర్లిప్తత అధికారుల్లో కనిపిస్తోందని అన్నారు. ఎల్నినో నేపథ్యంలో నీటి ఎద్దడి రాకుండా రైతుల్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని అన్నారు. కాలువల వారీగా ప్రత్యేక సమావేశాలు పెట్టాలని సూచించారు. ఎక్కడైనా ఇంజన్లు వేసి నీటిని తోడితే వెంటనే అడ్డుకోవాలని, అవసరమైతే పోలీసుల సహకారం తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రతి సంవత్సరం వాహనాలకు సామర్థ్య పరీక్షలు చేయిస్తే ప్రమాదాలు జరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయని ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు తెలిపారు. పాలకోడేరు మండలం కోరుకలులో నూతనంగా ఏర్పాటు చేసిన వాహన తనిఖీ కేంద్రాన్ని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కేంద్రం పనితీరును అడిగి తెలుసుకున్నారు. కేంద్రం ద్వారా సేవలను వేగంగా అందించాలని, వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆధునిక పరికరాలతో ఆటోమేటిక్ టెస్టింగ్ విధానంలో వాహనాలకు పరీక్షలు నిర్వహించడం వల్ల తప్పిదాలకు అవకాశం ఉండదని తెలిపారు. రాష్ట్ర ఆడిట్ విభాగం ప్రాంతీయ ఉప సంచాలకురాలు క్రాంతి కుమారి గురువారం కలెక్టర్ నాగరాణిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రభుత్వ విభాగాల ఆర్థిక వ్యవహారాలపై చర్చించారు. స్థానిక సంస్థల్లో ఆర్థిక క్రమశిక్షణ, పారదర్శకత పెంచేందుకు కృషి చేయాలని కలెక్టర్ ఆమెకు సూచించారు. నూతన పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని కలెక్టర్ నాగరాణి సూచించారు. కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశంలో ఆమె మాట్లాడారు. పరిశ్రమల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్న వారికి త్వరితగతిన అనుమతులు ఇవ్వడంతో పాటు మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. రుణాల మంజూరులో జాప్యం లేకుండా చూడాలని ఆదేశించారు. పలువురు పెట్టుబడిదారులతో ముఖాముఖి మాట్లాడారు. పరిశ్రమల ప్రగతిపై సమీక్ష జరిపి అధికారులకు పలు సూచనలు చేశారు. వెట్టి చాకిరీ, మానవ అక్రమ రవాణా నిర్మూలనకు కృషి చేయాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. ప్రపంచ మానవ అక్రమ రవాణా నిరోధక దినోత్సవ గోడపత్రాన్ని ఆమె కలెక్టరేట్లో ఆవిష్కరించారు. ఉపాధి పేరిట మానవ అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతుందని, దీనిపై ఉక్కుపాదం మోపాలని ఏలూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ శ్రీదేవి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా స్థానిక న్యాయస్థానం ప్రాంగణంలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవన్లో గురువారం అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అక్రమ రవాణాను అడ్డుకునేందుకు, ప్రజల మద్దతు కూడగట్టుకునేందుకు ఏటా ఈ దినోత్సవం జరుపుకుంటున్నట్లు తెలిపారు. ఈ క్రతువులో ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు స్వచ్ఛంద సంస్థలు, ప్రతినిధులు, బాధ్యతాయుతమైన పౌరులు భాగస్వాములు కావాలని కోరారు. విద్యార్థులు తమ హక్కులను తెలుసుకోవడమే కాకుండా ఇతరుల గౌరవాన్ని కాపాడే బాధ్యతను కూడా గుర్తించాల్సిన అవసరం ఉందని నూజివీడు మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ అనూష తెలిపారు. గురువారం IIIT క్యాంపస్లో మహిళల భద్రత, పోక్సో చట్టం తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. న్యాయమూర్తి మాట్లాడుతూ విద్యా సంస్థల్లో లైంగిక వేధింపుల నివారణకు ఉన్న చట్టాలను వివరించారు. సైబర్ భద్రత, ఆన్లైన్ మోసాలు, వేధింపుల నుంచి రక్షణ, చట్టపరమైన పరిహార మార్గాలు, ఫిర్యాదు నమోదు విధానం, బాధితులకు అందుబాటులో ఉన్న సహాయక వ్యవస్థల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భీమవరం మున్సిపల్ సహాయ కమిషనర్ ఏ రాంబాబు అన్నారు. పురపాలక సంఘ ఆధ్వర్యంలో మాస్కులను పురపాలక ఉద్యోగులతో పాటు పలు కూడళ్లలో గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రద్దీ ప్రాంతాలు, జాతరలు, ఆసుపత్రుల దగ్గర స్వీయ రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.

0: ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ విభాగం లేనందున భీమవరం పట్టణ పరిసర ప్రాంతాలకు చెందిన కిడ్నీ వ్యాధిగ్రస్తులు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తోంది. వారు ఇందుకోసం వారానికి 6,000 రూపాయలకు పైగా వెచ్చిస్తూ ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులు, జిల్లా సర్వోదయ మండలి కార్యదర్శి, మానవతా సేవా సంస్థ డైరెక్టర్ ఇందుకూరి ప్రసాదరాజు గురువారం విజ్ఞప్తి చేశారు. ఎవరైనా మానవ అక్రమ రవాణాకు ప్రయత్నిస్తే చట్టరీత్యా తీసుకునే కఠిన చర్యలకు బాధ్యులవుతారని భీమవరం సివిల్ జడ్జి ఎం సుధారాణి అన్నారు. మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం పెద అమీరం సచివాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు. చిన్న పిల్లలను అపహరించి వేరే చోటికి అక్రమంగా తరలించడంతో పాటు ఆడపిల్లలను వ్యభిచార కూపంలోకి, చిన్నపిల్లలైతే అవయవాలు తీసి బలవంతంగా వారితో భిక్షాటన చేయిస్తున్నారని తెలిపారు. పిల్లలకు టోల్ ఫ్రీ నంబర్లు 1098112 తల్లిదండ్రులు అవగాహన కల్పించాలని అన్నారు. మహదేవపట్నం గ్రామంలో ఘన వ్యర్థాల నిర్వహణ షెడ్డుని భీమవరం ఇన్ఛార్జ్ డీఎల్పీఓ వై దోసిరెడ్డి గురువారం పరిశీలించారు. గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారి జేవిటీ నాయుడుతో ఆయన మాట్లాడారు. వర్మి కంపోస్ట్ తయారీ విక్రయాల తీరుపై ఆరా తీశారు. గ్రామంలో వర్షాల నేపథ్యంలో పారిశుధ్య నిర్వహణ మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పంచాయతీ సిబ్బందికి పలు సూచనలు చేశారు. లాభసాటి వ్యవసాయానికి భూసార పరీక్షలు అవసరమని తడపిలగూడెం భూసార పరీక్షా కేంద్రం ఏడీ ఏవీఎస్ రంగారావు తెలిపారు. గురువారం ఆకువీడు బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆరోగ్యవంతమైన నేలలో లాభసాటి వ్యవసాయానికి భూసార పరీక్షలు అవసరమని సూచించారు. రైతులు తమ పొలంలోని మట్టిని ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి పరీక్ష చేయించుకోవాలని అన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలకు నష్టం జరిగితే రక్షణగా నిలిచే పంటల భీమా అవకాశాన్ని రైతులు అందుకోవడంలో చాలా దూరంగా ఉన్నారు. భీమా చెల్లింపులు నత్తనడుకున కొనసాగుతున్నాయి. గతేడాది లక్ష్యాన్ని చేరుకోగలరా అనే సందేహాలు నెలకొంటున్నాయి. జిల్లాలో గత ఏడాది 1,09,026 మంది రైతులు చెల్లించారు. ఈ ఏడాది సార్వాలో ఇప్పటివరకు 27,780 మంది రైతులు రుణాలు పొందినవారు. 815 మంది సొంతంగా భీమా చెల్లింపులు చేశారు. ఆగస్టు నెల 15వ తేదీలోపు భీమా చెల్లింపు గడువు ముగుస్తుంది. అంటే మిగిలిన 16 రోజుల్లో గత ఏడాది లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉంది. జిల్లాలో సార్వా సాగు 2,21,000 ఎకరాల్లో సాగుతూ ఉంది. ఇప్పటికీ 1,60,000 ఎకరాల్లో నాట్లు పడ్డాయి. మిగిలిన నాట్లు వారం రోజుల్లో పడే అవకాశం ఉంది. అందువల్ల నాట్లు పూర్తయ్యేసరికి భీమా చెల్లింపు జరిగితే ముంపు వాటిల్లితే నష్టాన్ని పంటల భీమా ద్వారా భర్తీ చేసుకోవచ్చు. పంటల భీమా ఎకరానికి 210 రూపాయలు చెల్లిస్తే 42,000 వరకు నష్టపరిహారం పొందవచ్చని వ్యవసాయ శాఖ విస్తృత ప్రచారం చేస్తోంది. మహిళా సంఘాల్లో ఇక ఆర్థిక అవకతవకలకు అవకాశం లేకుండా సభ్యులు నేరుగా తమ సెల్ఫోన్లోనే రుణం వివరాలు తెలుసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం మ్యాప్మా ద్వారా మైరా మ్యాప్మా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రియల్ టైమ్ అసిస్టెంట్ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆగస్టు నెలాఖరులోగా జిల్లాలోని మహిళా సంఘ సభ్యులకు యాప్ అందుబాటులోకి తీసుకురానుంది. మహిళా సంఘ సభ్యులకు మన డబ్బు మన లెక్కలు పేరిట సభ్యులకు అవగాహన కల్పిస్తూ ఉన్నారు. గ్రూప్ సభ్యులకు సంబంధించిన వివరాలను ఆన్లైన్ చేసే ప్రక్రియను, మొబైల్ బుక్ కీపింగ్ యాప్ ద్వారా సభ్యుల వివరాలు, పొదుపు, రుణం ఎంత చెల్లించింది అనే వివరాలను నమోదు చేశారు. జిల్లాలో సుమారు 6 మున్సిపాలిటీల్లో కలిపి 9,000 మంది సభ్యులు ఉండగా వారి వివరాలు నమోదయ్యాయి. ఎందరో ప్రయాణికులు ప్రతిరోజు వారి గమ్యాలకు చేరడానికి రైలు ప్రయాణాన్ని ఎక్కువగా ఎంచుకుంటారు. అలాంటి రైల్వే శాఖను 2 పోలీస్ శాఖలు ఎప్పుడూ నిఘాతో కాపాడుతూ ఉంటాయి. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఈ శాఖ రైలు భద్రతకు, రైల్వే స్టేషన్లలో నిఘాకు ఉపయోగపడుతుంది. మరో శాఖ గవర్నమెంట్ రైల్వే పోలీస్. ఈ శాఖ ఎవరైనా రైలు కింద పడినా, ఆత్మహత్య చేసుకున్నా, రైలు నుంచి జారిపడినా రైళ్లు రైల్వే స్టేషన్లో దొంగతనాల నివారణకు ఈ శాఖ పనిచేస్తుంది. జీఆర్పీని ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పోలీసులను ఎంపిక చేస్తారు. దీంతో గవర్నమెంట్ రైల్వే పోలీసు నిరంతర నిఘాలు ఉంటూ ఉంటుంది. ఏ సమయంలో ఏం జరిగినా ముందుగా గవర్నమెంట్ పోలీసులు అక్కడికి చేరుకుని ఆయా సమస్యలను పరిష్కరిస్తారు. అలాగే దొంగతనాలు జరిగితే కేసులు నమోదు చేసి దొంగలను పట్టుకుని బాధితులకు బంగారు నగదు అప్పగిస్తూ ఉంటారు. అలాంటి గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్లకు సిబ్బంది కొరత వేధిస్తోంది. జిల్లాలో ఉన్న భీమవరం తాడబిలగూడెం రైల్వే స్టేషన్లో పూర్తిగా సిబ్బంది కొరతతో పనిచేస్తున్నట్లు చెబుతున్నారు. భీమవరం గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ ఉంది. అటు నర్సాపురం, కైకలూరు, తణుకు, వేలువెన్ను వరకు విస్తరించి ఉంది. ఈ పరిధిలో నర్సాపురం, తణుకులో అవుట్ పోస్టులు కూడా ఉన్నాయి. కానీ సిబ్బంది మాత్రం లేరు. మొత్తం 27 మంది సిబ్బంది అవసరం కాగా 4 మాత్రమే ప్రస్తుతం విధులు నిర్వహిస్తూ ఉన్నారు. ఏదైనా దొంగతనాలు జరిగినా, ప్రమాదాలు, ఆత్మహత్యలు జరిగినా వెంటనే స్పందించి పోలీసులు అక్కడికి చేరుకోవాలి. కానీ కావలసిన సిబ్బంది లేకపోవడంతో ఆయా స్టేషన్ అధికారులు తలలు పట్టుకుంటూ ఉన్నారు. ఈ ఏడాదిలో 4 సిబ్బంది బదిలీ కాగా 1 మాత్రమే విధుల్లో చేరారు. సెప్టెంబర్ నెలలో పూర్తి స్థాయి సిబ్బంది అందుబాటులోకి వస్తారని అధికారులు చెబుతూ ఉన్నారు. ఈనాటి టైమ్లైన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే టైమ్లైన్ కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజీ గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
2: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

గుడ్ ఆఫ్టర్నూన్ లిజనర్స్, వెల్కమ్ టు సిల్వర్ స్క్రీన్. ఇవాళ మన సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో అల్లు రామరింగయ్య గారి గురించి తెలుసుకుందాం. తెలుగు చలనచిత్ర జగత్తులో తనదైన ప్రత్యేక యాసతో, విలక్షణమైన అభినయంతో మూడు తరాల సినీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన మహోన్నత హాస్య నటుడు, నిర్మాత, హాస్య బ్రహ్మ, స్వాతంత్ర సమయోధుడిగా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించడం నుండి హోమియోపతి వైద్యుడిగా సేవలు అందిస్తూ నాటక రంగానికి ఊపిరి పోసిన ఆయన ప్రయాణం అత్యంత స్ఫూర్తిదాయకమైనది. వెండి తెరకు పరిచయమైన తొలి రోజుల్లోనే తన అద్భుతమైన హాస్య చతురతతో, విలక్షణమైన హావభావాలతో హాస్యానికి నిర్వచనం అయిన మన పద్మశ్రీ అల్లు రామలింగయ్య గారి సినీ ప్రస్థానం ఈనాటి సిల్వర్ స్క్రీన్లో తెలుసుకుందాం. పద్మశ్రీ అల్లు రామలింగయ్య గారు 1000కి పైగా చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రల్లో పోషించి నాటి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కాలం నుండి నేటి తరం కథానాయకుల వరకు ప్రతి ఒక్కరితో పోటీపడి మరీ నటించి నవ్వులు పూదోటలను పూయించారు. హాస్య నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా విజయవంతమైన చిత్రాలను అందించి అటు అల్లు కుటుంబానికి, ఇటు మెగా కుటుంబానికి బలమైన సినీ మూలస్తంభంగా నిలిచారు. చిత్రసీమకు ఆయన అందించిన అమోఘమైన సేవలకు గాను భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించడం తెలుగు చిత్రసీమకే లభించిన గొప్ప గౌరవం. తన నటనతో ప్రతి ఇంట్లో ఒకరిగా కలిసిపోయి హాస్యానికి సరికొత్త అర్థాన్ని చెప్పిన అల్లు రామలింగయ్య గారి మధుర జ్ఞాపకాలు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ అమరం. 1922 అక్టోబర్ 1వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు పట్టణంలో అల్లు రామలింగయ్య గారు జన్మించారు. వారి తాతగారైన అల్లు సుబ్బారాయుడు గారి హయాంలో ఆ కుటుంబానికి అపారమైన ఆస్తులు ఉండేవి. అయితే ఆయనకున్న గొప్ప దానగుణం వల్ల ఆ ఆస్తులన్నీ కరిగిపోయాయి. ఆ తర్వాత వారి కుమారుడు అల్లు వెంకయ్య గారు ఎంతో కష్టపడి వ్యవసాయం చేస్తూ కష్టపడి మళ్లీ ఆ కుటుంబాన్ని నిలబెట్టారు. వెంకయ్య గారు సత్యమ్మ దంపతులకు నరసయ్యమూర్తి, నారాయణమూర్తి, చంటి రామలింగయ్య, కృష్ణారావు, సూర్యనారాయణ, సత్యవతి అని మొత్తం 7 సంతానం. పాలకొల్లు గ్రామంలో కొలువైన ప్రసిద్ధి పుణ్యక్షేత్రం క్షీరరామలింగేశ్వర స్వామి వారి ఆశీస్సులకు గుర్తుగా తమ కుమారుడికి ఆ స్వామివారి పేరైన రామలింగయ్య అనే నామకరణం చేసుకున్నారు. పాలకొల్లు క్షీరరామలింగేశ్వర స్వామి నివాసంలో పుట్టిన ఆ బాలుడే కాలక్రమేణా తెలుగు సినీ జగత్తులో తరగని నవ్వుల పండ పండించిన హాస్య శంఖారావంగా మారడం విశేషం. చిన్నతనంలో రామలింగయ్య గారికి చదువు పెద్దగా అబ్బలేదు. తన సహచరులతో కలిసి సరదాగా తిరుగుతూ ఇతరులను అనుకరిస్తూ నవ్వించడం ఆయనకు అలవాటుగా ఉండేది. ఈ క్రమంలో ఆయనకు నాటకాల్లో నటించాలనే ఉత్సాహం తీవ్రంగా పెరిగింది. ఊళ్ళోకి ఏ నాటకాల కంపెనీ వచ్చినా వారి వెంటే తిరుగుతూ వాళ్లతో స్నేహం చేస్తూ ఏదైనా చిన్న వేషం ఇవ్వమని కోరడం నిత్యకృత్యంగా మార్చుకున్నారు. ఎట్టకేలకి భక్త ప్రహ్లాద నాటకంలో బృహస్పతి వేషం వేసే అవకాశం వచ్చింది. అయితే ఆ అవకాశం కోసం ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఏకంగా 3 రూపాయలు ఎదురిచ్చి మరీ ఆ వేషం వేశారు. నాటక అనుభవం పెద్దగా లేకపోయినా తనకున్న కొద్దిపాటి నటనావగాహనతో ఆ పాత్రను ఎంతో అద్భుతంగా మెప్పించారు. ఆ తర్వాత నాటకాల పిచ్చితో ఇంట్లోంచి బియ్యం దొంగతనం చేసి వాటిని అమ్మిన డబ్బులను నాటకాల కాంట్రాక్టర్కి ఇచ్చి మరీ వేషాలు వేసేవారు. అలా మొదలైంది అల్లు వారి నటన జీవితం. కేవలం నాటకాలకే పరిమితం కాకుండా తన సామాజిక బాధ్యతను కూడా ఆయన గుర్తించారు. మహాత్మా గాంధీజీ పిలుపునందుకొని స్వాతంత్ర సంగ్రామంలో భాగంగా క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొని జైలు శిక్ష కూడా అనుభవించారు. ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే జైలులో ఉన్న సమయంలో కూడా తోటి ఖైదీలను పోగు చేసుకొని అక్కడ కూడా నాటకాలు వేస్తూ వినోదాన్ని పంచేవారు. మరొక వైపు సమాజంలో వేళ్ళూనుకున్న అంటరానితనంపై సమరభేరి మోగించి సామాజిక సంస్కర్తగా కూడా తన గొప్ప మనసు చాటుకున్నారు. రంగస్థలంపై అల్లు రామలింగయ్య గారి అద్భుతమైన అభినయాన్ని, నాటకాలను చూసిన ప్రముఖ దర్శకుడు గరికపాటి రాజారావు గారు తెలుగు చిత్రసీమకు ఆయన్ని పరిచయం చేశారు. పుట్టిల్లు చిత్రంలో కూడు గుడ్డ శాస్త్రి తరహా ప్రత్యేకమైన పాత్రలో అల్లు రామలింగయ్య గారి వెండితెర ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత ప్రసిద్ధ నిర్మాత దర్శకుడు హెచ్ఎం రెడ్డి గారి దర్శకత్వంలో వచ్చిన వద్దంటే డబ్బు చిత్రంలో మంచి అవకాశం వరించింది.

అయితే పుట్టిల్లు సినిమా నిర్మాణ సమయంలోనే ఆయన తన భార్య నలుగురు పిల్లలతో కలిసి మద్రాసుకు మకాం మార్చారు. ఆ ఆరంభ రోజుల్లోనే కుటుంబాన్ని పోషించడానికి ఆయన పడిన కష్టాలు, ఎదుర్కొన్న అవస్థలు వర్ణాతీతం. ఒకవైపు సినీ అవకాశాల కోసం తిరుగుతూనే మరొకవైపు హోమియోపతి వైద్యం నేర్చుకొని ఏమాత్రం తీరిక దొరికినా పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించేవారు. ప్రారంభంలోనే ఎన్నో కష్టాలు, అవాంతరాలు ఎదురైనా సరే మొక్కవోని ధైర్యంతో, పట్టుదలతో చిత్రసీమలో నిలదొక్కున్నారు. కేవలం నవ్వులు పూయించే హాస్య పాత్రలకే పరిమితం కాకుండా తనదైన విలక్షణమైన యాసతో కామెడీ విలనిజాన్ని కూడా పండించి ప్రేక్షకులను మెప్పించారు. అల్లు రామలింగయ్య గారు నటించిన వందలాది చిత్రాలలో దొంగరాముడు, మాయాబజార్, మూగ మనసులు, అందాల రాముడు, ముత్యాల ముగ్గు, మనవారి పాండవులు, శంకరాభరణం వంటి చిత్రాలు తెలుగు సినీ చరిత్రలోనే ఆనిముత్యాలుగా నిలిచిపోయాయి. తెలుగు చిత్రసీమలో 1000కి పైగా చిత్రాల్లో నటించి తన ప్రత్యేకమైన ముక్కు స్వరంతో, విలక్షణమైన మేనరిజమ్స్తో ప్రేక్షకులను అలరించిన అల్లు రామలింగయ్య గారి కెరీర్లోనే నిలిచిపోయిన కొన్ని ప్రతిష్టాత్మక చిత్రాలు, ఆ పాత్రల విశేషాల గురించి తెలుసుకుందాం. ఓకే లిజనర్స్, మరి విన్నారు కదండి మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం బ్యూటిఫుల్ సాంగ్.

0: డాడు వస్తావా అడిగింది ఇస్తావా.
1: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య,
2: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు

0: Hospital Building, JP Road, Bhimavaram.
1: Dr. Sanjeev Homeo Care. Germany, Switzerland and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital. Mana Dr. Sanjeev Homeo Care. Dr. Satya Sanjeev Chikam, MD Homeo. Infertility, piles, fissure, kidney lo rallu, stree lalo, fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gas. అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడు దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
3: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
2: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.
4: వెల్కమ్ బ్యాక్ టు సిల్వర్ స్క్రీన్. తెలుగు సినీ చరిత్రలోనే మహోన్నత క్లాసిక్ అయిన మాయాబజార్ చిత్రంలో వంగర వెంకట సుబ్బయ్య గారితో కలిసి శర్మశాస్త్రి ద్వయంలో శర్మగా అల్లు రామలింగయ్య గారు పండించిన హాస్యం అమరమైనది. లక్ష్మణ కుమారి అనుచరులుగా జియా అంటూ వారు చేసే హంగామా, పింగళి వారి సంభాషణలు, ఆయన పలికించిన తీరు ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేరు. బాపు రమణుల అద్భుత సృష్టి అయిన ముత్యాల ముగ్గు చిత్రంలో అల్లు రామలింగయ్య గారు పోషించిన పాత్ర ఒక సంచలనం. ఈ సినిమాలో కోతి కరిచిన తర్వాత ఆయన భయపడుతూ కోతి చేష్టలను అనుకరిస్తూ చేసే ఆంగిక అభినయం హాస్య నటనకు ఒక పాఠ్యపుస్తకం లాంటిది. తాళము వేసి తిని గొల్లెము మరిచి తిని అంటూ యమలోకంలో సీనియర్ ఎన్టీఆర్ గారి ముందు చిత్రగుప్తుడిగా అల్లు రామలింగయ్య గారు పండించిన హాస్యం థియేటర్లను నవ్వుల సముద్రంలో ముంచెత్తింది. ఈ చిత్రంలో రామ్ గోపాలరావు గారితో కలిసి ఆయన చేసిన విలక్షణమైన కామెడీ విలనిజం చిరస్మరణీయం. కళా తపస్వి కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన ఈ సంగీత దృశ్య కావ్యంలో అల్లు రామలింగయ్య గారు కేవలం హాస్యానికే పరిమితం కాకుండా అత్యంత ప్రతిష్టాత్మకమైన క్యారెక్టర్ రోల్ పోషించారు. దొరుకున ఇటువంటి సేవ పాట ముందు ఆయన ఇచ్చే ఉపన్యాసం ఆధునిక సంగీత ధోరణులపై వ్యాఖ్యానిస్తూ శంకరశాస్త్రి గొప్పతనాన్ని చాటే సన్నివేశాల్లో ఆయన అభినయం చూస్తే నటుడిగా ఆయనలోని పరిపూర్ణత ఏ పాటిదో అర్థమవుతుంది. విలనిజంలో కూడా హాస్యాన్ని జోడించి కామెడీ విలనిజం అనే సరికొత్త పందాను సృష్టించడంలో ఆయన దిట్ట. రామగోపాలరావు, నాగభూషణం వంటి దిగ్గజాలతో కలిసి అనేక చిత్రాల్లో గ్రామ సర్పంచ్, మనసబ్బు, పిసినారి కాంట్రాక్టర్ తరహా పాత్రల్లో నవ్విస్తూనే ప్రతినాయకత్వం పండించి బేష్ అనిపించుకున్నారు. అక్కినేని నాగేశ్వరరావు గారి క్లాసిక్ దొంగరాముడు చిత్రంలో అల్లు రామలింగయ్య గారు పోషించిన పిసినారి షావుకారు పాత్ర ఆయన ఆరంభ కెరీర్కే ఒక పెద్ద మలుపు. 60 రూపాయల కోసం పడే తాపత్రయం, డబ్బుల విషయంలో చూపించే పిసినారితనం ద్వారా ఆయన పండించిన హాస్యం ప్రేక్షకులకు విపరీతంగా ఆకట్టుకుంది. బాపు రమణల కలయికలో వచ్చిన ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు ఆత్రేయ గారులతో కలిసి అల్లు రామలింగయ్య గారు చేసే ప్రహసనం అంతా ఇంతా కాదు. గోదావరి పడవ ప్రయాణంలో సాగే సన్నివేశాల్లో ఆయన పండించిన టైమింగ్, అమాయకత్వంతో కూడిన హాస్యం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సూపర్ స్టార్ కృష్ణ, సీనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన ఈ భారీ మల్టీస్టార్టర్ చిత్రంలో అల్లు రామలింగయ్య గారి పాత్ర నవ్వులు పువ్వులు పూయించింది. బ్రహ్మానందం గారి కంటే ముందే తెలుగు తెరపై ఒక విలక్షణమైన విలన్ కామెడీ అనుచరుడిగా ఆయన చూపించిన అభినయం థియేటర్లలో ఈలలు వేయించింది. కె విశ్వనాథ్ గారి శుభలేఖ చిత్రంలో కట్నాల కోసం కక్కుర్తిపడే ధనపిశాచి పాత్రలో అల్లు రామలింగయ్య గారు జీవించారు. కట్నం అనే సామాజిక రుగ్మతను ఎండగడుతూ తనదైన హాస్య చిత్రతతో ఆ పాత్ర ద్వారా సమాజానికి ఒక గొప్ప సందేశాన్ని అందించారు. తన అల్లుడు మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి నటించిన విజేత చిత్రంలో వెంకటరామయ్య పాత్రలో ఆయన కనుబరిచిన నటన కుటుంబ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. చిరంజీవి గారి కాంబినేషన్లో వచ్చే సన్నివేశాల్లో ఆత్మీయతతో పాటు వినోదాన్ని సమపాళ్లు పండించారు. తెలుగు సినీ చరిత్రలోనే ఒక అత్యంత అరుదైన అనుబంధం హాస్య బ్రహ్మ అల్లు రామలింగయ్య గారు మరియు మెగాస్టార్ చిరంజీవి మధ్య ఉన్న బంధం. K కేవలం మామా అల్లుల బంధానికే పరిమితం కాకుండా ఒకరిపై ఒకరికి ఉన్న పరస్పర గౌరవం, వృత్తి పట్ల ఉన్న నిష్ఠ వీరి కలయికను తెలుగు చిత్రసీమలో సరికొత్త అధ్యాయంగా మార్చింది. 1980లో అల్లు రామలింగయ్య గారి కుమార్తె సురేఖని చిరంజీవి గారి వివాహం

0: ఆడటంతో వీరి అనుబంధం కుటుంబ పరంగా బలపడింది. అంతటి సీనియర్ నటుడు, వందలాది చిత్రాల్లో నటించిన దిగ్గజమైన అల్లు రామలింగయ్య గారు ఎదుగుతున్న నటుడైన చిరంజీవిలోని ప్రతిభను, క్రమశిక్షణను, కష్టపడే తత్వాన్ని తొలి రోజుల్లోనే గుర్తించి ఎంతో ప్రోత్సహించారు. ఇక వెండితెరపై వీళ్ళిద్దరి కాంబినేషన్ ఒక సంచలనం. విజేత, పసివాడి ప్రాణం, యముడికి మొగుడు, రౌడీ అల్లుడు, బిగ్ బాస్, ఆపద్ బాంధవుడు వంటి అనేక చిత్రాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. తెరపై వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాల్లో వినోదం, ఆత్మీయత పోటీ పడేవి. చిరంజీవి గారు తన మామగారైన అల్లు రామలింగయ్య గారిని ఒక నటుడిగానే కాక తన ఇంట్లోని మార్గదర్శకుడిగా, పితృసమానుడిగా ఎంతో గౌరవించేవారు. అల్లు రామలింగయ్య గారు కూడా చిరంజీవిని ఎదుగుదలను, సినీ సామ్రాజ్యాన్ని ఏలిన తీరును చూసి ఎంతగానో గర్వపడేవారు. అల్లు మరియు మెగా కుటుంబాలను ఒకే తాటిపైకి తెచ్చి నేడు టాలీవుడ్లో అతిపెద్ద సినీ వృక్షానికి పునాది వేసిన అద్భుతమైన బంధం వీరిది. తెలుగు సినీ రంగాన సుమారు 1030 చిత్రాల్లో వివిధ రకాల కామెడీ, విలనీ మరియు వైవిధ్యమైన క్యారెక్టర్ పాత్రలు పోషించి తనదైన శైలిలో ముద్ర వేసిన ఏకైక నటుడు, హాస్య బ్రహ్మ అల్లు రామలింగయ్య గారైతే, ఆయనకు జీవితంలో ఒక చిన్న సెంటిమెంట్ మరియు కోరిక ఉండేది. ఏకంగా 1116 చిత్రాల్లో నటించి ఒక విశిష్టమైన మైలురాయిని చేరుకోవాలని భావించారు. కానీ ఆ కోరిక తీరకుండానే కాలం ఆయనను మనకు దూరం చేసింది. ఆయన సుదీర్ఘ నట జీవితంలో ఎన్నో పాటలు పాడినప్పటికీ గానగంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మ గారి గలం, అల్లు రామలింగయ్య గారి గొంతుకు ఆయన ఆంగిక అభినయానికి ఎంతగానో అతికినట్లు సరిపోయేది. ముఖ్యంగా మనుషులంతా ఒక్కటే చిత్రంలో రమాప్రభా గారితో కలిసి అల్లు రామలింగయ్య గారు చేసిన ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా పాట ఆ రోజుల్లో ఒక పెద్ద సంచలనం. ఎస్పి బాలు గారు తన స్వరంలో అల్లు రామలింగయ్య గారి స్వరాన్ని, హాస్య శైలిని ప్రతిబింబిస్తూ పాడిన తీరు, దానికి తగ్గట్టుగా వెండితెరపై అల్లు రామలింగయ్య గారు ఇచ్చిన హాస్య అభినయం థియేటర్లలో నవ్వుల పూదోటను పూయించాయి. బాలుగారి గలం, అల్లు వారి అభినయం కలిసి తెలుగు శ్రోతలకు అందించిన మధుర గీతాలు ఎప్పటికీ చిరస్మరణీయమే. ఓకే లిజనర్స్, మరి విన్నారు కదండి, మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం బ్యూటిఫుల్ సాంగ్.
1: Hey, lovely girls.

0: Certainly.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867-4258.
3: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है.
4: భారత ప్రధానమంత్రి భారతదేశంలో ప్రారంభించిన సౌర విప్లవం, దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది. భారతదేశంలో 1 కోటిగా 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లు పెట్టబడ్డాయి. మీరు కూడా ఈ శక్తి విప్లవంలో భాగమవ్వండి. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.
5: వెల్కమ్ బ్యాక్ టు సిల్వర్ స్క్రీన్. తెలుగు సినీ రంగాన కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా విజన్ ఉన్న దిగ్గజంగా అల్లు రామలింగయ్య గారు సాధించిన విజయాలు అపూర్వమైనవి. నేడు టాలీవుడ్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన నిర్మాణ సంస్థగా వెలుగొందుతున్న గీతా ఆర్ట్స్ బ్యానర్ను నెలకొల్పింది మన అల్లు రామలింగయ్య గారే. ఈ పతాకంపై ఆయన ఆరంభంతో బంట్రోద్ భార్య, దేవుడే దిగివస్తే, బంగారు పతకం వంటి వైవిధ్యమైన చిత్రాలను నిర్మించి నిర్మాతగా తన అభిరుచిని చాటుకున్నారు. ఆ తర్వాత 90ల కాలంలో డబ్బు భలే జబ్బు చిత్రంతో మళ్లీ నిర్మాణ రంగంలో తన ప్రత్యేకతను చాటుకున్నారు. మరో విశేషమేమిటంటే నాటి స్వర్ణయుగానికి చెందిన రేలంగి, రమణారెడ్డి, పద్మనాభం, రాజబాబు వంటి హాస్య దిగ్గజాల కాలం నుండి మొదలై ఆ తర్వాతి తరం హాస్యనటులు సుత్తివేలు, వీరభద్రరావు, కోటి శ్రీనివాసరావు, లక్ష్మీపతి, బ్రహ్మానందం, బాబుమోహన్, ఆలి, తనకెళ్లబరణి వరకు తరాలు మారిన ప్రతి తరం కామిక్ టైమింగ్కి అనుగుణంగా మారిపోతూ సుదీర్ఘంగా కొనసాగిన ఏకైక హాస్యనటుడు అల్లు రామలింగయ్య గారు మాత్రమే. అంతేకాదు, తన విలక్షణమైన ముక్కు స్వరంతో ఆయన పలికించిన ఆమ్యామ్య, అప్పుమప్పుం వంటి ఊత పదాలు ఆ రోజుల్లో పల్లె నుండి పట్నం వరకు ప్రజాదరణ పొంది నవ్వుల శబ్దాలుగా మారడం ఆయన సృజనాత్మకతకు నిదర్శనం. 50 ఏళ్ల పాటు తన నటనతో నవ్వుతూ యావత్ తెలుగు ప్రజానీకాన్ని నవ్విస్తూ అలరించిన అల్లు రామలింగయ్య గారిని వరించిన సన్మానాలు, గౌరవాలు, అవార్డులు అసంఖ్యాకమైనవి. భారత ప్రభుత్వం ఆయన హాస్య సేవలకు గుర్తింపుగా 1990లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. హాస్యనటుడు రేలంగి గారి తర్వాత పద్మశ్రీ అవార్డు అందుకున్న ఏకైక హాస్య దిగ్గజం అల్లు రామలింగయ్య గారే. ఆ తర్వాత 2001వ సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనకు చిత్రసీమలోనే అత్యున్నతమైన రఘుపతి వెంకయ్య అవార్డును ఇచ్చి గౌరవించింది. ఆయన జన్మించిన పాలకొల్లు పట్టణంలో ఆయన కాంస్య విగ్రహాన్ని కూడా నెలకొల్పారు. జీవితంలో ఒక మనిషికి దక్కే అతిపెద్ద సంతృప్తి కుటుంబ సభ్యుల ఉన్నది. తన కుమారుడు అల్లు అరవింద్ టాలీవుడ్లోనే అగ్రశ్రేణి నిర్మాతగా స్థిరపడటం, అల్లుడు చిరంజీవి మెగాస్టార్గా ఎదిగి సినీ సామ్రాజ్యాన్ని ఏలడం, మనవడు అల్లు అర్జున్ కథానాయకుడిగా తెరంగేట్రం చేసి ఐకాన్ స్టార్గా అడుగులు వేయటం

0: ఆయనకు జీవితంలో అపరిమితమైన ఆనందాన్ని, సంతృప్తిని ఇచ్చాయి. ఆయన నటించిన చివరి చిత్రం తేజ దర్శకత్వంలో వచ్చిన జై. అలనాటి హాస్య బ్రహ్మ అల్లు రామలింగయ్య గారు 2004 జూలై 31వ తేదీన తన 82వ ఏట కన్నుమూశారు. మరణించే నాటికి తెలుగు చిత్రసీమలో ఆయనది ఎవరూ భర్తీ చేయలేని ఒక ప్రత్యేక స్థానం. భౌతికంగా ఆయన మన మధ్య. ఆయన పండించిన హాస్యం మాత్రం చిరంజీవిగా తెలుగువారి గుండెల్లో ఎప్పటికీ అలరిస్తూనే ఉంటుంది. 2013లో భారత చలన చిత్ర పరిశ్రమ శతాబ్ద ఉత్సవాలు పూర్తి చేసుకున్న సందర్భంలో భారత ప్రభుత్వం విడుదల చేసిన 50 ప్రతిష్టాత్మక తపాలా బిల్లల్లో ఒక దానిని అల్లు రామలింగయ్య గారి జ్ఞాపకార్థం విడుదల చేసి అమరమైన నివాళిని అర్పించింది. రంగస్థలంపై బాల్యంలో మొదలైన నటనా తృప్తి నుండి క్విట్ ఇండియా ఉద్యమంలో జైలు శిక్ష అనుభవించిన దేశభక్తి వరకు, 15 వైద్యాన్ని అందించిన హోమియో డాక్టర్ నుండి తెలుగు సినీ జగత్తును ఏలిన హాస్య బ్రహ్మ వరకు, పద్మశ్రీ రఘుపతి వెంకయ్య అవార్డుల గ్రహీత అల్లు రామలింగయ్య గారి ప్రయాణం తరతరాలకు చెరగని స్ఫూర్తి ప్రదాత. సుమారు 1030కి పైగా చిత్రాల్లో తన విలక్షణమైన ముక్కు స్వరంతో, ఆమ్యామ్యా అప్పుం అప్పుం లాంటి సృజనాత్మక ఊతపదాలతో 3 తరాల తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన ఆ మహానటుడు భౌతికంగా మనకు దూరమై ఏళ్లు గడుస్తున్నా, ఆయన పండించిన హాస్యం మాత్రం అమరమై చిరస్మరణీయంగా నిలిచిపోయింది. జూలై 31న ఆయన వర్ధంతి సందర్భంగా మన సిల్వర్ స్క్రీన్ తరపున ఆ అమరనటుడి పవిత్ర స్మృతికి హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాం. ఓకే లిజనర్స్, మరి విన్నారు కదండి, మళ్ళీ రేపు ప్రసారమయ్యే సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంఘం సైనింగ్ ఆఫ్. నేను మీ అర్జే అక్షయ.
1: వెనెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు,
2: ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును.
1: ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును.
2: వివరాలకై సంప్రదించండి వెనెలా ఎంటర్ప్రైజెస్,
1: ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
3: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: శ్రోతలందరికీ ఆణిముత్యాల కార్యక్రమానికి స్వాగతం. ప్రతి శ్రోత మదిలో సినిమా పాటలకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. సినీ పాటల రచయితలు వారి సాహిత్యంతో పదాలను కొత్త పుంతలు తొక్కిస్తూ ఉంటే, సంగీత దర్శకులు వారి సృజనతో ఎప్పటికప్పుడు కొత్త కొత్త బాణీలతో సంగీతాన్ని కొత్త మలుపులు తిప్పుతూ ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు సాహిత్యంతో మేళవించిన సంగీత లోకం గురించి ఎంత అభివర్ణించినా తక్కువే అవుతుంది. మనసుకి హత్తుకునే పాటలు ఎన్నో ఉన్నాయి. నాటి పాటలు వింటూ ఉంటే ఎప్పటికీ శ్రోతల మదిలో నిలిచిపోయే ఉంటాయి. ఆ పాటలు వారికి ఎప్పుడూ దూరం కావు అని ప్రతి ఒక్కరికి అనిపిస్తూ ఉంటుంది. మరి అలాంటి పాటలు మీకు అందించే కార్యక్రమం మన రేడియో విష్ణు 90.4 ప్రసారం చేసే ఆణిముత్యాలు కార్యక్రమం. మరి ఈనాటి ఆణిముత్యాలు కార్యక్రమంలో ముందుగా జంధ్యాల రచన దర్శకం.

దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు, జయప్రద ముఖ్య పాత్రల్లో నటించి 1983లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం అమరజీవి. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన మల్లెపూల మారాణికి బంతిపూల పారాణి పాటి వింటారు. సాహిత్యం వేటూరి సుందరామూర్తి అందించగా సంగీతం చక్రవర్తి అందించారు. మరి పాట విందామా?

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి

0: ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబూ దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజిలీ యోజన. ఒక్కొక్కరిగా అందరికి కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
0: అమర్జీవి చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు చేసిన మల్లెపూల మారాణికి పాట విన్నారు కదా. ఇప్పుడు ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు రాజా సులోచన ముఖ్య తారాగణంగా 1961 విడుదలైన చిత్రం ఇద్దరు మిత్రులు. ఈ చిత్రం నుంచి మీరు వినబోయే పాట ఖుషీ ఖుషీగా నవ్వుతూ. దాశరథి గీతానికి ఘంటసాల సుశీల నేపథ్యగానం అందించగా సాలూరి రాజేశ్వరరావు సంగీతం సమకూర్చారు. మరి పాట విందామా?

వినాయకా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్

0: ఎం స్వరూప్, ఎండి జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన, యూరాలజిస్ట్, యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్, ఎండి పీడియాట్రిక్స్,
0: డాక్టర్ ఎస్ పూర్ణచంద్, ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
2: డాక్టర్ పి ప్రవీణ్, ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్, ఎంబీబీఎస్ డిఎన్బి, ఎంఎస్ న్యూరో సర్జరీ, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఎంపీహెచ్ సర్జికల్ ఆంకాలజీ, ఎఫ్ఐ, ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్,
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
4: బాబు, నిన్న నా మేనల్లుడింటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు, అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంతొచ్చిందో తెలుసా? 0. నేను అడిగితే మేనల్లుడు అన్నాడు,
5: బాబాయ్, అంతా పైవాడిదయ్యా.
4: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేను అనుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి, పిఎం సూర్యఘర్ .gov.in.
6: ఇద్దరు మిత్రులు చిత్రం నుంచి సుశీల ఘంటసాల ఆలపించిన పాట విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు టి సుబ్బిరామిరెడ్డి నిర్మాణంలో రాజా చంద్ర దర్శకత్వంలో శోభన్ బాబు, విజయశాంతి ముఖ్య పాత్రల్లో 1986 తెరకెక్కిన చిత్రం జీవన పోరాటం. ఈ చిత్రం నుంచి కెజె యేజ్దాస్ గానం చేసిన మరిచిపో నేస్తమా పాట వింటారు. చక్రవర్తి సంగీతం సమకూర్చగా వేటూరి గీతరచన చేశారు. మరి ఈ పాట మా శ్రోతల కోసం.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.
1: జీవన పోరాటం చిత్తూరు నుంచి కేజే యేసుదాస్ పాడిన మరచిపో నేస్తమా పాట విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు 1979లో కళ్యాణ్ రామన్ గా తీసిన తమిళ చిత్రాన్ని తెలుగులో కళ్యాణ రాముడిగా అనువదించబడింది. రంగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేయగా శ్రీదేవి, కమల్ హాసన్ సరసన నటించారు. ఈ చిత్రం నుంచి మీరు వినబోయే పాట నేనే నీకు ప్రాణం. గీతరచన రాజశ్రీ, సంగీతం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సంగీతం ఇళయరాజా. మరి ఈ పాట విన్నావా?

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666. కళ్యాణరాముడు చిత్రం నుంచి ఒక మంచి పాట విన్నారు కదా. ఇప్పుడు పి చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వంలో శోభన్ బాబు, శారద, కృష్ణకుమారి ముఖ్య తారాగణంగా 1972 విడుదలైన చిత్రం మానవుడు దానవుడు. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలు గానం చేసిన సి నారాయణ రెడ్డి గీతం అణువు అణువున వెలిసిన దేవ పాట వింటారు. సంగీతం అశ్వత్థామా.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. మీ పాస్వర్డ్ 1234 లేదా పాస్వర్డ్ అని ఉందా? అయితే మీరు దొంగలకు దారి చూపిస్తున్నట్టే. బలమైన పాస్వర్డ్ని సెట్ చేసుకోండి.

హాయ్ హలో లిసనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వెల్కమ్ టు మహిళ లిసనర్స్. ఆమె జీవితం ఓ యుద్ధమేనండి. మరి విధి, అనారోగ్యం ఈ రెండింటితో అడుగడున పోరాడుతూనే ఉన్నారామె. అయినా వెనుదిరగలేదు. పైగా దేశ విదేశాల్లో తనలాంటి వాళ్లలో స్ఫూర్తిని ధైర్యాన్ని నింపుతున్నారు మీనాతి బోర్ ఠాకూర్. ఇంతకీ ఎవరామె, ఆమె ప్రయాణం ఏంటో తెలుసుకుందాం. కడుపులో నొప్పి కానీ

రీసెర్చ్ కారణంగా చికిత్సకు సమయం కేటాయించలేని పరిస్థితి మినాతిది. ఒకనొక రోజు తట్టుకోలేక ఆసుపత్రికి వెళ్తే క్యాన్సర్ అని తేలింది. అది కాలేయం ఊపిరితిత్తులు పాంక్రియాస్ కి పాకింది. దీంతో ముంబైలోని టాటా హాస్పిటల్లో చేర్చారు. బతకడం కష్టమే అన్నారు వైద్యులు. కానీ ఆమె మనసులో ఒకే ప్రశ్న, ఇలా వదిలేసి ఊరుకోవడమేనా అని. దీంతో తన వంతుగా బతకడానికే ప్రయత్నించాలి అని అనుకున్నారామె. దానికి తోడు భర్త నికుంజ్ బిహారీ బోర్ ఠాకూర్ కూడా ఆమెతో క్యాన్సర్ ని జయించిన వారి పుస్తకాలను చదివించేవారు. వాళ్ల స్ఫూర్తితో పట్టుదలగా ప్రయత్నించారామె. సర్జరీ రేడియేషన్ల కారణంగా జుట్టు ఊడిపోయింది, చిక్కిపోయారు. అయినా పోషకాహారం తీసుకుంటూ యోగా ప్రాణాయామం వంటివి చేస్తూ మానసికంగా దృఢంగా మారారు. ఆమె ధైర్యానికి క్యాన్సర్ తలవంచక తప్పలేదండి. ఇదంతా 1994 నాటి మాట. మినాకిడి అసెంబ్లీ గుహవాటి. వీటితో పోరాటం ఆమెకు కొత్తవి కాదండి. చిన్న వయసులోనే పెళ్లి, 3 పిల్లలు. కానీ ఆర్హెచ్ డిసీజ్ కారణంగా వెంట వెంటనే చనిపోయారు. ఆ బాధ తట్టుకోవడానికి చదువు మీద దృష్టి పెట్టారు. ప్రొఫెసర్ గా చేరి ఫిలాసఫీ విభాగానికి హెడ్ గా ఎదిగారు. ఈ క్రమంలోనే ఎన్నో రీసెర్చ్ పేపర్లు రాశారామె. క్యాన్సర్ నుంచి బయటపడ్డాక చికిత్స అనుభవాలను మోర్ ఒగాకోర్ యజోన్ క్యాన్సర్ రోగిరర్ ఒబిగోటా, అంటే రోగిగా 7 ఏళ్ళు, క్యాన్సర్ బాధితురాలుగా నా అనుభవాలు అనే పుస్తక రూపంలోనూ తీసుకొచ్చారు. క్యాన్సర్ బాధితుల కోసం కౌన్సిలింగ్, మెడిటేషన్ సెంటర్లను కూడా ఏర్పాటు చేశారు. 2009 మినాతికి క్యాన్సర్ తిరిగిపెట్టింది. ఈసారి పెల్విక్ వెన్నెముక ప్రాంతంలో చేరింది. మినాతి భయపడలేదు. కానీ ఆమె భర్త ఒత్తిడికి గురై గుండెపోటుతో మరణించారు. అప్పుడు డీలపడ్డారు మినాతి. తీవ్ర అనారోగ్యానికి గురై మంచానికే పరిమితమయ్యారు. అప్పుడు తన లాంటి వాళ్ళ గురించి ఆలోచించి మినాతి తిరిగి పోరాటం మొదలుపెట్టారండి. ఈసారి గెలిచారు. ఆ ప్రయాణాన్ని కొలిజాకైతే బిందులేజి చోరాయే గాన్ గాయే, అంటే హృదయానికి ముల్లుగుచ్చుకున్న పక్షి పాడే పాట పేరుతో పుస్తకంగా తీసుకొచ్చారు. క్యాన్సర్ బాధితులకు డైట్, న్యూట్రిషన్, ప్రాణాయామం, సమస్యతో పోరాడడం, ఇలా ఎన్నో అంశాల్లో అవగాహన కల్పిస్తున్నారు. తన సేవల్ని శ్రీలంక, అమెరికా, ఆస్ట్రేలియా సహా 24 దేశాలకు విస్తరించారు. తన శరీరాన్ని గుహవాటి మెడికల్ కాలేజ్ కు క్యాన్సర్ పరిశోధనకు రాసిచ్చారామె. అన్నట్టు ఆమె మాత్రమే కాదండి, తన రాసిన పుస్తకాలు ఎన్నో భాషల్లోకి తర్జుమా అయి ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ బాధితుల్లో ధైర్యాన్ని నింపుతున్నాయి. అందుకే 79 ఏళ్ల మినాతి ప్రయాణం మనందరికీ స్ఫూర్తిదాయకం కదండి. ఓకే లిసనర్స్, మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఇప్పుడు మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ENT కేర్ భీమవరం.
1: ప్రముఖ ENT సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ENT కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: ఇంటి ఖర్చులకి డబ్బులివ్వండి భర్త గారు.
4: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
3: మరి కరెంటు బిల్లుకు
4: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
3: ఓహో, మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
4: సరే. PM సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
5: వెల్కమ్ బ్యాక్ టు మహిళ లిసనర్స్. ఇంటి చుట్టూ మొక్కలు పెంచడం అలంకరణ కోసం మాత్రమే కదండి, వాటి నుంచి అంతకు మించి ఎన్నో లాభాలైతే ఉన్నాయి. వాటి రంగు, ఆకృతి, ఎదిగే క్రమం మన భావోద్వేగాలపైన ప్రభావం అయితే చూపుతాయి. ఆకులు, పువ్వులతో నిండుగా ఉన్న మొక్కల పక్కన కూర్చున్నా పార్కుకు వెళ్ళిన అనుభూతి కలుగుతుంది. ధ్యానంతో సమానమైన ప్రయోజనం సొంతమవుతుంది. ఇక్కడ ఏదో చేయడం, అమర్చడం, సాధించడం కదండి, ఆ క్షణం ప్రకృతిలో మమేకం కావడమే ప్రధానం. అందుకే దీనికి ప్లాంట్ మెడిటేషన్ అని కూడా పేరుంది. ఎప్పుడు మన చుట్టూ ఉండే మొక్కలనే కాకుండా వీలున్నప్పుడు రకరకాల మొక్కలుండే ఉద్యానవనాలకు వెళ్ళి పరిమళాల్ని, అందాల్ని ఆస్వాదించండి. అక్కడ గడ్డిలోను, మట్టిలోను నడవండి. వేళ్లతో ఆకుల్ని తాకండి. దీర్ఘంగా శ్వాస తీసుకోండి. ప్రకృతి ఎంత గొప్పదో అర్థమవుతుంది. పువ్వులు, కొమ్మలు, చిరుగాలి ఇవన్నీ మన ఆలోచనల్ని వర్తమానంలోకి తీసుకొస్తాయి. కొద్ది నిమిషాల తర్వాత మనకు తెలియకుండానే మనసు తేలికవుతుంది. అందుకే మొక్కలంటే పచ్చదనం, అలంకరణ మాత్రమే కాదండి, ప్రశాంతత కూడా. గాలికి కదిలే ఆకుల చప్పులను వినండి. ప్రకృతి సందేశం విన్నవాళ్ళు ప్రకృతికే కాదు, తమకు తాము కూడా మరింత దగ్గరవుతారు. రోజులో 20 నిమిషాల పాటు మొక్కల మధ్యన గడిపితే చాలండి, ఒత్తిడి హార్మోన్ల ప్రభావం తగ్గుతుంది, మనసు తెలియపడుతుంది. లిసనర్స్, మనందరం ఉదయం లేచిందే మొదలు ఫోన్తోనే మొదలవుతుంది కదండి మన రోజు. ఇది ఒక అలవాటుగానే మారిపోయింది. అంతేనా, వాట్సాప్ ఓపెన్ చేస్తాం, ఫ్రెండ్ ఇన్స్టా రీల్ ని స్టేటస్ పెడితే దాన్ని క్లిక్ చేస్తాం, అక్కడితో ఆగుతుందా అంటే యూట్యూబ్ వీడియోలు చూస్తాం. సోషల్ మీడియా పుణ్యమా అని మనకు తెలియకుండానే చాలా సమయం గడిపిస్తున్నామంటున్నారు యువతరం అమ్మాయిలు. ఇందుకు వారు ఎంచుకున్న మార్గం స్పీడ్ వాచింగ్, తక్కువ సమయంలో ఎక్కువ కంటెంట్ చూడడం. అంటే సాధారణంగా వీడియోలు, రీల్స్ నెమ్మదిగా ప్లే అవుతున్నట్లు అనిపిస్తే దాన్ని 1.5x 2x వేగానికి పెంచి చూస్తూ ఉంటారు. సోషల్ జ్ఞానాన్ని పెంచుకోవడం మంచిదే కానీ ఈ అలవాటు మంచిది కాదంటున్నారు అధ్యయనాలు. వాళ్లలోనే కాదండి, ప్లేబ్యాక్ వేగం పెంచడం వల్ల అన్ని వయసుల వారిలోనూ జ్ఞాపక శక్తి తగ్గుతుందని ఇవి చెప్తున్నాయి. గురుగ్రామ్లోని ఫోరెస్ట్ హెల్త్ కేర్ లో ఇచ్చిన సమాచారం ప్రకారం వేగవంతమైన కంటెంట్ ను తరచు చూడడం వల్ల కొన్ని రోజులకి మానసిక అలసట, చికాకు, దృష్టి కేంద్రీకరించలేకపోవడం వంటి ఇబ్బందులకు దారితీస్తుందట. అందుకే ప్రముఖ వెబ్సైట్

తమ వీడియోల వేగాన్ని తగ్గించుకుంటున్నాయట. ఇలా వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా చూడడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటున్నారు నిపుణులు. ఓకే లిసనర్స్, వినరు కదండి మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఇప్పుడు మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్.

0: மால் ஆப்போசிட் ஸ்ரீதேவி ஹோட்டல் ஒண்டி ரோட் பீமாவரம் செல் 9849124000
1: சத்யஸ்ரீ கம்ப்யூட்டர்ஸ் மாவட்டம் அனை ரகமுள்ள லேப்டாப்ஸ் டெஸ்க்டாப்ஸ் மரியு ஆக்சஸரீஸ் லபிச்சிடு சிப் லெவல் சர்வீசிங் மரியு லேப்டாப் பாடி ஃபேப்ரிகேஷன் மா பிரத்யேகத ரீபப்ளிஷ்டு லேப்டாப்ஸ் அண்ட் டெஸ்க்டாப்ஸ் சேல்ஸ் చేయబడును ஸ்டூடண்ட் ஐடி கார்டு ఉంటే லேப்டாப் ஆக்சஸரீஸ் பை 10% டிஸ்கவுண்ட் லபிச்சிடு சம்பந்தించండి சத்யஸ்ரீ கம்ப்யூட்டர்ஸ் ஆப்போசிட் வேணுகோபால் சுவாமி டெம்பிள் சண்டே மார்க்கெட் பீமாவரம் கான்டாக்ட் 9703334116
2: వెల్కమ్ బ్యాక్ టు మహిళ లిసనర్స్. మరి ఈ రోజు ప్రోగ్రామ్ లో సరికొత్త వంటకం గురించి తెలుసుకుందాం. మరి దాని పేరు వచ్చేసి స్పై కోక్. మరి దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి వెన్న 200 గ్రాములు, పంచదార పొడి కప్పు, గుడ్లు 4, వెన్నెల ఎసెన్స్ స్పూన్, మైదా పిండి కప్పు, మిల్క్ పౌడర్ 2 టేబుల్ స్పూన్లు, దాల్చిన చెక్క పొడి స్పూన్, లవంగాల పొడి 1/2 స్పూన్, జాజికాయ పొడి చిటికెడు, యాలకుల పొడి 1/2 స్పూన్. ఇక తయారు విధానం గురించి తెలుసుకుందామండి. గుడ్డు సన్ను బీట్ చేయాలి. అందులో వెన్న, పంచదార, వెనెల ఎసెన్స్, మైదా, మిల్క్ పౌడర్ చేర్చి క్రీమ్ గా వచ్చేలా బీట్ చేయాలి. ఈ కేక్ బ్యాటర్ ను 2 భాగాలుగా చేయాలి. ఒక భాగాన్ని అలా ఉంచేసి 2 భాగంలో దాల్చిన చెక్క, జాజికాయ, లవంగాల పొడులు కలపాలి. కేక్ టిన్ కు వెన్న రాసి ముందుగా 2-3 స్పూన్ల ప్లెయిన్ బ్యాటర్ ను పల్చని లేయర్ గా వేయాలి. అవెన్ ను గ్రీన్ మోడ్ లో ఉంచి 4 నిమిషాలు బేక్ చేయాలి. ఇప్పుడు స్పైస్ బ్యాటర్ వేసి మళ్ళీ బేక్ చేయాలి. లేయర్స్ అయిపోయే వరకు ఇలాగే చేయాలండి. చివరి లేయర్ తర్వాత 160 డిగ్రీల వద్ద 10 నిమిషాలు బేక్ చేయాలి. చల్లారాక చిన్న ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేయండి. ఒక పొర వెన్న రుచితో ఇంకో పొర స్పైసీగా ఉండే ఈ ఇండోనేషియా స్పై కోక్ మనసుని దోచుకుంటుంది. ఓకే లిసనర్స్, ఉన్నారు కదండి, మళ్ళా తిరిగి ప్రసారమే మహిళా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు రేడియో విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ అర్జునందని.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును. సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదిరేజు షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదిరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో 0 మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే 0 కరెంటు బిల్లు ఎలా సాధ్యం అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉంది గా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. PM సూర్యఘర్ .gov.in.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: వినాయకా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
2: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
3: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థో డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
4: హాయ్ హలో లిజనర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ బాబా. ఈనాటి కార్యక్రమంలో మనం చాలానే విషయాలు మాట్లాడుకోబోతున్నామండి, అవన్నీ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రపంచ వ్యాప్తంగా 100 ఏళ్లకు పైగా జీవిస్తున్న వారు ఎక్కువగా ఉన్న దేశాలేంటంటే జపాన్, ఇటలీ, గ్రీస్. ఇవే మనకు గుర్తొస్తాయి కదండి. వీటిని మనం బ్లూ జోన్స్ అని కూడా పిలుస్తారు. ఇక్కడుండే వారి దృష్టంతా ఆరోగ్యంపై కాకుండా జీవన నాణ్యతపై ఉంటుందటండి. అంటే వీరెవ్వరూ క్యాలరీలు లెక్కించుకొని తినరట. పదే పదే ఆహారపు అలవాట్లు, పద్ధతులు కూడా మార్చుకోరండి.

రోజు మనలాగా ఏం తిందామని ఆలోచించకుండా ఆయా సమయాల్లో స్థానికంగా వారికి దొరికే పదార్థాలు బట్టి వాటిని సాంప్రదాయ వంటకాలుగా చేసుకుని తింటూ ఉంటారు. వీరికి ఆహారం అనేది ఆస్వాదనే తప్ప వ్యసనం కాదండి, దీనికి బానిస కూడా కారట. కడుపు నిండే లోపలే తినడం ఆపేస్తారు. అంటే ఏంటనుకుంటున్నారు కదూ, జపాన్లో దీన్ని హరహరబు అంటారు. అంటే 80% కడుపు నిండగానే సంతృప్తి చెందడం అన్నమాట. విటమిన్లు పోషకాల కోసం సప్లిమెంట్లపై కూడా ఆధారపడరట. ఇక్కడ ప్రజల జీవన శైలిని క్షుణ్ణంగా పరిశీలించిన నిపుణులు ఏం చెప్తున్నారంటే, అవన్నీ ఆచరించదగ్గ విషయాలే అంట. అవేంటో ఇప్పుడు చూద్దాం. వాటిల్లో మొదటిది వచ్చేసి బలమైన బంధాలు. ఆత్మీయతలు అనురాగాలతో కూడిన బలమైన కుటుంబ సంబంధాలు జీవితంపై మరింత ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని ఇస్తున్నాయట. పనిలో తోడుండడం అంటే వయసు మీద పడిందని తిని కూర్చోవడం కాకుండా, లేకపోతే పొద్దుపోవడం లేదని విచారపడడం కాకుండా కుటుంబానికి తమ వంతు సహాయం చేస్తున్నారటండి. కూరలు వండడం, లేకపోతే వంట చేయడం, పిల్లలను కొంచెం కనిపెట్టుకొని ఉండడం, ఇలా ఏదో ఒక పనిలో నిమగ్నం అవుతున్నారట. గాఢమైన నమ్మకాలు కలిగి ఉండడం, మతపరమైనవో లేదో తాత్వికమైనవో ఏవైనా కానీ జీవనంపై సానుకూల దృక్పథాన్ని పెంచే విశ్వాసాలు గాఢంగా కలిగి ఉంటున్నారట. ఈ దృక్పథాలు కల వారిలో దిగులు, నిరాశ తక్కువగా ఉంటాయట. రోగనిరోధక శక్తి కూడా ఎక్కువగా ఉండి గుండె జబ్బులు తక్కువగా వస్తాయటండి. శాకాహారం అంటే వీరు డైటింగ్లు, ఉపవాసాలు చేయడం లేదు. ఖరీదైన పండ్లు కూడా ఎక్కువగా తినడం లేదు. నిత్యం కూరగాయలు లేదా పీచు దండిగా ఉండే చిక్కుళ్ళు, సోయా, బాదం, ఖర్జూరం, ఇలా ఎండు ఫలాలు ఎక్కువగా తింటున్నారట. మాంసాహారం పూర్తిగా మానేయడం లేదు, కానీ మితం పాటిస్తున్నారండి. వారానికి 1-2 సార్లు, లేకపోతే విందు వినోదాలలోనే మాంసం తింటున్నారు. కడుపు కాస్త ఖాళీగా ఉంచడం అంటే ఉదయం పూట దండిగా తిని రోజు ఆరంభించడం, రాత్రిపూట తక్కువగా తినడం వీరిలో కనిపిస్తున్న మరో ప్రత్యేకతట. పొట్టను 3/3 ఆహారంతో నింపి 1/1 మాత్రం ఖాళీగా ఉంచుతున్నారట. చిన్న చిన్న ప్లేట్లలో భోజనం వడ్డించుకోవడం, నెమ్మదిగా నమిలి తినడం, కుటుంబ సభ్యులతో కలిసి కూర్చొని తినడం వంటివి చేస్తూ ఉంటారట. చాలా వరకు ఇంట్లో వండుకున్న ఆహారం మాత్రమే తింటున్నారు. తిరగడం ఇదేంటంటే 100 ఏళ్ళు దగ్గర పడుతున్నా కూడా ఎవ్వరూ ఇంటికి మంచాలకు పరిమితం కావడం లేదు. రోజు ఏదో ఒక వ్యాపకం పట్టుకొని ఊర్లోనో పరిసరాల్లోనో ఎక్కడో చోట తిరుగుతూ ఉంటున్నారు. ఏ పని చేసినా ఏదో ఒక ప్రయోజనం, ఉపయోగం ఉండేలా చూసుకుంటున్నారట. వీరెవ్వరు లేనో ఒత్తిడి కూడా కనిపించడం లేదట. లిజనర్స్ విన్నారు కదండి, మరికొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు ఒక చక్కటి పాట వినేయండి.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ 0 అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. pmsuryaghar.gov.in.
0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
2: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
3: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ బావ. మరికొన్ని విషయాలు మాట్లాడుకుందామండి. ఇప్పుడు కొత్త ఏడాదిలో అడుగుపెడుతున్న వేళ మనం కూడా సతాయిష్ కోసం కొన్ని తీర్మానాలు చేసుకుందామా? అవేంటంటే, రోజు 10,000 అడుగులు వేయాలండి. ఖచ్చితంగా ఈ సమయానికి ఇన్ని క్యారలీలు డైట్ తీసుకోవాలి, బరువు తగ్గాలి, ఇన్ని రోజుల్లో ఇంత కొవ్వు తగ్గాలి. ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే అదే పనిగా ఆరోగ్యం అంటూ వెంట పడితే అదే ఒత్తిడిగా మారొచ్చు. ఆరోగ్యవంతులైన వారు నడుస్తారు, కానీ వ్యాయామం కోసమో లెక్క కోసమో కాదండి. అలాగే తింటారు, కానీ డైట్ ప్లాన్ కోసం మాత్రం కాదు. సమయాన్ని పాటిస్తారు, అలా అని హెల్త్ టిప్స్లో చెప్పారని మాత్రం కాదు. ఇక్కడ ఒకసారి మనం బుద్ధుడి అష్టాంగ మార్గాన్ని గుర్తు చేసుకుందామా? ఈ మార్గం ఏంటంటే, సరైన దృక్పథంతో, సరైన సంకల్పంతో, సరైన క్రియతో, సరైన పనితో, అలాగే సరైన బుద్ధితో మన ఆయుష్ కోసం, ఆరోగ్యం కోసం చేసే యజ్ఞంలా, మన కోసం మనం చేసుకునే ఉత్సవంలా చేస్తే మంచి ఫలితాలు సొంతమవుతాయట. నడకలో భాగంగా మన చుట్టూ ఉన్న ప్రకృతిని, పరిసరాలను ఆస్వాదించండి. చెట్ల మధ్యలో వెళ్ళినప్పుడు అక్కడ పక్షుల కిలకిలలు, ఆకుల రంగులు, మట్టి వాసన అన్నిటినీ గమనిస్తూ వాకింగ్ చేయండి. దీనివల్ల మరింత మంచి ఫలితం కనిపిస్తుందట. మనతో మనమే ప్రేమగా మాట్లాడుకోవడం, అంటే మనసులోని భావాలను కాగితం మీద రాయడం వంటివి చేస్తే మనసు కొంచెం

మెరుగుపరుతుందట. రోజంతా కావాల్సినంత ఉత్సాహాన్ని కూడా ఇస్తుంది. వ్యాయామాన్ని పనిలాగా కాకుండా మంచి ప్రయత్నంగా భావించి చెయ్యాలండి. దీంతో మనసు ఉల్లాసపరిచే ఎండోఫిన్లు రిలీజ్ అవుతాయి. ఇది కోపం, విచారం వంటి భావోద్వేగాలను కూడా తగ్గిస్తాయట. ఆటలు ఆడొచ్చు, తోట పని చేయొచ్చు, ధ్యానమో యోగా ప్రాణాయామం వంటివి కూడా మేలే. ఇవి మనసును కుదురుగా ఉంచి అనవసరమైన ఆలోచనలు తలెత్తకుండా చూస్తాయండి. ఇష్టమైన పనులు చేస్తూ ఉంటే మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. హాబీలు ఉన్న వాళ్ళు తక్కువ ఒత్తిడికి గురవుతారు. వీరిల్లో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుందట. కుంగబాటు కూడా తగ్గుగా ఉంటుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటే మనసుకు కొత్త ఉత్తేజం వస్తుందండి. ఇతరులకు చిన్న సహాయం చేసినా లేకపోతే నవ్వుతూ పలకరించినా మంచి ఫలితం కనిపిస్తుంది. ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. మద్యం, పొగ తాగడం వంటి వాటితో తాత్కాలిక ఆనందం మాత్రమే దొరుకుతుంది. ఇవేవి భావోద్వేగాలను తగ్గించవు. తగ్గించుకోవడం మాట అటు అయితే పైగా ఇంకా ఎక్కువ చేస్తాయండి. కాబట్టి వాటి జోలికి అస్సలు వెళ్ళొద్దు. ఆలోచనలను, ఆందోళనను దగ్గర వారితో పంచుకోండి. వారితో మాట్లాడడం వల్ల దృక్కోణం, ఆయా పరిస్థితులకు సంబంధించిన భావాలు కూడా మారతాయి. అలాగే ఎదుటి వ్యక్తులతో మంచి సంబంధాలు కూడా ఏర్పడతాయండి. కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులతో కలిసి మంచి బంధాలను ఏర్పరచుకోవాలి. విపత్కర సమయంలో వాళ్లే మనకి తోడుగా ఉంటారండి. కష్ట పరిస్థితుల్లో ఆత్మీయులు తోడుంటే ఆ భరోసానే వేరు కదండి. నిద్రలేమితో నిర్ణయాలు తీసుకోవడం, భావోద్వేగాల నియంత్రణ అదుపు తప్పుతున్నాయి. కాబట్టి ఈ రెండిటికి కంటి నిండా నిద్రపోవాలండి. నిరాశ నిస్పృహాలకు సూర్యవంశి మంచి విరుగుడట. కళ్ళకు ఎండ వెలుగు తాకినప్పుడు మెదడులో సెరోటిన్ హార్మోన్ విడుదలవుతుంది. దీనివల్ల ఆనందం, సంతోషం కలగజేసే ఎండార్ఫిన్ల స్థాయిలు కూడా పెరుగుతాయి. మనసు ఉల్లాసభరితమవుతుంది. ఆందోళన తగ్గి మానసిక ప్రశాంతత చేకూరుతుందట. ఏకాగ్రత కూడా మెరుగుపడుతుంది. కాబట్టి నిరాశ చుట్టుముట్టినప్పుడు ఎండలోకి వెళ్ళి వెలుగుల ఉత్సాహంతో నింపుకోండి. లిజనర్స్, మనం చాలానే విషయాలు మాట్లాడుకున్నాం కదండి. మళ్ళీ రేపు వచ్చే ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే అదితి చౌదరి.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: ఒక మాట చెప్పనా, ఇప్పుడే వేసవి మొదలయ్యింది, పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది, ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారైతే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.

0: विष्णु एफएम 90.4
1: ఒక మంచి విత్తనాల పాదుని తయారు చేయడంలో కొంత శ్రమ ఉన్నమాట నిజమే. అయినా ఆ శ్రమకి విలువుంది. విత్తనాల పాదు చక్కగా తయారైతే దాదాపు గింజలన్నీ మొలకెత్తుతాయి. మొలకలన్నీ ఒకే సైజులో ఉంటాయి. ఆ విధంగా అటువంటి మొలకల్ని నాటితే మీ పంట ఆరోగ్యంగా మొదలవడమే కాక పురుగులని తెగుళ్ళని అరికట్టగలుగుతుంది. కూరగాయల నాసిరకం విత్తనాలని నాటడానికి అలవాటు పడిన రైతులు నాణ్యమైన విత్తనాలని మొదటిసారి వాడుతున్నప్పుడు ఎక్కువ విత్తనాలని వాడతారు. దాంతో సన్నగా మరీ పొడవుగా ఎదిగిన మొలకలు ఎక్కువగా వచ్చి నాటుతున్నప్పుడు విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. ఇదొక సమస్య. బలమైన ఆరోగ్యవంతమైన మొలకలని ఇవ్వగల మిరప విత్తనాల పాదుని తయారు చేయడాన్ని నేర్చుకుందాం. మంచి విత్తనాల పాదు తయారీ నాణ్యమైన విత్తనాలతో మొదలవుతుంది. రోగ నిరోధక శక్తి గల రకాల విత్తనాలని వాడాలి. ఏ రకాల

0: విత్తనాలని వాడాలని మీ ఎక్స్టెన్షనిస్ట్ని గానీ మీరు నమ్మే విత్తనాల డీలర్ని గానీ అడగాలి. దక్షిణ బెనిన్లోని గ్రాండ్ పోపోకి చెందిన రీటాగ్నా బడి తన విత్తనాల పాదులోని విత్తనాలని కీటకాలు తినేయకుండా ఏం చేస్తుందో చూద్దాం.
1: బూడిద తీసుకుని మట్టి బెడ్డలు అవి లేకుండా మెత్తటి బూడిద మిగిలేలా బాగా జల్లిస్తాం. దాన్ని విత్తడానికి ముందు విత్తనాలతో కలుపుతాం. ఈ బూడిద విత్తే వరుసల్లో చల్లితే కీటకాలు విత్తనాల్ని తినవు. బూడిద వాసన పురుగుల్ని తరిమివేస్తుంది.
0: మీకు చిన్న పొలం ఉండి అందులో మిరప పంట వేయాలనుకుంటే వ్యవసాయ డీలర్ నుంచి సీడింగ్ ట్రేలని కొనవచ్చు. ఈ ట్రేలని మళ్లీ మళ్లీ వాడుకోవచ్చు. పెద్ద పొలాలకైతే విత్తనాల పాదులు చేసి మిరప విత్తనాలని వాటిలో విత్తడం మంచిది. మొలకలకి నీళ్లు ఎక్కువ కావాలి కాబట్టి విత్తనాల పాదుని నీటి వనరుకి దగ్గరలో ఏర్పాటు చేయాలి. విత్తనాల పాదు మీరు నాట్లు వేయబోతున్న పొలానికి దగ్గరలో ఉంటే నాట్లు వేసే సమయంలో పని తేలికవుతుంది. ఫిలిప్ హౌజ్ వివరిస్తున్నట్టుగా విత్తనాల పాదులు చేయబోతున్న స్థలాన్ని సరిగ్గా శుభ్రం చేయాలి.
2: మట్టిలో ఉండే వేళల్లో వేటిలో నుంచి పరాన బక్కులు వస్తాయో మనం చెప్పలేం. కాబట్టి మట్టిని తిరగదోడితేనే అందులోని వేళ్లన్నీ పోతాయి.
0: విత్తనాల పాదుని మీటర్ వెడల్పున చేస్తే అందులోకి వెళ్లకుండా బయట నుంచే మొలకలని సరిచేస్తుండవచ్చు. విత్తనాల పాదుని మీకు కావలసినంత పొడవుగా చేసుకోవచ్చు. వర్షపు నీళ్ళకి విత్తనాలు కొట్టుకుపోకుండా పాదుని సమం చేయాలి. ఏటవాలుగా ఉన్న భూముల్లో చిన్న పాదులైతే కొట్టుకుపోవడం తగ్గుతుంది. విత్తే ముందు పాదుని బాగా తడపాలి. నాసిక ఇసుక ఎక్కువగా ఉండే తన పొలంలో విత్తనాల వరుసలు చేసే ముందు ఫిలిప్ కోళ్ల పెంటలని కూడా ఒక పొరగా వేస్తాడు. కోమేకి చెందిన మార్టిన్ సోసూలా, మీరు కూడా కంపోస్ట్ని గాని ఆవు పేడని గాని అలాంటి ఎరువులు ఇంకేవైనా గాని వాడవచ్చు.
2: నేను గబ్బిలాల గొద్దెలను వాడతాను. వాటిని విత్తనాలకు పూస్తే మొలకలు బాగా వస్తాయి. గొద్దెల్లో పోషకాలు ఎక్కువ కాబట్టి ఆ మొలకలు చాలా బలంగా ఉంటాయి. పైగా ఆ గొద్దెల వల్ల పొలంలో కలుపు మొక్కలు పెరగవు. ఆవు పేడలో ఒకసారి ఉండే కలుపు మొక్కల విత్తనాల వల్ల మీరు నాటే విత్తనాలకి సమస్య రావచ్చు. అందుకే గబ్బిలాల గొద్దెల కోసం వెతుకుతాను.
0: విత్తనాల పాదులో ఒక కర్రతో తక్కువ లోతు వరుసలు చేయాలి. ఈ వరుసలు పాదు పొట్టి వైపుకి సమాంతరంగా ఉండాలి. వాటి మధ్య 15 సెంటీమీటర్ల ఎడం ఉండాలి. ఒక్కో వరుసలో కొన్ని విత్తనాలు వేయాలి. మంచి విత్తనాలైతే దాదాపు ప్రతి విత్తనము మొలుస్తుంది కాబట్టి వేసిన విత్తనాలకి మధ్య ఎడం ఉండాలి. ఎక్కువ విత్తనాలు వేయవద్దు. వాటి వల్ల పొడవుగా పల్చగా బలహీనంగా ఎదిగే మొలకలు ఎక్కువగా మొలుస్తాయి. కూరగాయల విత్తనాలు చాలా వరకు చిన్నవే ఉంటాయి కాబట్టి వాటిని ఉపరితలానికి దగ్గరలో విత్తాలి. విత్తనాలని కప్పేలా మెత్తటి మట్టిని పైన చల్లాలి. విత్తిన తర్వాత మళ్లీ నీళ్లు పెట్టాలి. విత్తనాల పాదుని గడ్డితో గాని తాటాకులతో గాని కప్పితే చెమ్మ నిలిచి ఉంటుంది. పెద్దగా వాన కురిసినా సాగునీళ్ల ప్రవాహం వచ్చినా విత్తనాలు
3: కొట్టుకు.
2: నాట్లు వేసే చోట చెదలుంటే గడ్డిని ఆ మట్టి మీద పరవకూడదు. పరిస్తే చెదలు మీ నర్సరీని పాడు చేయగలవు.
0: విత్తనాల పాదుకి రోజుకి 2 సార్లు నీళ్లు పెట్టాలి. దాదాపు 8 రోజుల తర్వాత మిరప మొలకలు వస్తాయి. మొలకలు పెరుకు రాకుండా మల్చిని జాగ్రత్తగా తొలగించాలి. మొలకలు క్రమేపీ ఎండకు తట్టుకునేలా మార్టిన్ ఒక కప్పుని ఏర్పాటు చేస్తాడు. వారానికోసారి కొన్నేసి తాటాకులను తొలగిస్తూ నాట్లు వేసే సమయానికి మొలకలు బలంగా అయ్యేలా చూస్తాడు. వర్షాకాలంలో మిరప మొలకలు 2-3 వారాలవైతే వాటిని నాటవచ్చు. మొలకలు ఎండాకాలంలో ఎక్కువ బాధపడతాయి కాబట్టి 4 వారాల వయసు వచ్చాక నాటాలి. విత్తనాల పాదుని ఎలా తయారు చేయాలో తెలిసింది కాబట్టి చేపట్టవలసిన ఇతర చర్యలేమిటో చూద్దాం. మొలకలని బలంగా చేయడానికి ఫిలిప్స్ వాటి వరుసల మధ్య చిన్న వరుసల్ని తవ్వుతాడు. ఈ చిన్న వరుసల్లో వారానికోసారి కోళ్ల పెంటని చేర్చుతాడు. తాజా పెంట తగిలితే విత్తనాలు మాడిపోవచ్చు కాబట్టి అది విత్తనాలకి తగలకుండా అలా అరికడతాడు. ఇదివరకు మీ పంట నెమటోడ్లు రోగాల బారిన పడి ఉంటే పొలాన్ని శుభ్రం చేయడానికి అనేక పద్ధతులున్నాయి. క్రిముల్ని చంపడానికి చాలా పద్ధతులు వేడిని వాడతాయి. ఎండిన పంట అవశేషాలని విత్తనాల పాదు మీద కాల్చవచ్చు. లేదా గ్రాండ్ పోపోకి చెందిన బాసిల్ అగ్బాగ్లీ చెప్తున్నట్లు ఇంకా సమర్థవంతమైన పద్ధతిని వాడవచ్చు.
2: విత్తనాల పాదుని చేసి ఒక పీపాని కాస్తాం. అందులో ఇసుక ఎరువుని కలిపి వేస్తాం. ఆ మిశ్రమాన్ని కాసేపు వేడెక్కనిచ్చి దాని పాదు మీద జల్లుతాం. విత్తే ముందు నీళ్ళలో
3: తడుపుతాం. ఉసివి

0: పరిధి.
1: మట్టిని అప్పుడప్పుడు తిరగదోడితే వేడి మట్టి లోపలకంతా చేరి క్రిములని చంపుతుంది. మట్టి ముట్టుకోలేనంతగా వేడెక్కాలి. వేడి మట్టిని పాదు మీద పొరగా వేయాలి. దాంతో కిందనున్న మట్టి కూడా వేడెక్కి అందులోని క్రిములన్నీ పోతాయి. అరగంట తర్వాత కిందనున్న మట్టి చల్లబడిందేమో చూడాలి. వేడికి మిరప విత్తనాలు మాడిపోకుండా ట్రేస్ చేసి విత్తే ముందు పాదుకి నీళ్లు పెట్టాలి. విత్తనాలు అంటుకుపోకుండా బాసిల్ ఒక గిన్నెలో విత్తనాలని అంతే మొత్తంలో జల్లించిన ఇసుకని కలుపుతాడు. విత్తేటప్పుడు అంటుకున్న విత్తనాలని వేరు చేస్తాడు. దానివల్ల ప్రతి విత్తనానికి బలమైన మొలకగా ఎదగడానికి తగినంత ఎడం ఏర్పడుతుంది. విత్తనాల వరుసల మీద శుభ్రపరిచిన మట్టి ఎరువులని పల్చని పొరగా పోయాలి. క్రిములే కాక ఇతర ప్రాణులు కూడా మీ విత్తనాలని నాశనం చేయగలవు. పురుగుల నుంచి, జంతువుల నుంచి విత్తనాలని కాపాడాలి. గొంగలి పురుగులు, గొల్లభామలు, కోళ్ళు, మేకలకి మీ విత్తనాల పాదులో మహాప్రీతిగా మేస్తాయి. విత్తనాల పాదుని రోజుకి ఒకసారైనా తనిఖీ చేయాలి. అవి చిన్నవి కాబట్టి కీటకాలని ఒక్కోసారి చేత్తోనే తీసేయవచ్చు. విత్తనాల పాదు మీద ఒక జాలిని కడితే రాత్రి పగలు రక్షణ ఏర్పరిచే సాధనంగా పనికొస్తుంది. ఏవీ లోపలికి చొరబడకుండా దాన్ని సరిగ్గా మూయాలి. మనం నేర్చుకున్నది ఒకసారి చూద్దాం. విత్తనాల పాదుని నీళ్ల అందుబాటుకి దగ్గరలో ఏర్పాటు చేసుకోవాలి. నాణ్యమైన విత్తనాలని వాడాలి. మొలకల్ని తేలిగ్గా చేరడానికి వీలయ్యేలా విత్తనాల పాదు వెడల్పు మీటర్ ఉండేలా చూసుకోవాలి. 15 సెంటీమీటర్ల ఎడంలో వరుసలు చేయాలి. దగ్గర దగ్గరగా ఎక్కువ విత్తనాలని నాటవద్దు. దానివల్ల మొలకలు మరీ పొడవుగా బలహీనంగా ఎదిగి నాట్లు వేసినప్పుడు తేలికగా విరిగిపోతాయి. విత్తనాల పాదు మీద గడ్డి గాని, తాటాకులు గాని, ఇతర మల్చ్ గాని పరిస్తే ఎండావానల తాకిడి నుంచి కాపాడవచ్చు. విత్తనాల పాదుకి పైన ఒక జాలీని కట్టి పురుగులు, జంతువుల బారి నుంచి విత్తనాలని కాపాడ సరైన దశలో మొలకల్ని నాటాలి. బలమైన ఆరోగ్యమైన మొలకలే ఆరోగ్యమైన మంచి ఉత్పాదకత గల పంటకి ప్రారంభం.

0: ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు,
1: ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారి చే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును.
0: వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజ ఆదరేజ్ షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: చెవి పోట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
1: వర్క్ ఫ్రం హోమ్, రోజుకు 1000 రూపాయలు సంపాదన అని వచ్చి వాట్సాప్ మెసేజ్లను నమ్మకండి. పెట్టుబడి పేరుతో మిమ్మల్ని మోసం చేయొచ్చు.
2: అరే రీమా, సోలార్ ప్యానెల్ పెట్టించు, సోలార్ ప్యానెల్ పెట్టించు. మా స్నేహితులు ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ నేను ప్రధాన మంత్రి గారు చెప్పినప్పుడు నమ్మాను.
3: భారత సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
2: ప్రధాన మంత్రి గారు చెప్పటం వల్ల సోలార్ ప్యానెల్ పెట్టించాను, నా కరెంట్ బిల్ జీరో వచ్చింది. మీరు కూడా పెట్టించండి.
4: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in

0: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడు దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
1: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
0: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
2: గుడ్ ఆఫ్టర్నూన్. ఏంటి విజ్ఞాన దర్శని కార్యక్రమం గురించి అందరూ వెయిట్ చేస్తున్నారా? ఓకే ఓకే, మరి ఇలాంటి మన కార్యక్రమంలో మనకు తెలియని అనేక విషయాలు ఇలాంటి మన కార్యక్రమంలో తెలుసుకుందామా? ఆదిమ కాలంలో మనిషి తను నివసించే అరణ్య ప్రాంతం, నదీ తీరం లేదా పర్వత ప్రాంతం ఇదే మొత్తం ప్రపంచం అనుకునేవాడు. దాంతోటే సర్వస్వం అనుకునేవాడు. కానీ కాలం గడిచే కొద్దీ మానవ సమాజం అభివృద్ధి చెందింది. మానవులు జీవన కార్యకలాపాల కోసం, వ్యాపార వాణిజ్యాల కోసం నదీనాదాలు మహాసాగరాలు దాటుకుంటూ ఈ భూగోళమంతా చుట్టుముట్టారు. ఇక విజ్ఞానం అనేది పెరిగింది. దాంతోపాటే మానవులకు ఈ ప్రపంచంలో సరిహద్దులంటూ లేకుండా పోయాయి. ఇక తమ జ్ఞాన దృష్టితో ఈ మహావిశ్వాన్ని కూడా సశాస్త్రీయంగా పరిశోధించడం ప్రారంభించారు. మరి అలా పరిశోధించినప్పుడు తెలిసింది, బ్రహ్మాండం అనుకుంటున్న మన భూమి ఈ మహావిశ్వంలో ద్రవ్వంత కూడా లేదని. మరి భూమైతే బల్ల పరుపుగా ఉందని, దాని కింద పాతాళలోకం, పైన స్వర్గాది లోకాలు ఉంటాయని, అక్కడ దేవతలు నివసిస్తూ ఉంటారని ప్రాచీన కాలంలో అనుకునేవారు. అవునా? మరి భారతదేశంలోనూ పాశ్చాత్య దేశాల్లోనూ దాదాపు ఇదే మోస్తరుగా అనుకునేవారు. ఇక క్రీస్తు శకం 140లో మొట్టమొదటిసారిగా క్లాడియాస్ టోలమీ అనే ఈజిప్టు పండితుడు విశ్వాన్ని జాగ్రత్తగా పరిశీలి

నుంచి భూమి విశ్వానికి కేంద్ర స్థానంలో ఉందని చెప్పాడు. ఇక దాని చుట్టూ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు తిరుగుతూ ఉన్నాయని సిద్ధాంతీకరించాడు. అయితే దీన్నే మనం భూకేంద్రక సిద్ధాంతం అని అంటూ ఉంటాం, అవునా? మరి దీన్ని ఆధారంగా చేసుకుని జ్యోతిష్య శాస్త్రం తయారైంది. కానీ ఈ సిద్ధాంతం తప్పని 1400 సంవత్సరాల తర్వాత కోపర్నికస్ అనే పోలాండ్ శాస్త్రజ్ఞుడు రుజువు చేశాడు. ఇక సూర్యుడు ఈ విశ్వానికి కేంద్ర స్థానంలో ఉన్నాడని ఆయన చెప్పాడు. మరి దీన్ని సూర్య కేంద్రక సిద్ధాంతం అని అన్నారు. కానీ కోపర్నికస్కు అప్పటి వారికి ఈ విశ్వం అంటే సూర్య కుటుంబం వరకే తెలుసు. మరి ఆపైన విస్తరించిన మహావిశ్వాన్ని వారు సందర్శించలేకపోయారు. ఇక క్రీస్తు శకం 1805లో హెర్షల్ అనే బ్రిటిష్ శాస్త్రజ్ఞుడు టెలిస్కోప్ తో ఆకాశాన్ని పరిశీలించాడు. విశ్వం అంటే సూర్యుని కుటుంబం ఒక్కటే కాదని, అంతకన్నా పెద్దదని కొనుక్కున్నాడు. ఇక సూర్యుని లాంటి లక్షలాది నక్షత్రాలు గల పాలపుంత అనే నక్షత్ర మండలం మనం విశ్వమని చెప్పాడు. అయితే ఈ నక్షత్ర మండలాన్ని గెలాక్సీ అని అంటున్నారు, అవునా? మరి అప్పటికి విశ్వం అంటే పాలపుంత గెలాక్సీ మాత్రమే. కానీ 1925లో ఎడ్విన్ హబుల్ అనే ఆయన ఈ విశ్వంలో మన పాలపుంత గెలాక్సీ లాంటివి లక్షలాది ఉన్నాయని కనుక్కున్నాడు. అంతేకాదండో, ఈ గెలాక్సీలు ఒకదాని నుండి మరొకటి దూరంగా ఎక్కడికో పరిగెత్తి పారిపోతున్నాయని కూడా ఆయన కనుక్కున్నాడు. ఈ విధంగా కాలం గడిచే కొద్దీ, విజ్ఞానం పెరిగిన కొద్దీ విశ్వం సరిహద్దులు విస్తరిస్తూ వచ్చాయి. ఇక విశ్వంలో మన అడ్రస్ మారుతూ వచ్చింది. నేడు మనం ఈ మహావిశ్వంలో లక్షలాది నక్షత్ర మండలాల నడుమ, అంటే పాలపుంత అనే ఒక నక్షత్ర మండలంలో సూర్యుడు అనే ఒక చిన్న నక్షత్రం ఆకర్షణ శక్తి పరిధిలో గల సౌర కుటుంబంలో భూగ్రహం పైన భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయన్నమాట. మరి లిజనర్స్, మనం చెప్పుకున్న ఈ విషయాలన్నీ చాలా వింత వింతగా అనిపిస్తున్నాయి కదా. మరి ఇలాంటి మరికొన్ని విషయాలను ఒక చిన్న విరామం తర్వాత మరలా తెలుసుకుందాం.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ టు విజ్ఞాన దర్శిని. కార్యక్రమంలో ఇప్పుడు మనం మరొక విషయం తెలుసుకుందాం. మా ఇంటి నుండి ఆఫీస్ కి 3 మైళ్ళ దూరం. మా ఊరి నుండి మీ ఊరికి దూరం ఎంత? 30 మైళ్ళు ఉంటుందా? మాహా అయితే 300 మైళ్ళు మించదు, అవునా? కానీ భూగోళం నుండి చంద్రుని మీదకి వెళ్లారంటే 238,000 మైళ్ళ దూరం అనేది ప్రయాణించాలి. అంటే భూమి నుండి సూర్యునికి దూరం మరీ ఎక్కువ అని చెప్పుకోవాలి. ఇక 9,28,00,000 అనమాట. ఇక్కడ భూమికి అన్నిటికన్నా దగ్గరలో ఉన్న శుక్రగ్రహం 2,50,00,000 మైళ్ళ దూరంలో ఉంటుంది. ఇక అతి దూరంలో గల ఫ్లూటో దూరం 357,00,000 మైళ్ళు. అబ్బో, ఎంతెంత దూరాలో అని అనుకోకండి. మరి విశ్వంలో ఒక నక్షత్రానికి మరొక నక్షత్రానికి మధ్య ఉండే దూరాలతో పోలిస్తే మరిందాక మనం చెప్పిన దూరాలన్నీ మహాసముద్రంలో మరచెమ్మంత, అవునా? ఇక మనం రాత్రిపూట పైకి చూస్తే నిర్మలాకాశంలో ముత్యాలు ఆరబోసినట్లు నక్షత్రాలనేవి ఒత్తుగా కనిపిస్తాయి. నిజానికి వాటిలో ఒక్కో నక్షత్రం మధ్య కోటాను కోట్ల మైళ్ళ దూరం అనేది ఉంటుంది. మరి విషయం మీకు తెలుసా? ఉదాహరణకు మన భూమికి అతి దగ్గరలో ఉన్న నక్షత్రాన్ని ప్రాక్సిమా సెంటారై అని అంటారు. మరి దాని దూరం 25,00,000 కోట్ల మైళ్ళ పైచులుకే. కానీ ఆ నక్షత్రం మనకు చాలా దగ్గరలో ఉంటుంది. మన భూమి, సౌర కుటుంబం ఉంటున్న పాలపుంత గెలాక్సీలోని ఈ నక్షత్రాలు ఒక్కో దానికి మధ్య మళ్లీ కోట్లాది మైళ్ల దూరం అనేది ఉంటుంది. ఇలా మొత్తం పాలపుంత గెలాక్సీ వ్యాసాన్ని చూపించాలంటే అంకెల్లోనే చూపించాలి. ఇలా అంకెలు వేసి తర్వాత సున్నాలు పెట్టుకుంటూ పోవాలి. వాటి మధ్య దూరం అనేది అంత ఉంటుంది. కాబట్టి మనకి ఏ కష్టం లేకుండా శాస్త్రజ్ఞులు ఇంతింత పెద్ద దూరాలను కొలవడానికి కాంతి సంవత్సరం, ఆస్ట్రోనామికల్ యూనిట్ అంటే AU అనే కొలమానాలను కనిపెట్టారు.

ఇక కాంతి సంవత్సరం అంటే కాంతి ఒక సంవత్సర కాలంలో ఎంత దూరం ప్రయాణిస్తుందో అంత. అవునా? మరి విశ్వంలో అన్నింటికన్నా అతి వేగంగా ప్రయాణించేది కాంతేనండి. సెకనుకు 186,282 మైళ్ల దూరం అనేది ప్రయాణం చేస్తూ ఉంటుంది. అంటే సంవత్సరానికి అది సుమారు 600,000 మైళ్ల దూరం పయనిస్తుంది. ఈ దూరాన్ని మనం ఏమంటున్నాం, ఒక కాంతి సంవత్సరం అని అంటున్నాం కదా. ఈ లెక్కన మనకు 25,00,000 మైళ్ల దూరంలో ఉన్న ఆల్ఫా సెంటారే అనే నక్షత్రం నుండి కాంతి మనకు చేరడానికి సుమారు 4.3 సంవత్సరాలు అనేది పడుతుంది. అంటే ఆ నక్షత్రం మనకు 4.3 కాంతి సంవత్సరాల దూరంలో ఉందన్నమాట. అర్థమైందా? మరి దాన్ని బట్టి మనకి ఇక్కడ ఒక విషయం తెలుస్తుంది. ఆల్ఫా సెంటారే నక్షత్రం నుండి 4.3 ఏళ్ల క్రితం బయలుదేరిన కాంతిని మనం ఇప్పుడు చూస్తున్నాం అన్నమాట. అర్థమైందా?

0: హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పీసీఓడీ, ఓవరి ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్: గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, MBBS, MD పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
2: ఫ్రెండ్స్, మరీనాటి మన విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో మనం మనకు తెలియని అనేక విషయాలు తెలుసుకుంటాం కదా. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం, ఆల్ఫా సెంటారే నక్షత్రం నుండి 4.3 ఏళ్ల క్రితం బయలుదేరిన కాంతిని మనం ఇప్పుడు చూస్తున్నాం అని. అవునా? అంటే ఇప్పుడు మనం చూస్తున్న నక్షత్రం ఇప్పటిది కాదనమాట, 4.3 సంవత్సరాల క్రితంది. అర్థమైందా? మరి లెక్కన పాలపుంత గెలాక్సీ వ్యాసం లక్షల కాంతి సంవత్సరాలు ఉంటుంది. ఇక ఈ విశ్వంలో ఒక్కో గెలాక్సీకి మధ్య కోట్లాది కాంతి సంవత్సరాల దూరం అనేది ఉందన్నమాట. ఒక లెక్క ప్రకారం ఈ విశ్వం 1,250 కోట్ల కాంతి సంవత్సరాల దూరం వరకు విస్తరించి ఉంది. మరి ఆ తర్వాత అంతా అగోచరమే. ఇక మనం సూర్య కుటుంబంలోని చిన్న చిన్న దూరాలు, అంటే గ్రహానికి గ్రహానికి మధ్య, సూర్యునికి ఇతర గ్రహాలకు మధ్య దూరాలను కొలవటానికి ఆస్ట్రోనామికల్ యూనిట్ అనే కొలమానాన్ని ఉపయోగిస్తారు. ఇక భూమి నుండి సూర్యునికి దూరం 9,28,00,000 మైళ్ళు అనుకుందాం కదా. మరి దాన్ని ఒక ఆస్ట్రోనామికల్ యూనిట్ అని అంటారు. అంటే 60,000 AU ఒక కాంతి సంవత్సరం అన్నమాట. అంటే సూర్య కుటుంబంలో చిట్ట చివరి గ్రహమైన ప్లూటో అనేది మనకు 39 AU దూరంలో ఉంది. ఇక మనకు సమీపంలో గల ప్రాక్సిమా సెంటారీకి దూరం సుమారు 2,77,000 AU అని చెప్పుకోవచ్చు. మరి లిజనర్స్, ఈనాటి మన విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో మన విశ్వంలో మన అడ్రస్ అనేది ఏంటి, ఇక మన భూమికి సూర్యునికి మధ్య గల దూరం, ఇక నక్షత్రానికి నక్షత్రానికి మధ్య గల దూరం, ఇంకా అదే విధంగా ఒక గ్రహానికి మరొక గ్రహానికి మధ్య గల దూరాల గురించి ఈనాటి మన కార్యక్రమంలో తెలుసుకున్నా కదా. మరికొన్ని విషయాలతో తిరిగి ప్రసారమయ్యే విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో తెలుసుకుందాం. నమస్కారాలతో శృతి.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: వినండి, మీరు పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన గురించి విన్నారా?
1: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
0: దీంతో మీ ఇల్లు సూర్యఘర్ అవుతుంది, అంటే కరెంట్ బిల్ సున్నా. ఇంకా ఎక్కువ కరెంట్ ఉత్పత్తి అయితే విద్యుత్ గ్రేడ్ కు అమ్మి డబ్బు సంపాదించవచ్చు. అయితే ఎందుకు ఆలస్యం? ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. లిజనర్స్, ప్రస్తుత కాలంలో జీవన విధానంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి కదండి. కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చి పడుతున్నాయి. అందులో కాలే వ్యాధులు ముఖ్యమైనవి. మధుమేహం, స్థూలకాయం, థైరాయిడ్ వంటి సమస్యలు ఎంత సాధారణమయ్యాయో ఫ్యాటీ లివర్ సమస్య కూడా అలాగే తయారైందండి. మరి ఈ ఫ్యాటీ లివర్ కాలేయంలో కొవ్వు పేరుకోపోవడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. కాలేయం ఉదరంలో కుడివైపున ఉంటుందండి. ఇది అన్నిటికన్నా పెద్ద గ్రంథి. జీర్ణక్రియలో దీని ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. తీసుకున్న ఆహారంలో చక్కెర శాతం పెరుగుతున్న కొద్దీ అది కాలేయంలో నిలువ అవుతూ ఉంటుంది. తర్వాత అది శక్తిగా మారుతుందండి. శక్తిగా మారుతున్న చక్కెరను మినహాయిస్తే మిగిలింది కొవ్వుగా మారుతుంది. ఈ ప్రక్రియలో కాలేయంలో ఉండే కణాలు తమ గుణాన్ని, పనిని కోల్పోయి కొవ్వు చేరినట్లుగా తయారవుతుందండి. దీనినే ఫ్యాటీ లివర్ అంటారు. దీనిలో కొన్ని దశలుంటాయండి. ఇందులో ముఖ్యంగా 3 దశలుంటాయి. మరి మొదటి దశలో కాలేయ కణాల మధ్య కొంచెం కొవ్వు పేరుకొని ఉంటుంది. రెండవ దశని నాష్ అంటారు.

రండి. ఇందులో కాలేయం కొంచెం దెబ్బతింటుంది, కాలేయ కణాలు కూడా నశించిపోతాయి. మరి మూడో దశలో సిర్రోసిస్ వస్తుంది. అంటే కాలేయంలోని కణాలు తమ పూర్తిని అంటే కాలేయంలోని కణాలు తమ పనిని పూర్తిగా కోల్పోతాయండి. స్వరూపం మారిపోతుంది. ఇది ప్రమాదకర పరిస్థితిగా చెప్పుకోవచ్చు. మరి దీనికి సాధారణ కారణాలు ఆహారంలో పిండి పదార్థాలు ఎక్కువగా తినడం, కొవ్వు పదార్థం ఉన్న ఆహారం తీసుకోవడం, మద్యపానం స్థూలకాయం వంటివి కూడా కారణాలవుతాయండి. మరి వీటికి సాధారణ లక్షణాలు, సాధారణంగా ఫ్యాటీ లివర్తో బాధపడే వారిలో ఏ లక్షణాలు ఉండవండి, కానీ అల్ట్రాసౌండ్ స్కానింగ్లో ఫ్యాటీ లివర్ ఉన్నట్లు నిర్ధారణ అవుతుంది. కొందరిలో పొట్ట పైభాగంలో కుడివైపున ఎముక పొడిచినట్లుగా నొప్పి వస్తుంది. కాలేయం పెరగడం వల్ల ఈ నొప్పి వస్తుందండి. కొందరిలో మాంసాహారం నూనె పదార్థాలు తిన్నప్పుడు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. మరి లిజనర్స్, ఈ ఫ్యాటీ లివర్ గురించి ఇంకా మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఇప్పుడు మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రో స్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2. సెల్ 8665 5873.
1: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. లిజనర్స్, కాలక్రమేణా కాలేయంలో చాలా మార్పులు వస్తాయండి. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే కాలేయం పూర్తిగా దెబ్బతిని సిర్రోసిస్ లేక లివర్ క్యాన్సర్గా మారవచ్చు. ఫ్యాటీ లివర్ మొదటి దశ నుంచి రెండవ దశ అయిన NASH, అక్కడి నుంచి మూడవ దశ అయిన సిర్రోసిస్కు దారితీస్తుందండి. అయితే కొన్ని సందర్భాలలో మొదటి దశ నుంచి మూడవ దశకు దారితీయొచ్చు. అందుకే ఫ్యాటీ లివర్ కనిపించగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలండి. మరి ఈ స్థూలకాయం వల్ల అనేక అనర్థాలున్నాయి. అవి బరువు పెరుగుతున్న కొద్దీ కాలేయానికి నష్టం జరుగుతుందండి. స్థూలకాయం ఉన్న 90% మంది వ్యక్తుల్లో ఫ్యాటీ లివర్ సమస్య కనిపిస్తుంది. మరి 20% మంది వ్యక్తుల్లో రెండో దశ కనిపిస్తుందండి. ఫ్యాటీ లివర్ వచ్చిన వ్యక్తులను పరిశీలిస్తే వారిలో దాదాపు 50% మందికి డయాబెటీస్ ఉన్నట్లు తెలుస్తుంది. సిర్రోసిస్ వచ్చిన వారిలో 50% మంది డయాబెటీస్ లేదా స్థూలకాయం ఉన్నవారే ఉంటారండి. మరి అల్ట్రాసౌండ్, అబ్డామిన్ స్కానింగ్ తో చాలా వరకు ఫ్యాటీ లివర్ డిసీజ్ తెలుస్తుందండి. దీనికి లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించాలి. డయాబెటీస్, కొలెస్ట్రాల్ లెవెల్స్, ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ పెరిగాయా లేదా అని కూడా చెక్ చేయించుకోవాలండి. కొందరిలో లివర్ బయాప్సీ అవసరమవుతుంది. దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బరువు తగ్గాలండి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి, పండ్లు ఎక్కువగా తినాలి, నెయ్యికి దూరంగా ఉండాలి, తృణధాన్యాలు, గోధుమలు ఎక్కువగా తీసుకోవాలండి, కొలెస్ట్రాల్ ఉంటే వెంటనే తగ్గించుకోవాలి, ఆల్కహాల్ అలవాటును వెంటనే మానేయాలండి. మరి అలాగే కామెర్లు, దీన్ని జాండీస్ అని అంటారు. ఈ సమస్య ఉన్న వారిలో కళ్ళు పసుపు రంగులోకి మారతాయండి, మూత్రం పసుపు రంగులోకి వస్తుంది, జ్వరం, ఆకలి తగ్గడం జరుగుతుంది. ఇది వైరస్ ద్వారా వ్యాపిస్తుందండి. ఈ వైరస్ కలుషితమైన తినుబండారాలు, పానీయాలు, కలుషిత ఐస్ వేసిన పళ్ళరసాలు తాగడం వల్ల వ్యాపిస్తుంది. ఈ వ్యాధి సోకిన వారు మసాలాలు, నూనె పదార్థాలు, కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండాలండి. పెరుగు లేక మజ్జిగ అన్నం తినాలి. కొబ్బరి నీళ్లు, బార్లీ, గ్లూకోజ్ నీళ్లు ఎక్కువగా తీసుకోవాలండి. కాలేయ సమస్యలకు ఆయుర్వేదంలో చక్కటి పరిష్కార మార్గాలున్నాయండి. అవసరాన్ని బట్టి విరేచనం, తక్రధార వంటి పంచకర్మ చికిత్సలను ఇవ్వడం జరుగుతుంది. ఈ చికిత్సలను వైద్యుల పర్యవేక్షణలోనే తీసుకోవాల్సి ఉంటుందండి. మరి లిజనర్స్, విన్నారు కదండి. ఇంకా మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఇప్పుడు మీకోసం చక్కటి సాంగ్ అయితే వచ్చేస్తుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: భారత ప్రధానమంత్రి భారతదేశంలో ప్రారంభించిన సౌర విప్లవం దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది. భారతదేశంలో ఒక్కొక్కటిగా 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లు పెట్టబడ్డాయి. మీరు కూడా ఈ శక్తి విప్లవంలో భాగమవ్వండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
3: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. లిజనర్స్, ఈ మధ్య కాలంలో చాలా మందిని వేధించే జీర్ణ సమస్యలు ఎసిడిటీ ఒకటి కదండి. ఛాతిలో మంట, పుల్లటి తేన్పులు, గొంతులో ఏదో అడ్డుపడినట్లు ఉండడం వంటి సమస్యలకు ప్రధాన కారణం గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్. ఇది సుమారు 16.2% ప్రజలు మన దేశంలో ఈ సమస్యతో బాధపడుతున్నారండి. స్థూలకాయం, ప్రొగతాగడం, ఉబ్బసం, రక్తపోటు వంటి సమస్యలు ఇందుకు ప్రధాన కారణాలు. ఇలా చాలా మందిని వేధించే ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే అన్నవాహిక, స్వరపేటిక దెబ్బతినే అవకాశాలున్నాయండి. మనం తీసుకున్న ఆహారం గొంతు నుంచి అన్నవాహిక ద్వారా కిందకు జారుతూ జీర్ణాశయంలోకి చేరుతుంది. ఈ జీర్ణాశయంలో జీర్ణ ప్రక్రియకు అవసరమైన గాఢమైన ఆమ్లాలు, రకరకాల రసాయనాలు ఉంటాయండి. ఇవి ఆహారం జీర్ణం కావడానికి సహాయపడతాయి. ఇలా మనం తీసుకున్న ఆహారం ఆమ్లాలు జీర్ణాశయం నుంచి పైకి ఎగదన్నకుండా అన్నవాహిక చివర కండర కవాటం ఉంటుందండి. ఇది మనం ఆహారం తీసుకున్నప్పుడు తెరుచుకోవడం ద్వారా జీర్ణాశయంలోకి వెళ్తుంది. మనం తీసుకున్న ఆహారం ఆమ్లాలు పైకి ఎగదన్నినా బయటికి రాకుండా గట్టిగా మూసుకుపోతుందండి. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. అయితే కొందరిలో ఈ కండర కవాటం వదులుకోవడం వలన కొంత ఆమ్లం పైకి అంటే అన్నవాహికలోకి ప్రవేశించడం జరుగుతుందండి. ఇదే ఎసిడిటిక్ గల మూల కారణం. దీన్నే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అని అంటారండి. మరి విన్నారు కదా లిసనర్స్, దీని గురించి ఇంకా మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఇప్పుడు మీకోసం బిట్వెల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబు, దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ.

లిజనర్స్, మరి ఎసిడిటీ గల కారణాలు అవి హయాటస్ హెర్నియా, అన్నం తిన్న వెంటనే పడుకోవడం, ముందుకు వంగడం, నొప్పి నివారణ మాత్రలు అపరిమితంగా వాడడం, ఆమ్లాల ఉత్పత్తి అధికమవడం, పొగ తాగడం, మద్యం సేవించడం, ఆహారం ఒకేసారి అధిక మొత్తంలో తీసుకోవడం, మసాలాలు, వేపుళ్ళు, చాక్లెట్లు, టమోటా, నిమ్మజాతి పళ్ళు ఎక్కువగా తీసుకోవడం, స్థూలకాయం, గర్భిణీల్లో శారీరకంగా వచ్చే మార్పులు, ఒత్తిడి మొదలైనవి జీఈఆర్డీకి గల కారణాలండి. మరి వీటి లక్షణాలు ఛాతిలో గుండెలు మంటలా అనిపించడం, గొంతు బొంగురు పోవడం, ఆమ్లాలు స్పింకర్ ద్వారా అన్నవాహికలోకి ప్రవేశించి అక్కడి నుంచి గొంతుకు చేరడం వల్ల గొంతులో మంట, బొంగురు పోవడం వంటివి సంభవిస్తాయండి. పుల్లటి తెంపులు, వికారం, వాంతి, నోటి దుర్వాసన ఉంటాయి. దీర్ఘకాలికమైన పొడి దగ్గు, చెవిలో నొప్పి కలుగుతుంది. గొంతులో ఏదో అడ్డుపడినట్లు ఉండడం వంటి లక్షణాలు కనబడతాయండి. మరి వీటికి నిర్ధారణ పరీక్షలు, రోగి లక్షణాలతోనే దాదాపు నిర్ధారణ చేయొచ్చండి. కానీ కొన్ని సందర్భాలలో నోటి ద్వారా కెమెరా గొట్టాన్ని పంపించి ఎండోస్కోపీ పరీక్షలు నిర్వహిస్తారు. లక్షణాలు తీవ్రంగా ఉన్నట్లయితే ఈసీజీ, ఛాతి ఎక్స్రే, హిమోగ్రామ్ వంటి పరీక్షలు చేయడం ద్వారా ఇతరత్రా సమస్యలు ఏమైనా ఉన్నాయో తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందండి. హోమియో వైద్యంలో అన్ని రకాల ఎసిడిటీ వ్యాధులను సమర్థవంతంగా నయం చేయొచ్చండి. శారీరకంగా, మానసికంగా, జన్యుపరంగా రోగిని వ్యక్తిగతీకరించిన తర్వాత హోమియో మందులు ఇవ్వడం జరుగుతుందండి. ఈ విధంగా ఇచ్చిన మందులు మూల స్థాయిలో పనిచేస్తాయి. అంతేకాకుండా ఆమ్లాల స్థాయిని తగ్గించి పిహెచ్ స్థాయిల సమతుల్యతను కాపాడి జీర్ణ వ్యవస్థను యథాస్థితికి తీసుకురావడం జరుగుతుందండి. కండర కవాటాన్ని బలోపేతం చేయడం జరుగుతుంది. మరి విన్నారు కదా లిజనర్స్, ఈరోజు మన ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మంచి మంచి విషయాల గురించి. మరి రేపు ప్రసారమయ్యే మన ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, మీ ఆర్జే నందిని.

0: विष्णु FM 90.4 హాయ్ హలో లిజనర్స్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. ఇవాళ మీతో మంచిగా మాట్లాడడానికి, మంచి మంచి కబుర్లు చెప్పడానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి నేను మీ ఆర్జే అక్షయాన్ అయితే వచ్చేసానండి. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు నాతో మాట్లాడాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 9704949492. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు అలా కాల్ చేస్తూ ఉండండి, ఒక చిన్న బ్రేక్ తీసుకొని వచ్చేస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వస్తువులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
4: డాక్టర్ పిడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
3: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పిడియాట్రిక్స్,
4: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
2: డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ MBBS DNB MS న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి MBBS MS MCH సర్జికల్ అంకాలజీ, FI MAS క్యాన్సర్ సర్జన్.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.
5: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ MBBS MD పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించారు.

0: బడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
1: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు మస్త్ టైం పాస్. మరి మన ఫస్ట్ లక్కీ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
2: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
1: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నేను నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నుంచి పాలెం పోలయ్య మాట్లాడుతున్నాను మేడం. బాగున్నారు మేడం?
1: బాగున్నానండి. పోలయ్య గారు మీరెలా ఉన్నారు?
2: మేము కూడా సూపర్ గా ఉన్నాము. వాతావరణం చల్లగా ఉంది, ఎండలేదు.
1: వర్షాలు పడుతున్నాయా? మరి
2: వర్షం పడలేదు కానీ ఇప్పుడు స్టార్ట్ అయ్యే సూచనలు కనపడుతున్నాయి మేడం.
1: అవునా అండి? మీకు హ్యాపీయేనా అండి వర్షాలు పడినందుకు?
2: హ్యాపీ ఏం లేదు మేడం, పంటలు రైతులు అంత ఇబ్బంది పడుతున్నారు. వర్షం పడితేనే మేలు.
1: అవునండి,
2: మేము బార్బర్ వృత్తి చేస్తాము. వర్షాలు పడి పల్లెటూరు నుంచి మందులకు వాటికి జనాలు వస్తాయి కదా మేడం, మేము బతికేది అట్లా.
1: అవునండి,
2: రైతులు చల్లగుంటే మేము నున్నగుంటాం.
1: అంతే అండి.
2: స్టార్ట్ అవుతుంది మేడం వర్షం ఇప్పుడు.
1: ఓకే అండి. నేను ఒక
2: టాపిక్ రాదు
1: క్వశ్చన్ అండి.
2: చెప్పండి మేడం.
1: నన్ను ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత ఎక్కువగా వెనక్కి వదిలేస్తావు, ఏంటది? నేను ఎవరిని?
2: నన్ను ఎక్కువ ఎంత తీసుకుంటే
1: అంత ఎక్కువగా వెనక్కి వదిలేస్తారు.
2: వెనక్కి వదిలేస్తాం.
1: అవునండి,
2: ఎక్కువ తీసుకుంటే వెనక్కి వదిలేస్తాం. ఎక్కువ తీసుకుంటే వెనక్కి వదిలేస్తాం. కొద్ది కష్టంగానే ఉంది మేడం ఇది.
1: ఓకే అండి, పర్లేదు.
2: నేను మళ్ళా ట్రై చేస్తాను మేడం.
1: ఓకే అండి, ఖచ్చితంగా. మరి ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
2: సాంగ్ వచ్చి మేడం ఈరోజు స్వరాజ్య మూవీ నుంచి.
1: ఆ మూవీ నుండి?
2: మంచు కన్న చల్లనైన మనసులెవరికున్నవి, మంచిని ప్రేమించే మనసులెవరివి. ఆ పాట వినిపించండి మేడం.
1: చాలా చక్కగా పాడారండి.
2: థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం.
1: ఓకే అండి, ఎవరికైనా హాయ్ చెప్దాం అనుకుంటున్నారా అండి?
2: మన విష్ణు ఎఫ్ఎం వింటున్న శ్రోతల అందరి కోసం, అలాగే మీకోసం, మిగతా ఆర్జల కోసం, ప్రసాద్ సార్ గారి కోసం, విజయ మేడం గారి కోసం అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, అందరికి హాయ్ చెప్తూ, అందరికి బాయ్ మేడం.
1: ఓకే అండి, మీరు కోరుకున్న వాళ్ళందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకునే బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిజ్నెట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఓ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మాది నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం చందులపాడు మేడం. నా పేరు బండారు శంకరయ్య.
0: శంకరయ్య గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
0: నేను కూడా చాలా బాగున్నానండి. మరి మీ ఊర్లో వర్షాలు ఎలా ఉన్నాయండి?
1: అబ్బాయి వర్షం లేదు మేడం మాకు.
0: అవునా అండి?
1: ఎండే కాస్తా ఉంది, ఎప్పుడన్నా అక్కడ ముగ్గులు వేసేది. ఈ సంవత్సరం తక్కువగానే ఉంది మేడం, పోయిన సంవత్సరం మేలు.
0: అవునండి.
1: రైతులు అల్లాడిపోతా ఉన్నారు, వ్యవసాయం సేద్యాలు చేసుకునే దానికి కానీ ఇత్తనాలు తెలియదానికి ఏం చేయమంటాం లేదు మేడం.
0: అవునండి,
1: పెద్ద ఘోరంగా ఉంది.
0: ఇవాళ క్వశ్చన్ ఏంటో విన్నారా అండి?
1: విన్నా మేడం. ఇంటే అది మా అమ్మాయి చెప్పా, ఫుల్ ఫండ్ ఉంది, ఆధార్లు చేస్తా ఉంది.
0: అవునా అండి?
1: ఇంకా అప్పుడు నాయన అప్పుడు ఇప్పుడు చెప్పలేదు, నా ఫుల్ జనం ఉంది ఎక్కువ.
0: ఓకే అండి, మీరు ట్రై చేస్తారా అండి ఆన్సర్?
1: నాకు తెలియదు మేడం, నేను చదువుకోలేదు.
0: ఓకే అండి.
1: ఎప్పుడన్నా చదువుంటే అమ్మాయితో చెప్తాను, ఏదైనా ఖాళీ ఉంటే చెప్పొద్ది, లేకపోలేదు మేడం.
0: ఓకే అండి. మరి వాళ్ళు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: ప్రజారాజ్యం సినిమాలో
0: ఆ మూవీనండి.
1: గోపాలుడు వస్తే గోబ్యమ్మ అవే సాంగ్ వినిపించండి మేడం.
0: ఓకే అండి.
1: మా మిత్రుడు బండారు తిమ్మూర్తిని గుప్తా గారికి, నెల్లమెల్లి వెంకటరెడ్డి గారికి, బుచ్చి మస్తాన్ భాషాభాయి గారికి, ఎఫ్ఎం సర్దార్ భాయ్ గారికి, కర్నూలు బ్రహ్మయ్య గారికి మేడం.
0: ఓకే అండి. మీరు కోరుకున్న వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకునే బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఓ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో మేడం గారు.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం అశ్రత్ మేడం, మార్కాపురం.
0: అశ్రత్ గారు ఎలా ఉన్నారు?
1: మేడం బాగున్నాను మేడం.
0: ఓకే అండి, మరి వాళ్ళ క్వశ్చన్ ఏంటో విన్నారా అండి?
1: మేడం లేదు మేడం, ఒకసారి చెప్తారా?
0: ఓకే అండి, చెప్తాను. నువ్వు నన్ను ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత ఎక్కువగా వెనక్కి వదిలేస్తావు. నేను ఎవరిని?
1: ఊపిరి మేడం.
0: ఊపిరి అనుకుంటున్నారండి? ఇంకా ఇంకా
1: ఏమన్నా? ఊపిరి ఊపిరి అనుకుంటున్నాను
0: మేడం. ఓకే అండి, మరి లాస్ట్ వరకు వింటూ ఉండండి, ఆన్సర్ చెప్తాను.
1: ఓకే ఓకే మేడం గారు.
0: ఓకే అండి, వాళ్ళు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: ఇంకొక ఆప్షన్ కూడా చెప్పాను మేడం.
0: చెప్పండి.
1: అంటే ఎంత ఎక్కువగా తీసుకుంటే మళ్ళీ అంత రివర్స్ వెనక్కి వస్తాను.
0: చెప్పండి.
1: అది ఇంకోటి వచ్చేసి మేడం బంతి అనుకుంటున్నాను మేడం, బాల్.
0: అవునా అండి?
1: ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి అయినొచ్చు మేడం.
0: ఓకే అండి.
1: మేడం సెగ మూవీలో వర్షం ముందుగా అనే సాంగ్ ఉంది మేడం, మూవీ నేమ్ వచ్చేసి సెగ.
0: ఓకే అండి, ఎవరికైనా హాయ్ చెప్దాం అనుకుంటున్నారా?
1: లిజనర్స్ అందరికి మేడం.
0: ఓకే అండి, మీరు కోరుకున్న వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్, సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నార్కాన్ జిల్లా సాతాపు నుంచి నాగిశెట్టి మేడం.
0: నాగిశెట్టి గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం.
0: అవునా అండి, మరి వాళ్ళ క్వశ్చన్ ఏంటో విన్నారా అండి?
1: విన్నాను మేడం.
0: మరి ఆన్సర్ ఏంటో చెప్పండి.
1: గాలి వస్తుంది, ఆహారం ఉడికి వస్తుంది అనుకుంటా మేడం.
0: అవునా అండి, మీరు అది అనుకుంటున్నారా?
1: ఆహారము గాలి రెండు అనుకుంటా మేడం.
0: ఓకే అండి, మరి వాళ్ళు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: మంచి రోజులు వచ్చాయి మేడం.
0: ఏ మూవీ అండి?
1: మంచి రోజులు వచ్చాయి.
0: ఆ మూవీ నుండి
1: గాలితో నీడ అన్నది అప్పట మేడం.
0: ఓకే అండి, ఎవరికైనా హాయ్ చెప్దాం అనుకుంటున్నారా?
1: సతారు లక్ష్మయ్య నాయసెట్టి మేడం అంతే మేడం.
0: ఓకే అండి, మీరు కోరుకున్న అందరికి హాయ్ చెప్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్, సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదండి. మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి,
1: శుభ సాయంకాలం అండి. బాగున్నారా?
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: హిమవంత్ కుమార్.
0: హిమవంత్ కుమార్ గారు ఎలా ఉన్నారు?
1: మా పల్లవేనా?
0: కాదండి, నా పేరు అక్షయ అండి.
1: అక్షయ, అక్షయ గాయత్రి అమూల్య తీర్థ అమ్మరం కేటండి. మీ లైన్ దొరకడం ఎలా ఉంటుంది చెప్పనా? మాడుగులు అందరూ తిన్నట్టే.
0: అవునా అండి?
1: అంతే, ఈ మధ్య చాలా ఫేమస్ అయింది మాడుగు హల్వా.
0: అవునా అండి?
1: కానీ బాగా తినబాగండి, మొత్తం గుత్తి గుత్తి కూడా వచ్చేస్తుంది పళ్ళు.
0: అవునా అండి?
1: మొన్ననే కొన్నా.
0: ఓకే అండి.
1: పాపులర్ ఉన్నది అది ఇచ్చుకున్నా, ఏంటో పెద్ద స్పెషల్ అని చెప్పి ఏమి లేదు. దానికన్నా బంగారు నల్లాలుగా పెట్టరు.
0: అవునా అండి? ఓకే అండి. మరి వాళ్ళు క్వశ్చన్ ఏంటో విన్నారా అండి?
1: చెప్పమ్మా, విన్నాను కానీ గుర్తు అట్లా.
0: ఓకే అండి, ఒకసారి చెప్పమంటారా?
1: ఒకసారి చెప్పమ్మా.
0: నన్ను ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత ఎక్కువగా వెనక్కి వదిలేస్తావు, నేను ఎవరిని?
1: ఎక్కువగా తీసుకుంటే అంత మామూలు కొండే అనిపిస్తుందమ్మా.
0: అవునా అండి?
1: నాకు తెలిసి మామూలు కొండే అనుకుంటున్నా.
0: అవునా అండి? ఓకే అండి. మరి వాళ్ళు ఏ సాంగ్ విందామనుకుంటున్నారు?
1: మంచి పాట మీదే తల్లి, వాయిస్ మీదే వాయిస్ మాది కదా. నిన్న జానకి గారు కాలం చేశారు కదా, వారు పాడిన పాట 48,000 పాటలు పాడారు. ఇంటి పాట వేసేమో ఇప్పుడే వింటాను.
0: ఓకే అండి. ఎవరికన్నా హాయ్ చెప్దామనుకుంటున్నారా?
1: రేడియో విషయం వింటున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. మా శబ్దాలు మొత్తం అందరికి ధన్యవాదాలు.
0: ఓకే అండి.
1: ఓకే తల్లి, థ్యాంక్ యూ.
0: మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: నమస్తే మేడం గారు, బాగున్నారా మేడం గారు? సనపపుల్లన మేడం గారు, అనంతపురం జిల్లా.
0: నమస్తే అండి, బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం, సెల్లు తీసుకున్నాను మేడం, ఎక్కడో పోయింటి, ఇప్పుడు వచ్చినాను.
0: అవునా అండి,
1: చాలా అట్లే తగిలింది మేడం, అది ఒక సంతోషం నాకు.
0: అవునా అండి,
1: అంతే మేడం గారు.
0: ఓకే అండి, మరి క్వశ్చన్ ఏంటో విన్నారా అండి?
1: లేదు వినలేదు మేడం, ఇప్పుడు ఆన్ చేసినాను.
0: ఓకే అండి, మరి అడగమంటారా?
1: అడగండి మేడం, సాధ్యమైతే చూస్తాం మేడం, మీరే చెప్తారు కదా లాస్ట్.
0: ఓకే అండి, నువ్వు నన్ను ఎంత తక్కువగా తీసుకుంటే అంత ఎక్కువగా వెనక్కి
1: వదిలేస్తావు.
0: ఓకే అండి, మరి ట్రై చేస్తారా?
1: అంతే మేడం, ఉప్పు అనుకున్నా మేడం నేను.
0: ఓకే అండి, మరి లాస్ట్ వరకు వింటూ ఉండండి, ఆన్సర్ చెప్తాను.
1: ఓకే మేడం, ఇల్లాలు ప్రియరాలు మేడం గారు,
0: ఆ మూవీ నుండి.
1: ఏమిటో కలవరము, ఏమిటో కలవరము, ఈ క్షణం సమయం.
0: ఓకే అండి, ఎవరికి హాయ్ చెప్దాం అనుకుంటున్నారా?
1: మన పోలయ్య అన్నగారికి, పోలయ్య అన్నయ్య గారికి, భాషకి మేడం గారు.
0: ఓకే అండి, మీరు కోరుకున్న వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. ప్లీజ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: ఓకే లిజనర్స్, సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, నమస్తే. శుభ సాయంత్రం మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం నుంచి మస్తాన్ భాష మేడం.
0: మస్తాన్ భాష గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం. మీరు బాగున్నారు మేడం?
0: నేను కూడా చాలా బాగున్నానండి.
1: మేడం, టాపిక్ ఏంటి మేడం
0: ఇవాళ? పొడుపు కదండి.
1: అదే మేడం, పొడుపు కదే టాపిక్ మనకు, చెప్పండి మేడం.
0: ఓకే అండి, క్వశ్చన్ అడుగుతాను. నువ్వు నన్ను ఎంత ఎక్కువగా

0: తీసుకుంటే అంత ఎక్కువగా వెనక్కి వదిలేస్తావు. నేనెవరిని?
1: ఏంది మేడం?
0: నన్ను ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత ఎక్కువగా వెనక్కి వదిలేస్తావు. ఎవరు నేను?
1: మేడం అది గాలి మేడం.
0: మీరు కూడా గాలి అనుకుంటున్నారా అండి?
1: అంతే మేడం.
0: అవునా అండి? ఓకే అండి, మరి లాస్ట్ వరకు వింటూ ఉండండి, ఆన్సర్ చెప్తాను.

0: చెప్పండి.
1: సినిమాలో నుంచి
0: ఆ మూవీనండి
1: ఆకాశం ఎందుకో పచ్చబడ్డది
0: ఒకసారి చెప్తారా అండి?
1: స్వయంవరం మేడం.
0: ఓకే అండి, ఆ
1: స్వయంవరం మూవీలో నుంచి ఆకాశం ఎందుకో పచ్చబడ్డది ఆ పాట మేడం.
0: ఓకే అండి,
1: మా ఫ్రెండ్స్ మేడం.
0: ఓకే అండి,
1: అల్లగడ్డ నుంచి పాలెం పోలయ్య గారు, కర్నూలు బ్రహ్మయ్య గారు, బండారు త్రిమూర్తులు గుప్త గారు, మా మిత్రులు ఎఫ్ఎంఎస్ సర్దార్ భాయ్ గారు, గురుశంకర్ గారు, అనువుల మోహన్ గారు, బండారు శంకరయ్య గారు, నల్లమిల్లి వెంకటరెడ్డి గారు, ఎల్ఐసి ప్రసాద్ గారు, ఇంకా మిగతా మా శ్రోతలందరి కోసం, ఎవరైనా మర్చిపోయి ఉంటే మా ఫ్రెండ్స్ అందరి కోసం మేడం.
0: ఓకే అండి, మీరు కోరుకున్న వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. ప్లీజ్ నిట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఓ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి,
1: శుభ సాయంత్రం అమ్మా.
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను విజయవాడ దగ్గర నున్న గ్రామం నుంచి శోభారాణిని మాట్లాడుతున్నానమ్మా.
0: శోభారాణి గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నానమ్మా, మీరు అందరూ బాగున్నారా?
0: నేను కూడా చాలా బాగున్నానండి, అందరూ బాగున్నారు.
1: అయితే మీరు అడిగిన ప్రశ్నకి అడుగు అడుగులు.
0: అవునా అండి? ఓకే అండి. మరి లాస్ట్ వరకు
1: మనం నడిచేటప్పుడు అడుగు వేస్తాము, ఎంత అడుగు వేస్తామో మళ్ళీ అంత అడుగుని మనం వదిలేస్తాం కదా.
0: అవునండి,
1: అది నా ఆన్సర్ వచ్చేసి అడుగు.
0: ఓకే అండి.
1: అడుగు అడుగు జాడలు అంటారు.
0: ఓకే అండి.
1: అయితే ఈరోజు నేను అడిగే పాట ఏంటంటే,
0: చెప్పండి,
1: మనుషులంతా ఒక్కటే.
0: ఆ మూవీ నుండి
1: ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా పూర్వశిలా ఇటు రావే వయ్యారి. ఆ పాట
0: చాలా చక్కగా పాడారండి.
1: అయితే ఈరోజు అల్లు రామలింగయ్య గారిది వర్ధంతిందమ్మా.
0: అవునండి.
1: మరి అల్లు రామలింగయ్య గారిని తలుచుకుంటూ ఆయనకి వర్ధంతి నివాళులు మన రేడియో ద్వారా అర్పిస్తూ ఆయన పాడిన పాట ఆ మూవీలో మనుషులంతా ఒక్కటే మూవీలో ఆ పాటలో అల్లు రామలింగయ్య గారు రమాప్రభ గారు బాగా చక్కగా నటించారు దానిలో.
0: అవునండి.
1: అప్పటి జంట వాళ్ళిద్దరే.
0: అవునండి.
1: అల్లు రామలింగయ్య ఉన్నారు అంటే జంట రమాప్రభ ఉండేదన్నమాట. వాళ్ళిద్దరు జంట, వాళ్ళిద్దరు కాంబినేషన్ బాగుండేది నవ్వుల హరివీలు లాగా. మరి వారి గురించి రెండు మాటలు చెప్తాను.
0: చెప్పండి.
1: నవ్వుల హరివిల్లు అల్లు రామలింగయ్య, తెలుగు తెరపై హాస్యపు బిరిజల్లు అల్లు, నటనలో వైవిధ్యం పాత్రలో పరిపూర్ణం, విలనిజమైన హాస్యమైన మాట విరుపుతో పండించగల నటుడు, ముచ్చటైన మూడు తరాల నటుడు, 1000 చిత్రాల హాస్య నటుడు, 1000 ఏళ్ల హాస్య రసాన్ని రంగరించి ప్రేక్షకులకు అందించిన అద్భుత నటుడు, అమర జీవి. హాస్యం ఉన్నంత వరకు అల్లు రామలింగయ్య జీవించే ఉంటారనేది ఇది సత్యం, జగమెరిగిన సత్యం.
0: చాలా చక్కగా చెప్పారండి.
1: థ్యాంక్ యూ అమ్మా. మరి అయితే ఆ పాట వినిపించండి, వినేద్దాం మీరు మేము అందరం కలిసి ఆ పాట వినేద్దాం.
0: ఓకే అండి. అల్లు రామలింగయ్య గారికి హృదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. ప్లీజ్ నిట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిస్నర్, సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: నమస్తే, మా చిట్టు తల్లి శుభ సాయంత్రం. నా పేరు బండారు త్రిమూర్తులు గుప్తా, పెద్దాపురం.
0: నమస్తే అండి త్రిమూర్తులు గారు, ఎలా ఉన్నారు?
1: బాగున్నామ్మా. అంటే కాకినాడ హాస్పిటల్ బారి మీద వెళ్ళాము, దారిలో లైవ్ అయిపోతుందని దారిలో నుంచి ప్రయత్నిస్తేమాట.
0: అవునా అండి?
1: లైవ్ వింటున్నాను, ఆల్రెడీ వింటూనే చేస్తాను, నేను ఎప్పుడు కూడా వినకుండా చేయను.
0: అవునా అండి? ఓకే అండి.
1: బంగారు తల్లి చెప్పమ్మా.
0: నువ్వు నన్ను ఎంత
1: అడిగారు కదా,
0: చెప్తున్నానండి.
1: ఊపిరి ఆఖరి ఏంటంటే,
0: చెప్పండి.
1: ఊపిరి అండి, ఊపిరి. ఊపిరి పీల్చుకుంటాం, విడిచేస్తాం కదా.
0: అవునండి.
1: ప్రాణవాయువు అండి ఊపిరి. సమాధానం, సరైన సమాధానం. హలో.
0: హలో అండి. చెప్పండి.
1: ఊపిరి అమ్మా, ఊపిరి. అర్థం కనపడిందండి?
0: ఓకే అండి, వినిపించింది.
1: సరే అండి.
0: ఓకే అండి. మరి వాళ్ళ ఏ సాంగ్?
1: ఈరోజు ప్రముఖ నటులు శరత్ బాబు గారు జయంతి అండి.
0: అవునండి.
1: శరత్ బాబు గారు నివాళిగా నేను ఒక పాట అడుగుతాను, ప్రసాదం చేయండి. ఒకవేళ టైం లేకపోతే చదువుల తల్లికి నేరాదం తర్వాత వేయండి ఆ శ్లోకం.
0: ఓకే అండి.
1: ఈ పాట ఏం పాట అంటే, స్వామి తినుకులు నిన్ను కన్నా మనసు విన్నా ఎదలో మోహనాలాపన నాకు మీరు మీకు. హలో.
0: చెప్పండి. వాయిస్ బ్రేక్ అవుతుందండి.
1: సినిమాలో నిన్ను కన్నా పాట వేయండి.
0: ఓకే అండి.
1: స్వాతి తినుకుల సినిమా పేరు నిన్ను కన్నానే పాట.
0: ఓకే అండి.
1: సరే తల్లి, ఉంటానమ్మా. ధన్యవాదాలు.
0: ఓకే అండి. మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

ఓకే లిజనర్స్, మన మన లైఫ్ టైం అయితే ఎండింగ్కి వచ్చేసింది కదండి. ఇవాళ నేను అడిగిన ప్రశ్న వచ్చేసి, నువ్వు నన్ను ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత ఎంత ఎక్కువగా వెనక్కి వదిలిస్తావు, నేను ఎవరిని? ఆన్సర్ వచ్చేసి గాలి అండి. చాలామంది అయితే కరెక్ట్గా ఆన్సర్ చెప్పారు. ఓకే లిజనర్స్, మరి మన లైఫ్ టైం అయితే ఎండింగ్కి వచ్చేసింది కదండి. మన కాలర్స్తో మంచిగా మాట్లాడేసాం, మంచి మంచి కబుర్లు చెప్పుకున్నాం, మంచి మంచి సాంగ్స్ కూడా వినేసాం. మళ్ళీ రేపు ప్రసారం అయ్యే మస్త్ టైంపాస్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దాన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే అక్షయ.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రం ను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334112.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్.

0: భీమవరం, సెల్ 9849124000.
1: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన వంశీ గ్యాస్ట్రో అండ్ లివర్ కేర్. డాక్టర్ దంతలూరి వెంకటేశ్వరరాజు MBBS MD DM మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ అండ్ హెప్టాలజీ.
2: గ్యాస్, లివర్, ప్యాంక్రియాస్, గాల్ బ్లాడర్, బిలియరీ ట్రాక్ట్ మరియు అన్ని జీర్ణాశయ సమస్యలకు ప్రత్యేక ఆధునిక చికిత్స అందించబడును.
1: ఎండోస్కోపీ, పీరియాడిక్ ఎండోస్కోపీ, కొలినోస్కోపీ, ఇవియల్ బ్యాండింగ్, డైల్యూటేషన్, ఫైబ్రోస్కాన్, ERCP వంటి అధునాతన సౌకర్యాలతో ఉన్న ఎండోస్కోపిక్ సెంటర్
2: సంప్రదించండి. వంశీ గ్యాస్ట్రో లివర్ కేర్, ఆనంద బ్లడ్ బ్యాంక్ స్ట్రీట్, ఆపోజిట్ విజయ క్యాంటీన్, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9502232334.
3: ఒక మాట చెప్పన, ఇప్పుడే వేసవి మొదలయ్యింది. పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారైతే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.
2: ఇంటి ఖర్చులకి డబ్బులివ్వండి భర్త గారు.
3: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
2: మరి కరెంటు బిల్లుకు
3: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
2: ఓహో, మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
3: సరే.
4: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం

క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிட்டல் பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: బాబు, నిన్న నా మేనల్లుడింటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంతొచ్చిందో తెలుసా? జీరో. నేనడిగితే మేనల్లుడు అన్నాడు,
1: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
0: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేననుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్య ఘర్ డాట్ జిఓవి డాట్ ఐ.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్,
2: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

పోలవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.
3: హాయ్, హలో, గుడ్ ఈవినింగ్ లిజనర్స్. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం విత్ మీ అజయ్ గాయత్రి. వెల్కమ్ టు థీమ్ మార్క్. సో లిజనర్స్, మరి వాళ్ళ థీమ్ మార్క్ కార్యక్రమంలో మీకోసం తెలుగు తమిళ హిందీలోని బ్లాక్ బస్టర్ మూవీస్ నుంచి సూపర్ సాంగ్స్ అయితే వచ్చేసానండి. మరి ఆ సాంగ్స్ ఏంటో వినే ముందు లాస్ అవి షార్ట్ బ్రేక్. అంటే ల్యాన్ కీప్ లిజనింగ్ టు రేడియో విష్ణు 90.4. వినండి, మరి వింటూనే ఉండండి.
4: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
3: వెల్కమ్ బ్యాక్ టు తిన్మార్. సో లిజనర్స్, మరి వాళ్ళకి మన ఫస్ట్ సాంగ్ ఏంటంటే మాసు మరణం ఫ్రమ్ ద మూవీ పేట. రజనీకాంత్, విజయ్ సేతుపతి, సిమ్రన్ అండ్ త్రిష గారు కలిపి నటించిన ఈ సూపర్ హిట్ మూవీకి మ్యూజిక్ అయితే అనిరుద్ధ్ రవిచంద్రన్ అందించగా, మను అండ్ అనిరుద్ధ్ రవిచంద్రన్ కలిపి ఆడిపించిన ఈ సూపర్ హిట్ సాంగ్ కి లిరిక్స్ అయితే అనంత శ్రీరామ్ గారు అందించారండి. మరి వీళ్ళందరూ కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ హిట్ సాంగ్ కోసం ప్లే చేసబోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.
5: చూస్తావుగా ఈ కాళీ ఆడించే ఆట.

ఎవడు పైన ఎవడు కింద ఎల్ల మనుషులు ఒకటే రబాసు. ప్రతి ఒక్కరిని ఆదరించు, తల మీదెత్తుకుని చూస్తాది ఊరు. న్యాయం వెనక

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడు దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
2: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
1: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
3: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
0: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
3: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
4: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ తెలుగు సాంగ్ అయితే విన్నారు కదా. మరి మీకోసం మేము ప్లే చేసేబోతున్న ఈ హిందీ సాంగ్ ఏంటంటే బేకయ అలీ ఫ్రమ్ ద మూవీ కబీర్ సింగ్. షాహిద్ కపూర్ అండ్ కియారా అద్వానీ లీడ్ రోల్స్ కు నటించిన ఈ సూపర్ హిట్ మూవీకి మ్యూజిక్ అయితే సచేత్ పరంపర అందించగా, సచేత్ ఆల్పించిన ఈ సూపర్ సాంగ్ కి లిరిక్స్ అయితే ఇర్షాద్ కమల్కర్ అందించారు. మరి వీళ్ళందరూ కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ సాంగ్ కోసం ప్లే చేసేబోతున్నాను. ఎంజాయ్.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: సొలిసినాస్ ఒక మంచి హిందీ సాంగ్ అయితే విన్నారు కదా, మరి మీకోసం ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే ప్లే చేసేద్దాం అనుకుంటున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: అరే భీమా, సోలార్ ప్యానెల్ పెట్టించు, సోలార్ ప్యానెల్ పెట్టించు. మా స్నేహితులు ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ నేను ప్రధానమంత్రి గారు చెప్పినప్పుడు నమ్మాను.
1: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
2: ప్రధానమంత్రి గారు చెప్పటం వల్ల సోలార్ ప్యానెల్ పెట్టించాను, నా కరెంట్ బిల్ జీరో వచ్చింది. మీరు కూడా పెట్టించండి.
3: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.
4: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
5: ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే విన్నారు కదా, మరి మీకోసం మేము ప్లే చేసేబోతున్న ఈ తెలుగు సాంగ్ ఏంటంటే దారా జగతిని జయించుదాం ఫ్రమ్ ద మూవీ గ్యాంగ్ లీడర్. నాని అండ్ ప్రియాంక మోహన్ లీడ్ రోల్ గా నటించిన ఈ సూపర్ హిట్ మూవీకి మ్యూజిక్ అయితే అనిరుద్ రవిచంద్రన్ అందించగా, పృథ్వీ చంద్ర అండ్ బాషీర్ మ్యాక్స్ కలిపి ఆల్పించిన ఈ సూపర్ హిట్ సాంగ్ కి లిరిక్స్ అయితే అనంత శ్రీరామ్ గారు అందించారండి. మరి వీళ్ళందరూ కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ హిట్ సాంగ్ కోసం ప్లే చేసేబోతున్నాం. ఎంజాయ్.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ తెలుగు సాంగ్ అయితే విన్నారు కదా, మరి మీకోసం మేము ప్లే చేసేబోతున్నా ఈ హిందీ సాంగ్ ఏంటంటే తుమ్ క్యా మిలే ఫ్రమ్ ద మూవీ రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని. రణబీర్ సింగ్ అండ్ ఆలియా భట్ లీడ్ రోల్స్ కి నటించిన ఈ బ్యూటిఫుల్ మూవీకి మ్యూజిక్ అయితే ప్రీతం అందించగా అజిత్ సింగ్ అండ్ శ్రేయా ఘోషల్ కలిపి ఆల్పించిన ఈ సూపర్ సాంగ్ కి లిరిక్స్ అయితే అమితాబ్ భట్టాచార్య గారు అందించారండి. మరి వీళ్ళందరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ సాంగ్ కోసం ప్లే చేసేబోతున్నాం, లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: వినండి, మీరు పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన గురించి విన్నారా?
1: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
0: దీంతో మీ ఇల్లు సూర్యఘర్ అవుతుంది, అంటే కరెంటు బిల్ సున్నా. ఇంకా ఎక్కువ కరెంటు ఉత్పత్తి అయితే విద్యుత్ గ్రేడ్ కు అమ్మి డబ్బు సంపాదించవచ్చు. అయితే ఎందుకు ఆలస్యం? ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి పిఎం సూర్యఘర్ .gov.in లో.
2: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
3: బ్యూటిఫుల్ హిందీ సాంగ్ అయితే విన్నారు కదా, మరి మీకోసం ఒక సూపర్ హిట్ తమిళ సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సో లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే విన్నారు కదా. మరి మీకోసం మేము ప్లే చేసేబోతున్న ఈ తెలుగు సాంగ్ ఏంటంటే రంగారంగ రంగస్థల అన్న ఫ్రమ్ ద మూవీ రంగస్థలం. రామ్ చరణ్ అండ్ సమంత రూత్ ప్రభు లిటిల్స్ కి నటించిన ఈ సూపర్ హిట్ మూవీకి మ్యూజిక్ అయితే దేవిశ్రీ ప్రసాద్ అందించగా, రాహుల్ ఆలపించిన ఈ సూపర్ హిట్ సాంగ్ కి లిరిక్స్ అయితే చంద్రబోస్ గారు అందించారండి. మరి వీళ్ళందరూ కాంబినేషన్ వచ్చిన ఈ సూపర్ హిట్ సాంగ్ కోసం ప్లే చేసేబోతున్నాం. ఎంజాయ్.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: ఓకే లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ తెలుగు సాంగ్ అయితే విన్నారు కదా, మరి మీకోసం మేము ప్లే చేసేబోతున్నా ఈ సూపర్ హిట్.

సాంగ్ ఏంటంటే చన్నా మేరయ్య ఫ్రమ్ ద మూవీ ఏ దిల్ హై ముష్కిల్. రణబీర్ కపూర్ అండ్ అనుష్క శర్మ లిటిల్స్ గా నటించిన ఈ సూపర్ హిట్ మూవీకి మ్యూజిక్ అయితే ప్రీతం అందించగా అజిత్ సింగ్ ఆల్పించిన ఈ సూపర్ హిట్ సాంగ్ కి లిరిక్స్ అయితే అమితా భట్టాచార్య అందించారండి. మరి వీళ్ళందరూ కాంబినేషన్ లో వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కోసం ప్లే చేసబోతున్నాం. ఎంజాయ్.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు.

0: మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
1: సో లిజనర్స్, ఒక మంచి హిందీ సాంగ్ అయితే విన్నారు కదా, మరి మీకోసం ఒక సూపర్ హిట్ తమిళ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
2: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
3: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థో, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
4: సో లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే విన్నారు కదా. మరి మీకోసం మేం ప్లే చేసేబోతున్న ఈ తెలుగు సాంగ్ ఏంటంటే, ఇది రణరంగం ఫ్రమ్ ద మూవీ రామయ్య వస్తావయ్య. జూనియర్ ఎన్టీఆర్, సమంత రోహిత్ ప్రభు, అనుశృతి హసన్ లీటోల్ గా నటించిన ఈ సూపర్ హిట్ మూవీకి మ్యూజిక్ అయితే తమ్మన్ అందించగా, రంజిత్, రాహుల్ అండ్ నవీన్ మాధవ్ కలిపి ఆలపించిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కి లిరిక్స్ అయితే శ్రీమన్ గారు అందించారండి. మరి వీళ్ళందరి కాంబినేషన్ లో వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కోసం ప్లే చేసేబోతున్నా. మిస్ నిట్ అండ్ ఎంజాయ్.

ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ జీరో అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల

0: చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు. డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళల 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.
1: నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో 0 మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే 0 కరెంటు బిల్లు ఎలా సాధ్యం? అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
2: లిసనర్స్ విన్నారు కదండి, మీ అందరికి ఈ రోజు సూపర్ హిట్ సాంగ్స్ నచ్చినాయని అనుకుంటున్నాను. మరి రేపు వచ్చే ప్రోగ్రామ్ లో మరికొన్ని సూపర్ హిట్ సాంగ్స్ తో మీ ముందుంటా. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ యువర్ రేడియో 90.4 ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ అజయ్ గాయత్రి.
3: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
4: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
3: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
4: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
3: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
4: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
3: ఫోన్ 7996079666.

ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.